ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్ట్జ్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026 జూలై నెల 10వ తేదీ శుక్రవారం. శ్రోత

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

మీరు ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో అన్నమయ కృత అమ్మవారి కీర్తనలు విన్నారు. మొదటి భాగం

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం శ్రీ ఎస్ ఖాజా హుసేన్ గారి వినతకు మాట.

స్నేహం ఒక మహోన్నత ఆదర్శం, అనుభవించుట అతి మధురం, వివరించుట అతి కష్టం. వివరాల్లోనికి పోతే స్నేహం అనేది మొత్తం సృష్టినే ఆవరించి ఉంది. ఇది ఒక మహావాస్తవం. అందరినీ కూడగట్టుకొని బతికేదే స్నేహం. సహనానికి, త్యాగానికి, శాంతికి మూలం స్నేహం. ఒకరు మరొకరితో సహకరించుకోవడం, సర్దుకోవడం స్నేహం. అయినా అలా ఎందుకు సహకరించుకోవాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు అందులో స్వార్థం ఉన్నట్టయితే అది స్నేహం కాదు, అది ఓ రకమైన వ్యాపారం. నీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అన్నట్టుగా. మనుషులలో స్వార్థబుద్ధి బలపడే కొద్దీ పవిత్రమైన స్నేహము కనబడడం కష్టమైపోయింది. కడకు స్నేహం స్వార్థానికి బానిసలా మారి చలామణిలో ఉంది. స్వార్థం తన్ను మించిన ధర్మం వేరొకటి లేదంటుంది. మానవ జాతిని పెడుదారి పట్టించింది. మన శాస్త్రాన్నే కాదు, విజ్ఞాన విషయాలను కూడా స్వార్థం పెరిగేదాన్ని బట్టి చెడిపోయాయి. స్నేహం యొక్క నిజ రూపాన్ని గ్రహించుటకు దాన్ని గురించి కొన్ని వాస్తవాలను పరిశీలించవలసి వస్తుంది. మనిషి ఎలా పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఎందుకు పుట్టాడు అన్నట్టు ప్రశ్నలకు సమాధానం అందరిది ఒకే విధమైనదిగా ఉండదు. అయినా ఒక విషయాన్ని మాత్రం ఎవరూ కాదనలేరు. పుట్టినప్పటి నుండి చచ్చే వరకు ప్రతి జీవి తన బతుకు నిమిత్తం ఇతరులపై ఆధారపడి బ్రతకడం తప్పదు. ఇంతేకాదు, ప్రతి జీవి తన మనగడ కోసం ఇతరులకు సహాయకరంగా ఉండక తప్పదు. మనం, మన పంచేంద్రియాలు, మన పంచభూతాలు సహితం ఈ నియమాలనే పాటిస్తున్నాయి. ఇవే మేము ప్రశ్నించినట్టయితే గ్రహించగలం. ఈ ప్రక్రియ వల్లనే సృష్టి అందు చలనం అందుండి ప్రాణం పుట్టుకొని వస్తాయి. మనిషి సృష్టి అందలి సుఖాన్ని అనుభవించుటకు అనేక ఉపాయాలను పన్నాడు. కులాలను, మతాలను, వివిధ సిద్ధాంతాలను సృష్టించుకున్నాడు. కానీ వ్యక్తిగత స్వార్థం బలపడి వీటన్నిటినీ కల్మషం చేస్తూ తనకు తానే సర్వం అంటూ మొత్తం ప్రపంచాన్ని చేర్చేసుకున్నాడు. తన విలాసమే తనకు ప్రధానం అనే బుద్ధి పెరగడంతో స్నేహం అనే భావానికి విలువ లేకుండా పోయింది. నేటి యుగాన్ని విజ్ఞాన

0: యుగం అంటారు. విజ్ఞానం నుండి పొందే లాభాలు సహితం స్వార్థానికి బానిసల్లా తయారయ్యాయి. అధికార కాంక్ష పెరిగింది, దోపిడీ విధానం బలపడింది. దీంతో ప్రపంచం ఆయుధాలతో నిండిపోయింది. శాంతి సహజీవనాలకు విపరీతమైన అఘాయిత్యం కలిగింది. నిశ్చింతగా కలకాలం బతకాలని కాంక్షించిన మానవుని జీవితం ఇంతేనా అని ఎవరికి వాడే ప్రశ్నించుకోవాల్సిన దినాలు వచ్చాయి. ఈ పరిస్థితి నుండి మనిషి ఈరోజు ఎలా గట్టెక్కగలడన్నదే ప్రశ్న. సమాధానం ఒక్కటే ఉంది. మనిషి తన చుట్టూ ఉన్న ప్రక్కవారితో, తన పరిసరాలతో స్నేహ సంబంధాలు అలవర్చుకోవాలి. వారి మనుగడలో తన మనుగడ ఇమిడి ఉందని గ్రహించాలి. సృష్టి అనుసరిస్తున్న సహజీవన విధానాలను చూసి మానవుడు ఇతరులేడ స్నేహ శాంతి భావాలను పెంపొందించుకుంటూ ఉండాలి. విత్తనాన్ని బట్టి చెట్టు అనే సత్యాన్ని గ్రహించాలి. గ్రహించడమే కాదు, ఖచ్చితంగా ఆచరించిన నాడే వీని మంచితనాన్ని బట్టి వీనికి ముక్తి కలుగుతుంది అనడంలో సందేహం లేదు.
1: శ్రీ ఎస్ ఖాజా హుసేన్ గారు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం రైతు సోదరులకు సేద్యపు సిద్ధులు. ఈనాటి కార్యక్రమంలో ఆముదం సాగులో యాజమాన్యం గురించి శాస్త్రవేత్త డాక్టర్ పి శ్రీవల్లి గారు వివరించే వివరాలు.
2: వేరుశనగకి ప్రత్యామ్నాయం చాలా మంది రైతులను అడిగితే ఎవరిని అడిగినా కూడా గ్రౌండ్నట్కి గ్రౌండ్నట్టే ప్రత్యామ్నాయం అంటారు, వేరుశనగకి వేరుశనగే అంటారు. కాకపోతే మారుతున్న వాతావరణ పరిస్థితులు, రైతుల పెట్టుబడి పెట్టే పరిస్థితి, క్రాప్ లాస్ అయితే వాళ్ళు తట్టుకోగలిగిన స్థితి ఏవైతే ఉన్నాయో వీటిని అనుగుణంగా చేసుకొని మనము పంట మార్పిడి గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ పంట మార్పిడి వేరుశనగకి ప్రత్యామ్నాయ పంటల గురించి ఆలోచిస్తే మొదటి పంట మనం ఆముదంగా చెప్పుకోవచ్చు. ఇది మన రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఒక 6-7 సంవత్సరాలకు ఏ క్రాప్ అయితే సూటబుల్ అవుతుంది అనంతపురం రీజియన్కి అని పరిశోధన చేయంగా 7 సంవత్సరాల పరిశోధన ఫలితం ఫస్ట్ క్రాప్ అయితే గ్రౌండ్నట్టే వచ్చిందండి. 2వ ప్లేస్ అండ్ 3వ ప్లేస్ ఆక్యుపై చేసినవి కంది మరియు ఆముదం. ఇవి రెండు ఆల్టర్నేట్గా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి వచ్చాయి. అంటే మనకి ప్రత్యామ్నాయ పంటల్లో మనం మొదటి పంటగా ఇప్పుడు ఆముదం గురించి తెలుసుకుందాం ఒకసారి, ఏంటి, ఎలా, దేనివల్ల మనము ప్రత్యామ్నాయ పంటగా చూసుకోవచ్చు అని. మొదటగా చూస్తే మనకు పెట్టుబడి రైతుకి, మనవి మామూలుగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కానీ అనంతపురంలో కానీ అందరూ చిన్న కమతాలే ఎక్కువ, అంటే చిన్నకారు సన్నకారు రైతులు మధ్యస్థంగా ఉండే రైతులే. మరి పెట్టుబడి ఎక్కువగా ఉండడం వల్ల మనకు అనంతపురంలో ఈ వర్షాలు మనకెప్పుడు మొండి చేయి చూపిస్తూ ఉంటాయండి. సో మరి ఆ మొండి చేయి చూపించినప్పుడు అంత పెట్టుబడి పెట్టి ఒక్కసారిగా ఉన్నదంతా కోల్పోయినప్పుడు రైతు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటాడు. సో ఇప్పుడు మనం క్యాస్టర్ గురించి చూస్తే 1 ఎకరానికి 2 కేజీల విత్తనం సరిపోతుంది, హైబ్రిడ్ విత్తనం. సో 2 కేజీలకి 500 రూపాయలండి, అంటే ప్రైవేట్ హైబ్రిడ్ కాదు, నేను పబ్లిక్ గురించి మాట్లాడుతున్నాను. సో మనకు పెట్టుబడి ఫస్ట్ పాయింట్, పెట్టుబడి తక్కువ. ఎంత డ్రాట్ సిచ్యువేషన్ వచ్చినా కనీసం 1 గెల ప్రైమరీ కంకైనా వచ్చే అవకాశం అయితే ఉంది. సో మనకు పెట్టుబడి పెట్టిందన్నా కనీసం వెనక్కి వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. వచ్చిన వర్షాలను బట్టి వర్షాధారం కింద అయితే 10 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందండి. అండ్ కొద్దిగా నీటి వసతి ఉన్న వాళ్ళు, అట్లీస్ట్ 3-4 సార్లు నీటి తడులు ఇవ్వగలిగిన వాళ్ళు కూడా మినిమం 10 నుంచి 15 క్వింటాల వరకు దిగుబడి అనేది వస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుకు దిగుబడి అనేది తప్పనిసరిగా వస్తుంది. అండ్ మార్కెట్ ధర కూడా లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎక్కువగా ఉండింది, ఇయర్ కొద్దిగా ఫ్లక్చుయేషన్ ఉన్నా కూడా కొద్దిగా స్తోమత ఉన్న వాళ్ళైతే ఫిబ్రవరి మార్చి వరకు తట్టుకోగలిగిన వాళ్ళైతే రేటు పెరిగే అవకాశం అయితే ఉంది. ఇంకొక విషయం వచ్చేసి ఏ పంటలో అయినా కూడా అడవి పందుల బెడద కానీ పక్షుల బెడద కానీ మిగతా చాలా బెడదలు అనేవి చూస్తూ ఉంటాం మనము. ఇంకొకటి, మనం స్టోరేజ్ చేసుకున్నా కూడా హార్వెస్ట్ అయిన తర్వాత వెంటనే అమ్ముకోవాల్సిన అవసరం కూడా లేదండి, రేటు వచ్చే వరకు కూడా మీరు వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే స్టోరేజ్ స్పేస్ల సమస్య చాలా తక్కువ, మనం రిపెల్లెంట్గా వాడతాం క్యాస్టర్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ని. సో అటువంటి దానికి స్టోరేజ్ సమస్యలు అనేవి వచ్చే అవకాశం లేదు. మీకు రేట్ వచ్చే వరకు కొన్ని రోజులైనా వెయిట్ చేసే అవకాశం ఈ క్రాప్లో ఎక్కువగా ఉంది. మరియు ఇతర క్రాప్స్లలో ఏ క్రాప్కి ఆ సమస్యలు ఉంటాయి, ఈ క్రాప్లో కూడా కొద్దిగా పురుగులు మనం ఉన్నాయండి. కాకపోతే

0: వాటిని ఈజీగా మేనేజ్ చేసుకోగలిగినటువంటి కెమికల్స్ మనకి ఈజీగా అవైలబిలిటీలో ఉన్నాయి. సో వీటన్నిటినీ చూసుకుంటే ఆముదము మన అనంతపురంకి, మన అనంతపురం రైతుకి బెట్ట పరిస్థితుల్లో కూడా అట్లీస్ట్ పెట్టిన పెట్టుబడన్న వెనక్కి తేగలిగినటువంటి క్రాప్ కాబట్టి ప్రత్యామ్నాయ పంటగా మనము దీన్ని చూసుకోవచ్చు. మొత్తం క్యాస్టరే వేయమని కాదండి, రైతుల ప్రయోజనం కోసము వాళ్ళకున్న కమతాలలో ఒక పార్ట్ ఆఫ్ ది చేసుకున్నట్లయితే మీకు కనీసం ఎటువంటి సిచ్యువేషన్స్లో అయినా మీకు కొద్దిగా ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా తర్వాత మెలకువలు కొద్దిగా ఆముదము మీరు హైబ్రిడ్స్ చూసారండి. ఇప్పుడు మన దగ్గర అవైలబిలిటీలో ఉన్న హైబ్రిడ్స్ సంకరజాతి రకాలు, ఇంతకుముందు మనకు వెరైటీలు ఎక్కువగా ఉండేవి, క్రాంతి, హరిత, ప్రగతి ఇటువంటివన్నీ, బట్ ఇప్పుడు ఎక్కువగా మనం హైబ్రిడ్సే సిఫారసు చేస్తున్నామండి. ఈవెన్ ప్రైవేట్ హైబ్రిడ్స్ ఎక్కువ వేస్తున్నారు. ఇప్పుడు మనకు ఐఏఓఆర్ నుంచి వచ్చిన హైబ్రిడ్స్ బాగా పాపులర్ అవుతున్నాయి. ఏరియా కూడా బాగా పెరిగింది ఆ హైబ్రిడ్స్ కింద ఉన్నటువంటి ఏరియా. 519 ICH 66 ఈ రెండు హైబ్రిడ్స్ చాలా బాగా ఈసారి ఇప్పుడు వచ్చిన వర్షాలకైతేనేమి మంచి పర్ఫార్మెన్స్ అయితే చూసాము. సో ఈ రకాల హైబ్రిడ్స్ మీకు సీడ్ ఎప్పుడు అవైలబిలిటీ మీకు కావాలనుకుంటే, ఈవెన్ ఇప్పుడు కావాలన్నా, ఖరీఫ్లో కావాలన్నా కూడా సీడ్ తెప్పించే అవకాశం అయితే ఉంది. రేకులకుండ వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని మీరు ఎప్పుడైనా కూడా మీరు కాల్ చేయడమా వచ్చి చెప్పడమో చూస్తే మనం సీడ్ తెప్పించగలమండి. నెక్స్ట్ విషయానికి వస్తే చేసుకునేటప్పుడు కొన్ని మెలకువలు, వ్యవసాయం మనము ఆ పంట పండించుకునేటప్పుడు సాగులో మెలకువలు చూస్తే మామూలుగా రైతులు ఏం చేస్తారంటే 6 అడుగుల వెడలు పేసేస్తారండి మధ్యలో, వరుసకు మధ్యలో దూరము, మొక్కకు మొక్కకు మధ్యలో దూరం చాలా తక్కువ పెట్టేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే గెలలు ఎక్కువ రావండి. కాబట్టి మినిమం 1.5 నుంచి 2 అడుగులు పెట్టుకోవాలి. మీరు ఒత్తుగా వేసుకున్నా కూడా వర్షాలు పడేటప్పుడైనా పీకేయాలి, లేకపోతే మీకు ఈల్డ్ అనేది తగ్గుతుంది. అలా చేసుకోవడం వల్ల మీకు మంచి ఇప్పుడైతే వస్తుందండి. ఇప్పుడైతే క్యాస్టర్ వేసుకున్న వాళ్ళకు ఒక సమస్య అయితే బూజు తెగులు. సో దీనికి మనము కార్బెండిజమ్ మనము రికమెండ్ చేస్తామండి. అండ్ ప్రోపిగానజోల్ కూడా కొద్దిగా స్ప్రే చేసుకోగలిగితే బూజు తెగులు కంట్రోల్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి విత్తనోత్పత్తి అండి. మనకు మంచి సీడ్ అవైలబిలిటీ అనేది క్యాస్టర్లో మనకు సీడ్ అవైలబిలిటీ హైబ్రిడ్ మనం తెప్పిస్తాము. కాకపోతే కొంతమంది రైతులు ఒక గ్రూప్గా ఫార్మ్ అయ్యి, ఇప్పుడు ఎఫ్పిఓస్ అని వింటున్నాం, ఆర్డిటి ద్వారా సంప్రదించిన కూడా మీరు ఎఫ్పిఓస్గా ఫామ్ అవ్వచ్చు. అలా విత్తన గ్రామాలుగా మొన్ననే మనకు ఒక ఫీల్డ్ డే చేశామండి, క్యాస్టర్ ఫీల్డ్ డే క్షేత్ర దినోత్సవం జరపడం జరిగింది బెలుగుప్ప గ్రామంలో. విత్తనోత్పత్తికి ఎటువంటి చేస్తే రైతులకు ఎలా లాభం ఉంటుంది, మామూలుగా మనము కమర్షియల్ క్రాప్గా పండిస్తే మనకు ఎంత లాభాలు ఉంటాయి, విత్తనోత్పత్తి ద్వారా పండిస్తే ఒక రైతు తన యొక్క పొలంలో పండిన 1 కేజీ విత్తనాన్ని ఎంత అమ్ముకోవచ్చు, మినిమం మనకు 200 రూపాయలు, 200 నుంచి 250 రూపాయలు 1 కేజీ విత్తనంగా అమ్ముకోవచ్చు. దానివల్ల పండించిన రైతుకి లాభం ఉంటుంది, తీసుకునే రైతుకు, పక్క రైతులు కూడా, వాళ్ళు కూడా కొద్దిగా తక్కువ ధరకే మనకు లభిస్తాయి. ప్రైవేట్ విత్తనం ఎక్కువ కదా బయట. సో పబ్లిక్ హైబ్రిడ్ చాలా మంచి హైబ్రిడ్స్ పండించడం వల్ల పండించిన రైతుకే కాక తీసుకున్న రైతుకు కూడా చాలా లాభం అనేది ఉంటుంది. విత్తనోత్పత్తి ఈ ఎఫ్పిఓస్ ఫామ్ అయ్యి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన దగ్గర ఇక్కడ పినట్లయితే ఫామ్ అయ్యి టెక్నికల్ హెల్ప్ అయితే మేము ఇస్తామండి ఖచ్చితంగా. పేరెంటల్ సీడ్ తెప్పించడం కానీ టెక్నికల్ హెల్ప్ కానీ మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తున్నాను. ఇంకెటువంటివైనా డౌట్స్ ఉంటే కూడా చెప్పినా మా వరకు మేము టెక్నికల్గా చెప్పడానికి సహాయపడతామని తెలియజేస్తున్నాను.
1: మీరు ఇంతవరకు సేద్యం సిద్ధులు కార్యక్రమంలో ఆముదం సాగులో యాజమాన్యం గురించి శాస్త్రవేత్త డాక్టర్ పి శ్రీవల్లి గారు వినిపించిన వివరాలు విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని వర్జీనియా పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు విధానాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో సమీక్ష నిర్వహించింది. వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి నితిన్ కుమార్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పొగాకు రైతులు, తయారీదారులు, ఎగుమతిదారులు, డీలర్లు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, పొగాకు బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. చర్చించినట్లు చెప్పారు. రైతులు, పరిశ్రమలు, ఎగుమతిదారులు, ఇతర సంబంధిత వర్గాల సమన్వయంతో భారత వర్జీనియా పొగాకు రంగం దీర్ఘకాలికంగా మరింత సుస్థిరంగా ప్రపంచస్థాయి పోటీతత్వంతో ముందుకు సాగుతుందని నితిన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. క్రీడాకారుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించిందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో స్పోర్ట్స్ డిస్టిక్ యంగ్ ఇండియా శారీరక విద్యా క్రీడల విశ్వవిద్యాలయం నిన్న ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో చెప్పారు. 2028 డిసెంబర్ నాటికి తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభిస్తామని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ మరిన్ని విజయాలు సాధించాలంటే క్రీడా మౌలిక వస్తులు, అకాడమీలు మరింత బలోపేతం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం గ్రామీణ మండలం క్యాంబెల్పేటలో తాగునీటి పైప్లైన్ పనులను ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి

0: ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జల్జీవన్ మిషన్ కింద మచిలీపట్నానికి 200 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలియజేస్తూ,
1: ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. బందర్ మండలంలో కరగ్రహారం పంచాయతీలో కామిలిపేటలో ఉన్నటువంటి కొత్త కాలనీకి దాదాపు 2 కోట్ల 2 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి పనులకి ప్రారంభోత్సవం చేసుకున్నాం. ట్యాంక్ కి దాదాపు 75 లక్షల రూపాయలతో 90 కిలోలీటర్ల కెపాసిటీ కలిగినటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ ని ప్రారంభించుకోవడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా అన్ని గ్రామాలకు, ఇప్పుడు ఎక్కడైతే అవకాశాలు ఉన్నా అన్ని చోట్ల కూడా వాటర్ పంప్ చేయడానికి చర్యలు తీసుకు.
0: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం పర్యాటక అభివృద్ది పనులపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మ్యూజియం, వాటర్ స్పోర్ట్స్, రిసార్టులు, ఇతర పర్యాటక సౌకర్యాల డిజైన్లు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. ఈ నెల 13న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించి టూరిజం హబ్ తుది డిజైన్లను ఖరారు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆలయాల అభివృద్ది, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి అధ్యక్షతన రాష్ట కామన్ గుడ్ ఫండ్ కమిటీ నిన్న సమావేశమైంది. ఆలయాల అభివృద్ది, ధూపదీప నైవేద్య పథకం విస్తరణ, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ, 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా దేవాలయాల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే మరో 122 దేవాలయాలను ధూపదీప నైవేద్య పథకం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణకు తాడిచెర్ల 2వ బొగ్గుగని కేటాయింపును విమర్శించడం సరికాదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, మెరుగైన బొగ్గుగనులు అందుబాటులో లేకపోవడంతో ఇటీవలి కాలంలో సింగరేణిలో నాణ్యమైన బొగ్గు కొరత ఏర్పడిందని చెప్పారు. తాడిచెర్ల 2 బొగ్గుగని ద్వారా సింగరేణికి సుమారు 45 సంవత్సరాల పాటు నాణ్యమైన బొగ్గు లభిస్తుందని కిషన్ రెడ్డి తెలియజేస్తూ,
2: సింగరేణి ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఒక తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దక్షిణ భారతదేశానికి ఊపిరిగా ఉన్నటువంటి యొక్క బొగ్గుగనిని మనమందరం కూడా చేయూతను అందించాలనేటువంటి దృక్పథంతో నేను ప్రధానమంత్రి గారిని అనేక సార్లు మాట్లాడడం జరిగింది. విద్యుత్తుకు ఎటువంటి అంతరాయం భవిష్యత్తులో కూడా రాకూడదన్న ఉద్దేశంతో మోడీ గారు బొగ్గుగనిని తాడిచెర్లట్టు మన సింగరేణి కంపెనీకి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
0: పేద విద్యార్థుల అభ్యున్నతికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు డైట్ ఛార్జీలను 10% పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ పంపు 2వ త్రైమాసికం నుంచి అమల్లోకి వస్తోందని నిన్న ఒక ప్రకటనలో వెల్లడించారు. సంక్షేమ వసతి గృహాలను దశల వారీగా గురుకులాలుగా అభివృద్ది చేయడంతో పాటు ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సంక్షేమం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలతో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఐటీ రంగం మరింత బలోపేతమవుతోందని పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నం ఋషికొండ ఐటీ హిల్స్లో ఐటీ సంస్థ కార్యాలయాన్ని ఆయన నిన్న ప్రారంభించి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఐటీ సంస్థల విస్తరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్ నుంచి ఐటీ నిపుణులు విశాఖపట్నానికి రావడం ప్రధాన ఐటీ కేంద్రంగా నగరం ఎదుగుతోందనడానికి నిదర్శనమని పేర్కొంటూ,
3: ఏ కంపెనీలో అయినా సరే కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, 5-10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు, ఫ్రెషర్స్ ఇద్దరిని కలిపితే ఆ కంపెనీ ఎదుగుదల బాగుంటుంది. ఎందుకంటే యువతకి కొత్త ఆలోచనలు, కొత్త టెక్నాలజీ మీద ఇంకా ఆసక్తి చూపుతారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ బిజినెస్ లో అనుభవం ఉంటుంది, వాళ్ళ క్లయింట్స్కి ఏం కావాలో తెలుసు, కాబట్టి 2 కలుపు వాళ్ళు బాగా ఎదగలుగుతారు. ఎప్పుడైతే ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవుతుందో ఈ కంపెనీ కూడా పెరుగుతుంది. మారే కాలంతో పాటు వీళ్ళు కూడా మారుతూ ఎదుగుతూ ఉంటే ఈ ప్రాంతం కూడా మరింత అభివృద్ధి అవుతుంది.
0: వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లోని దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి, పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేస్తుంది.

చెప్పింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 1 వారం రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మత్స్యకారుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం కోస్ట్గార్డ్, నౌకాదళం, ఇతర సంస్థల సమన్వయంతో యుద్ద ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టామని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఒడిశా తీరంలో చిక్కుకున్న 10 మంది ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులను సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. మత్స్యకారుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం తగదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వ్యర్థాలను సేకరించే వారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. గుంటూరులో దళిత బహుజన రీసోర్స్ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వ్యర్థాలను సేకరించే వారితో ఆయన నిన్న సమావేశమై ముఖాముఖి మాట్లాడారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని వర్జీనియా పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:15 తెలుగులో జాతీయ వార్తలు, 7:20 భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక నాతియా కలాం, అనంతరం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో అల్జీమర్స్ వ్యాధి చికిత్స గురించి డాక్టర్ భరత్ విష్ణురెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ జి శివశంకర్ రెడ్డి. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 వార్తా వ్యాఖ్య, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఈ ఉదయం 9:00 వేమన విశ్వదృష్టి యలమర్తి మధుసూదన్ గారి ప్రసంగధార 10వ భాగం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంలో. అనంతరం లలిత గీతాలు. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ఇక ఈ ఉదయం 10:00 దీర్ఘకాలిక వ్యాధులు అవగాహన దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం, అతిథి డాక్టర్ గోపీచంద్, పరిచయకర్త ఎన్ మణి. 10:21 వివిధ భారతి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 యువవాణి కార్యక్రమంలో దూరవిద్య విధానం ద్వారా ఉన్నత చదువులు, దీని గురించి శ్రీ బి శివశంకర్ గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీ జి శివశంకర్ రెడ్డి. అనంతరం అన్నమాచార్య కీర్తనలు గానం చేసిన వారు ఎస్ మృదులా గారు. ఇక సాయంత్రం 6 గంటలకు లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు, సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రాత్రి 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో

జానపద గీతాలు వినిపిస్తున్నవారు శ్రీమతి కె నారాయణమ్మ బృందం. 1:45 వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమం హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:40 ఒక సినిమా పాట. 8:45 పుణ్యగిరి శ్రీ ఉమాకోటి లింగేశ్వర స్వామి ఆలయం రూపకం వింటారు. నిర్వహణ శ్రీ జీవి రావు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్. 9:30 శాసిర్ సంగీతం కార్యక్రమంలో సాక్సోఫోన్ వాయిద్యం వినిపిస్తున్నవారు శ్రీ టి కళ్యాణ్. 10:00 ఇంద్రధనుసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 11:00 ప్రసార సమాప్తి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం కారుణ్యపడిన లలిత గీతం, రచన కె బాలకృష్ణారెడ్డి, సంగీతం కలగా కృష్ణమోహన్.

కారుణ్య పాడిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థల వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఎక్కువగా ఎదగాలి, మరిన్ని విజయాలు సాధించాలి అనే మంత్రంతో అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ఒక శక్తివంతమైన కార్యాచరణను ప్రధానమంత్రి వివరించారు. ఆస్ట్రేలియాలోని మార్వెల్ స్టేడియంలో జరిగిన మెల్బోర్న్ మీట్స్ మోదీ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. గత 12 ఏళ్లలో ఇది తన 3వ ఆస్ట్రేలియా పర్యటన అని, ఈ హ్యాట్రిక్ పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రకటించారు. 10 లక్షల మందికి పైగా ఉన్న భారతీయ ప్రవాస సమాజం ఇరు దేశాల ద్వైపాక్షిక మైత్రికి బలమైన పునాది అని కొనియాడారు.
1: साल 2014 में ऑस्ट्रेलिया आया था तो 28 साल के बाद भारत का कोई पीएम यहां पहुंचा था. तब मैंने कहा था कि अब आपको 28 साल इंतजार नहीं करना पड़ेगा. पिछले 12 वर्षों में मैं तीसरी बार यहां आया हूं, यानी इस बार हैट्रिक लगी है. ये दिखाता है कि भारत और ऑस्ट्रेलिया के रिश्ते किस ऊंचाई पर है.
0: చిప్స్ నుండి ఓడల వరకు విస్తరించిన తయారీ రంగాన్ని గురించి ప్రస్తావిస్తూ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా భారత్ అవతరించిందని, వందే భారత్, నమో భారత్ ర్యాపిడ్ రైలు వ్యవస్థలు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. భారతదేశం త్వరలోనే

0: ఒక దేశీయ అంతరిక్ష స్టార్టప్ తన సొంత రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించనుందని ప్రధానమంత్రి వెల్లడించారు.
1: భారత్ ने मून के साउथ पोल पर चंद्रयान लैंड कराया. दुनिया में कोई और देश ऐसा नहीं कर पाया. लेकिन भारत इतने भर से संतुष्ट नहीं रहा. भारत अब स्पेस में अपना गगनयान भेजने की तैयारी कर रहा है. भारत अब अपना स्पेस स्टेशन बनाने के लक्ष्य पर चल रहा है.
0: నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థలు, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ నేషనల్ జీసీసీ బిజినెస్ సమ్మిట్ను ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి, దేశంలో ప్రస్తుతం 2100 కంటే ఎక్కువ జీసీసీలు ఉన్నాయని, ఇవి 2300,000 మంది నిపుణులకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తూ ప్రతి ఏటా దాదాపు 100 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయన్నారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు నిరంతర ఆవిష్కరణలను నడపడానికి ఇంజనీరింగ్, పరిశోధన, కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ, ఫైనాన్స్, ప్రోడక్ట్ డిజైన్, డేటా సైన్స్లను ఒకచోటకు చేర్చి ఒక పెద్ద మార్పును సూచిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. కువైట్ పర్యటన ముగించుకుని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ చేరుకున్నారు. ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ షేక్ అహ్మద్ అల్ మస్కారీ ఆయనకు స్వాగతం పలికారు. ఒమన్ పర్యటన పూర్తి చేసిన తర్వాత ఆయన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి సంబంధించి భారతదేశ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించడానికి న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత 3వ భారత్ యూరోపియన్ యూనియన్ వాణిజ్య సాంకేతిక మండలి సమావేశానికి హాజరవ్వడానికి, అలాగే యూరోపియన్ యూనియన్ బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో చర్చలు జరపడానికి ఈ నెల 14-15 తేదీల్లో బ్రసెల్స్ సందర్శిస్తారు. డాక్టర్ జయశంకర్ ప్రస్తుతం ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, న్యూయార్క్, బ్రసెల్స్ దేశాల్లో 11 రోజుల పర్యటనలో ఉన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరపనుంది. తన సిఫారసులను ఖరారు చేయడానికి ముందు సమాజంలోని వివిధ వర్గాల నుండి అభిప్రాయాలు సేకరించేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రక్రియలో భాగంగా ఈ కమిటీ గోవాలో పర్యటిస్తోంది. పార్లమెంటు సభ్యుడు పీపీ చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024ను పరిశీలిస్తోంది. ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట్ర రాజకీయ కార్యనిర్వాహక వర్గం, గోవా శాసనసభ సభ్యులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, ప్రధాన ఎన్నికల అధికారి, రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, మీడియా సంస్థలు, ఇతర భాగస్వాములతో సంభాషిస్తుంది. కమిటీ దేశవ్యాప్త అవగాహనలో కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ముంబై, డెహ్రాడూన్, చండీగఢ్, షిమ్లా, బెంగళూరు, గాంధీనగర్లలో ఇటువంటి సంప్రదింపులు జరిపింది. ప్రస్తుత ప్రామాణిక E20 పెట్రోల్ కంటే లీటర్కు సుమారు 20 రూపాయలు తక్కువ ధరకే లభించే E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. అయితే ఈ E85 ఇంధనాన్ని కేవలం ఈ ఇంధనానికి అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాలకు మాత్రమే పరిమితం చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. దీంతో వినియోగదారులకు ఆర్థిక ఉపశమనం కలిగించడంతో పాటు ప్రభుత్వ ఇథనాల్ మిశ్రమం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వల్ల ఇంజన్ దెబ్బతింటుందని, వాహన పనితీరు తగ్గుతుందని వస్తున్న ఆందోళనలను త్రోసిపుచ్చుతూ ప్రభుత్వ బయోఫ్యూయల్ విధానాన్ని ఆయన సమర్థించారు. రోడ్డు రవాణా రంగానికి స్వచ్ఛమైన ప్రత్యామ్నాయ ఇంధనాలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలోకి మారడం చాలా అవసరమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. గాంధీనగర్లో 3 రోజుల పాటు జరిగేటువంటి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ షో ప్రవాస్ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, శిలాజ ఇంధనాలపై ఆధారపడడం వల్ల భారీ ఆర్థిక, పర్యావరణ నష్టాలు వాటిల్లుతున్నాయన్నారు.

0: వల్ల రోడ్డు రవాణాదారులు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయ ఇంధనాలు వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఫ్రాన్స్ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా 3వసారి ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరుకుంది. ఇక ఈరోజు రాత్రి జరగనున్న 2వ క్వార్టర్ ఫైనల్స్లో స్పెయిన్, బెల్జియం దేశాలు తలపడతాయి. మిగిలిన చివరి 8 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లలో నార్వే జట్టు ఇంగ్లాండ్తో, అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆదివారం ఉదయం స్విట్జర్లాండ్తో తలపడుతుంది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా బ్రిస్టల్లో రాత్రి జరిగిన 4వ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో ఇంగ్లాండ్ సిరీస్ను కైవసం చేసుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థల వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరపనుంది. E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 67వ శ్లోకం.

అయితే నీకు నాచేత ఉపదేశించబడిన ఇదం ఈ గీతాశాస్త్రము కదాచన ఒకప్పుడు కూడా అతపస్కాయ ఏకాగ్రతారూపమైన తపస్సు లేని

వాడికి నా వాచ్యం చెప్పదగినది కాదు. అభక్తాయ అనగా దేవగురు భక్తి లేనివాడికి నా వాచ్యం చెప్పదగినది కాదు. చ మరియు అశుశ్రూషవే వినాలనే కోరిక దానికి తగిన బుద్ధిబలము గురుసేవలు లేనివాడికి నా వాచ్యం చెప్పదగినది కాదు. చ మరియు యహ మాం ఎవడైతే శ్రీకృష్ణుడినైన నన్ను గురించి అభ్యసూయతి లేనిపోని దోషారోపణలు చేస్తున్నాడో అతడికి నా వాచ్యం చెప్పదగినది కాదు.

అర్జున, ఇప్పటి వరకు నేను నీకు ఉపదేశించిన ఈ గీతాశాస్త్రాన్ని నువ్వు యోగ్యులైన వారికి ఉపదేశించు, కానీ ఏకాగ్రత లేని వారికి చెప్పకు. ఏకాగ్రత ఉన్నా సరే దేవ గురు భక్తి లేని వారికి చెప్పకు. ఈ రెండూ ఉన్నా కూడా తత్వశాస్త్రం వినాలనే శ్రవణాసక్తి, దానికి తగిన బుద్ధిబలము, గురుసేవ లేకపోతే చెప్పకు. ఇవన్నీ ఉన్నా సరే గీతోపదేశకుడైన శ్రీకృష్ణుడు మంచివాడు కాదని, అహంకారి అని, సామాన్య మానవుడని ఇలాంటి అసత్యారోపణలు చేసేవారికి అసలే చెప్పకు. యోగ్యత లేని వాడికి పొరపాటును కూడా చెప్పకు. యోగ్యత ఉన్నవారికి తప్పకుండా చెప్పు. ఏకాగ్రత కన్నా భక్తి ముఖ్యమని, భక్తి కన్నా శుశ్రూష ఇంకా ముఖ్యమని సూచించిన భగవానుడు, శ్రీకృష్ణుణ్ణి నిందించేవారు ఈ విద్యకు అసలే పనికిరారు అని నిష్కర్షగా చెబుతున్నాడు. ఈ శాస్త్రానికి ప్రథమ గురువు శ్రీకృష్ణుడైతే, ఆ తరువాత ప్రతి తరంలోనూ వచ్చే గురువులకు ఈ సంప్రదాయాన్ని ఇలాగే నిలబెట్టవలసిన బాధ్యత ఉంటుంది కనుక, వారు గురుద్వేషులను దగ్గరకు చేర్చరాదని కూడా భగవానుడు ఇక్కడ సూచన చేస్తున్నాడు.

0: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736. మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం హేమావతి.

హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది తులసి భవాని. ఈనాటి కార్యక్రమంలో సమాచార వేదిక, నాట్యకలం, అనంతరం డాక్టర్ గారి సలహాలు. ఇందులో అల్జీమర్స్ వ్యాధి చికిత్స గురించి డాక్టర్ భరత్ విష్ణురెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ జి శివశంకరరెడ్డి. అలాగే కొన్ని పాటలు. ముందుగా సమాచార వేదిక. ప్రభుత్వ ప్రైవేటు ఐటీఐలు ప్రవేశాలకు ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు మొదటి విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సిపల్ జిల్లా కన్వీనర్ రాయప్పరెడ్డి తెలిపారు. 13వ తేదీ ఉదయం 9 గంటలకు, 1 నుంచి 306 ర్యాంకు వరకు, మధ్యాహ్నం 307 నుండి 652 వరకు, 14వ తేదీ ఉదయం 653వ ర్యాంకు నుండి 917 వరకు, మధ్యాహ్నం 918 నుండి 1216 ర్యాంకు వరకు కౌన్సిలింగ్ జరుగుతుందని అన్నారు. 15వ తేదీ ఉదయం 1217 నుండి 1501 ర్యాంకు వరకు ప్రక్రియ ఉంటుందని అన్నారు.

రానున్న 5 రోజులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో చిరుజల్లులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల పరిధిలో ఇటీవల నిర్వహించిన బీటెక్ ప్రథమ ఏడాది 2వ సెమిస్టర్ రెగ్యులర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను గురువారం ప్రిన్సిపల్ చెన్నారెడ్డి విడుదల చేశారు. ఫలితాల కోసం అకడమిక్ విభాగంలో సంప్రదించాలని ఆయన తెలిపారు. నగర పరిధి ఆదిమూర్తినగర్లో వేమన టెలిఫోన్ భవన్ వద్ద ఉన్న షిర్డీ సాయిబాబా ఆలయంలో 29వ తేదీన గురు పౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు షిర్డీ సాయిబాబా సేవా సంఘం అధ్యక్షుడు జయచంద్ర చౌదరి తెలిపారు. చిన్న జలాలపురంలో వెలసిన దోణ రామేశ్వర స్వామి ఆలయంలో గురువారం నూతన విగ్రహాల ప్రతిష్ట వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణదాత సింగనమల శంకర్ ఈ కార్యక్రమాన్ని జరిపించారు. పత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు. ఇప్పుడు విందాం ఒక పాట.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగులో తామర
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ఇప్పుడు విందాం నాట్య కలాం.

0: சஜ்ஜா பபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర హోటల్
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 40

0: ఎనిమిది గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: ఇప్పుడు విందాం డాక్టర్ గారి సలహాలు. కార్యక్రమంలో అల్జీమర్స్ వ్యాధి చికిత్స గురించి డాక్టర్ భరత్ విష్ణు రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ జి శివశంకర్ రెడ్డి.
8: అంటే ఏదైనా మర్చిపోవడం అనేది ప్రతి ఒక్కరికి తరచుగా జరుగుతుంటాయి. అరే మర్చిపోయానే, అరే రావాలేదే, అరే ఆ రోజు ఎందుకు రాలేదంటే మర్చిపోయాను, ఇలా చాలా సహజంగా చెబుతుంటాం. ఈ మతిమరిపే ముదిరి అదొక జబ్బుగా పరిణమించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, అంటే పర్సనల్గా కానీ సొసైటీలుగా కానీ అన్ని విధాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటూ ఆ జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆ జబ్బు అంటే ఆల్జిమర్స్, దానికి సంబంధించి ఈరోజు ఆల్జిమర్స్ చైతన్య పరిచయ దినంలాగా ప్రపంచవ్యాప్తంగా ఆల్జిమర్స్ దినాన్ని జరుపుతూ ఉన్నారు. ఈ సందర్భంగా మన అనంతపురంలోని ప్రముఖ న్యూరాలజిస్టు డాక్టర్ భరత్ విష్ణు రెడ్డి గారిని మన స్టూడియోకి ఆహ్వానించాం. నమస్కారం అండి భరత్ విష్ణు రెడ్డి గారు.
9: నమస్కారం సార్.
8: ఈ ఆల్జిమర్స్ గురించి బ్రీఫ్గా క్లుప్తంగా, అసలు ఏంటి ఈ జబ్బు గురించి, ఏంటి దీని గురించి ఎందుకు మనం ఇంతగా మాట్లాడుకోవాల్సి వస్తుంది, దీని లక్షణాలు ఎట్లుంటాయి, ఈ చికిత్స, ఇవన్నీ మా శ్రోతలకు మీ ద్వారా తెలియాలనుకుంటున్నాం. ముందు జబ్బు గురించి కొద్దిగా చెప్తారు.
9: ముందుగా నన్ను ఇక్కడికి ఆహ్వానించేందుకు ఆల్ ఇండియా రేడియో తరఫున మీకు చాలా ధన్యవాదాలు. నేను ఈ స్పెసిఫిక్ టాక్ గురించి, ఈ స్పెసిఫిక్ దాని గురించి మాట్లాడే ముందు ఒక సింపుల్ డిఫరెన్షియేషన్ చెప్తాను. మనకు మర్చిపోవడము అనేది చాలామంది జబ్బుగా పరిగణిస్తారు. మర్చిపోవడానికి ఈ అల్జీమర్స్ అనేదానికి కానీ, డిమెన్షియా అనేదానికి కానీ ఒక సింపుల్ రీజన్, ఒక సింపుల్ డిఫరెన్స్ చెప్తాను. మర్చిపోవడం అనేది కాన్సన్ట్రేషన్ డెఫిసిట్స్ కిందకి పరిగణిస్తాం. కాన్సన్ట్రేషన్ అంటే మనము ఒక పని ఒకటే సమయంలో కొన్నిసార్లు రెండు మూడు పనులు చేస్తూ ఉంటాము. రెండు మూడు పనులు చేసినప్పుడు ఒకటి ఏదన్నా దాంట్లో ఒకటి మన మెమరీలో పర్టికులర్గా అది రిజిస్టర్ అయిండకపోయిండొచ్చు. ఆ రిజిస్టర్ కాకపోయిన దాన్ని మనం మర్చిపోవచ్చు. ఇప్పుడు చాలాసార్లు మనం ఒక పెళ్ళికి వెళ్ళలేకపోయింటాం, లేకపోతే పొద్దున ఏదన్నా తీసుకురామనింటాం అది మర్చిపోయింటాం. అది చాలా ఇంపార్టెంట్ అయిండకపోయిండొచ్చు. సో దాన్ని మనము పక్కన పెట్టేసేయడం వల్ల మన మైండ్లో అది అంత స్ట్రాంగ్గా ఇంపాక్ట్ అవ్వదు. సో వాటిల్ని మర్చిపోయిండొచ్చు. సో వాటిల్ని మరుపుగా భావిస్తాము, జబ్బుగా భావించం. సో ఆ దాంట్లో ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనము దాని గురించి మళ్ళా సంభావిస్తే మనం అది వెంటనే రీకలెక్ట్ చేసుకోగలగాలి. ఆ రీకలెక్ట్ చేయలేకపోయేదాన్ని జబ్బు కిందకి పరిగణిస్తాం. సో అవి కూడా అంటే రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఇచ్చి కూడా మనము చేయలేకపోతే దాన్ని జబ్బు లక్షణం
8: గుర్తు తెచ్చుకోలేకపోతే
9: అంటే నేను ఆ రోజు వచ్చాను కదా, నేను ఇది చెప్పాను కదా, ఇది చేశాను కదా, సో ఆ సీక్వెన్స్ అంతా మర్చిపోయింటే దాన్ని డిమెన్షియా కిందకి పరిగణిస్తాం.
8: సో మామూలుగా మర్చిపోవడం అనేది సహజం, ఎందుకంటే ఫోకస్ ఉండదు కాబట్టి.
9: అవును,
8: ఒక పది పనులు అనుకుంటే రెండు మూడు మిస్ అయిపోవడం అనేది సహజం.
9: సహజం, అవును.
8: వాటిని రికలెక్ట్ చేసుకోగలిగితే అది జబ్బు కింద,
9: జబ్బు కిందకి
8: రికలెక్ట్ చేసుకోలేక అసలు ఏది లేకపోతే అది మనం
9: దాన్ని జబ్బు కిందకి పరిగణించి టెస్ట్లకు ముందుకెళ్తాం.
8: అంటే ఇది ఎవరికి వచ్చే అవకాశం ఉంది డాక్టర్ గారు? ఏమన్నా ఏజ్ పర్టికులర్గా ఉందా, ఎవరికి రావచ్చు, ఏమన్నా వారసత్వంగా వచ్చే అవకాశం ఉందా, వీటికి ఎట్లా?
9: రైట్, నెంబర్ వన్ ఫస్ట్ పాయింట్ మీరు అడిగిన దాంట్లో మూడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగారు. ఎవరికి రావచ్చు అనేది, ఎవరికి అని నిర్ధారించేటటువంటి ముందుగా చేసేటటువంటి టెస్ట్ అయితే ఏం స్పెసిఫిక్గా లేవు ప్రస్తుతానికి. నెంబర్ టూ, ఏ వయసులో, 40 సంవత్సరాల ఎచ్చుబడిన వాళ్ళలో ఎవరికైనా కూడా డిమెన్షియా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. డిమెన్షియాలో రకాలు చాలా ఉంటాయి. వాటిలలో పర్టికులర్గా ఆల్జీమర్స్ 50 తర్వాత వెరీ కామన్, 50 సంవత్సరాల పైబడిన వాళ్ళకు మోర్ కామన్. కొన్ని జబ్బులు ఉన్నాయి వాటిలో 40 సంవత్సరాలు ఉంటాయి, ఐ మీన్ 40 సంవత్సరాలు వచ్చేటటువంటి కొన్ని ఉన్నాయి. సో వీటిలలో మనము ట్రీటబుల్ థింగ్స్ అంటామంటే

0: కొన్ని కొన్ని డిమెన్షియాస్ పూర్తిగా ట్రీట్ చేయగలిగేటటువంటి కొన్ని ఉంటాయి, కొన్ని ట్రీట్ చేయలేంటి కొన్ని ఉంటాయి. అవి మనం ముందు ముందుగా మాట్లాడదాం, ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి మనం ముందు ముందుగా మాట్లాడదాం.
1: ఓకే, ఇందులో స్త్రీ పురుష భేదం ఏమైనా ఉంది డాక్టర్ గారు? ఎవరికైనా రావచ్చు
0: పెద్ద ఎక్కువ భేదాలు తీసుకోము, కానీ మన ఇండియన్ కల్చర్లో ఆడవాళ్ళు ఎక్కువ ఇంటికే పరిమితం అయి ఉంటారు. వాళ్ళు బయట ప్రపంచాన్ని పెద్ద ఎక్కువ గమనించరు కాబట్టి ఆడవాళ్ళల్లో దీన్ని మనము తక్కువగా బయట పెడుతూ ఉంటాం. కానీ మనము రేషియో తీసుకుంటే ఆల్మోస్ట్ ఇంచుమించుగా వాళ్ళకైనా వీళ్ళకైనా ఒకటే రకంగానే రావచ్చు.
1: వీటి లక్షణాలు ఎట్లా ఉంటాయి డాక్టర్ గారు? అంటే ఇది ఈ అల్జిమర్స్ లక్షణము లేదా ఇది డిమెన్షియా ఇట్లా అని ఎట్లా మనము చూడొచ్చు? ఏ లక్షణాలు ఉంటే మనం అనుమానించి చికిత్స కోసం పోవాల్సి ఉంటుంది?
0: రైట్, మంచిది. ఇప్పుడు నేనేమంటానంటే మామూలుగా మా భాషలో మా పరిజ్ఞానంలో మేము ఎట్లా మాట్లాడతామంటే రెండు స్టేజెస్గా మాట్లాడతాము. ఒకటి మైల్డ్ కాగ్నిటివ్ ఇంపేర్మెంట్ అంటాము, అంటే అది ఓన్లీ ఏదో వేగ్ సింప్టమ్స్తో బాగా చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు ఒక టీచరే ఉంటాడు, ఆయన డబ్బులు 100 రూపాయలు ఇచ్చి 70 రూపాయలు ఖర్చు అయితే 30 రూపాయలు వెనక్కి తీసుకోకుండా కొంచెం తక్కువ తెచ్చుకోవడం. ఊరికే ఒక సహజమైన ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో టీచర్ ఆయనకు అది నాట్ యాక్సెప్టబుల్. మ్యాథ్స్ టీచరే ఉంటాడు, అది నాట్ దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. సో అట్లాంటిది ఇంకొకరు ఉంటారు. సో రెగ్యులర్గా మనకు షాప్లో కూర్చునే వ్యక్తి, ఏ ఏ వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయని బాగా తెలిసిన వ్యక్తి, ఆయన ఎప్పటి నుంచో కిరాణా అంగడి నడుపుతూ ఉండిండొచ్చు. ఆ మనిషి ఒకటే వస్తువుని పదే పదే ఎతుకుతూ ఉంటాడు. సో ఇటువంటివి అలర్ట్గా ఉన్న వ్యక్తులు, అంటే వాళ్ళతో పాటు ఉన్న పిల్లలు అయిండొచ్చు, లేకపోతే వాళ్ళతో ఉండేటటువంటి ఇతరత్ర స్నేహితులు కానీ, ఇది గమనించి మా దగ్గరకు వచ్చేటివి ఉంటాయి. వీటిని మైల్డ్ కాగ్నిటివ్ ఇంపేర్మెంట్ స్టేజెస్ అంటాం. రెండో రకమైన స్టేజ్ అంటే జబ్బు పూర్తిగా దాని యొక్క పర్యవసానం చూపిస్తూ ఉంటుంది, అంటే వాళ్ళ సోషల్ లైఫ్లో కానీ, అంటే నలుగురితో మాట్లాడేదానికి ఇబ్బంది పడిపోతారు, వేరే వాళ్ళతో ఒక కాన్వర్సేషన్ చేయలేకపోతారు, అది నెంబర్ వన్. పర్సనల్ లైఫ్ అంటే వాళ్ళు వాళ్ళని వాళ్ళు మెయింటైన్ చేసుకోలేక పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవుతారు, పర్సనల్ లైఫ్. నెక్స్ట్ ఫ్యామిలీ, ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని కనుక్కోవడానికి కష్టమైపోతుంది, వాళ్ళ వాళ్ళ డేట్స్ ఎప్పుడు, వాళ్ళ బర్త్డే డేట్స్ కానీ, లేకపోతే మంచి మంచి వెరీ వెరీ ఫ్రీక్వెంట్గా మనం గుర్తుపెట్టుకునేటువంటి యానివర్సరీ డేట్స్ ఇట్లాంటివి, ఇవి మర్చిపోవడము, ఇంతకుముందు చాలా ఈజీగా చెప్పగలిగేటివి చెప్పుకోలేకపోవడము, కొంచెము ఈ రకమైన ఇబ్బంది సెకండ్ స్టేజ్లోకి వస్తుంది అన్నమాట.
1: ఏదైనా అడ్రస్లు రెగ్యులర్గా
0: తెలిసిన అడ్రస్ మిస్ అయిపోవడము, ఒక ప్లేస్కి వెళ్ళాలా, ఇంతకుముందు స్వతహాగా ఒకరే వెళ్ళి వచ్చేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఉంటే తప్ప వెళ్ళలేము అనే పొజిషన్ రావచ్చు. సో ఇది వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ స్టేజ్. సో అది జబ్బు లేటర్ లేటర్గా. ఆ తర్వాత ఇంకా సొంతంగా ఇప్పుడు మనం పిల్లల్ని మనం ఎట్లా మేనేజ్ చేస్తాం, చిన్నపిల్లల్ని 1-2 సంవత్సరాల పిల్లల్ని ఎట్లా మనము వాళ్ళ డైలీ లివింగ్, లైక్ వాళ్ళకి తినిపించాలి, వాళ్ళకి స్నానం చేయించాలి, వాళ్ళకి బాత్రూమ్ అన్నీ మనమే చూసుకోవాలి, ఇట్లా ఈ స్టేజ్కి దిగజారుతూ వస్తారు. కానీ ఏంటంటే కొన్ని కొన్నిసార్లు వీటిలలో ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అంటే వాళ్ళలో అగ్రెషన్ చూస్తాం, పెద్దవాళ్ళలో అగ్రెషన్. అగ్రెషన్ అంటే మనము కొన్ని కొన్నిసార్లు వాళ్ళని వాళ్ళే ఇబ్బంది పెట్టుకుంటారు, కొట్టుకోవడము ఇవి చేసుకోవడం, పక్కన కొన్ని కొన్నిసార్లు అటెండర్స్ని అంటే మనతో పక్కన ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి లక్షణం.
1: డాక్టర్ గారు, ఇక్కడ ఇంకొక చిన్న సందేహం వచ్చింది, వీటికి ఏమైనా టెస్ట్ లాంటివి ఏమైనా ఉన్నాయి డాక్టర్? ఇప్పుడు వేరే జబ్బులకి అయితే మనం టక్కన ఏదో టెస్ట్ చేసి ఏదో ఈ పారామీటర్స్ లేదు కాబట్టి నువ్వు ఈ జబ్బు ఉంది అలా డిసైడ్ చేస్తున్నా కదా, బీపీ కానీ షుగర్ కానీ ఇంకోటి ఏదైనా, దీనికి ఏమైనా మనం టెస్ట్ లాంటివి ఏమైనా ఉన్నాయా, లేదంటే లక్షణాలను బట్టి మనము ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది అంట?
0: రైట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. యాక్చువల్గా ఈ పర్టిక్యులర్ జబ్బులో క్లినికల్ ఫీచర్స్ అంటాం అన్నమాట, అంటే మీరు ఏమి చెబుతున్నారనే దాన్ని బట్టే చాలాసార్లు డాక్టరు ఓకే ఇది అల్జీమర్స్ డిమెన్షియా, ఇది టావోపతి, లేకపోతే ఇది పార్కిన్సన్స్ డిమెన్షియా, ఇట్లా ఇవి ఈ పేర్లు మీకు కొత్తగా వినిపించవచ్చు, బట్ ఇది మేము గమనించేటటువంటి
1: మెడికల్
0: పరిజ్ఞానంలో మాట్లాడేటటువంటి మాట. సో ఇది ఏంటి అనేది మేము కొన్నిసార్లు ఒక అంచనాకు వచ్చేస్తాం. డిమెన్షియాలో 2 రకాలు ఉంటాయి. నెంబర్ 1 ట్రీటబుల్ డిమెన్షియాస్, అంటే ట్రీట్మెంట్ చేస్తే పర్ఫెక్ట్లీ నార్మల్ అయ్యేటటువంటిది.
1: ఓకే, ఆ లక్షణాలు అన్ని పోయి
0: మళ్ళీ నార్మల్ అయిపోతారు
1: వస్తారు.
0: ఎగ్జాక్ట్లీ. రెండోది అన్ట్రీటబుల్, అంటే మనం ట్రీట్ చేయలేము కానీ వాటిలలో వచ్చేటటువంటి, ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కొన్ని అగ్రెషన్, ఇబ్బందిని ఇంప్రూవ్ చేయొచ్చు, కొన్ని కొన్నిసార్లు డిప్రెషన్ ఉంటుంది వాటిని ట్రీట్ చేయొచ్చు, కొన్ని కొన్నిసార్లు వేరే రకమైన నొప్పులు ఉండొచ్చు, ఇట్లాంటివి కొన్ని కొన్ని
1: మేనేజ్
0: చేసేటటువంటి. ఎగ్జాక్ట్లీ, ఆ మేనేజ్ చేసేటటువంటి. సో ట్రీటబుల్ కాజెస్, అన్ట్రీటబుల్ కాజెస్. సో వీటిలలో మనం చేసేటటువంటి ముఖ్యమైన టెస్ట్లు ఏంటా అంటే వైటమిన్ B12 ఇంప్రూవ్ చేసేటటువంటి డిమెన్షియా, వైటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు ఇంప్రూవ్ చేసేటటువంటి డిమెన్షియా. నెంబర్ 3, ఎప్పుడైనా పడిపోయి ఉంటారు లోపల రక్తం గడ్డగట్టి నిండొచ్చు మెదడులో, కొన్ని కొన్నిసార్లు మెదడులోనే గడ్డలు ఉండడము ఇట్లాంటివి, వీటిలలో కూడా కొన్ని స్పెసిఫిక్ ఏరియాల్లో ఆ గడ్డలు ఉండడం కానీ ఆ రక్తం గడ్డగట్టి ఉండడం కానీ జరిగితే ఆ ట్రీట్మెంట్ చేసేస్తే వాటిని పూర్తిగా ఇంప్రూవ్ చేసేసేయగలం. సో కంప్లీట్లీ నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరు. సో ట్రీటబుల్ కాజెస్, అన్ట్రీటబుల్ కాజెస్. సో ఈ ట్రీటబుల్ కాజెస్ చాలాసార్లు అన్ట్రీటబుల్ని మాస్క్ చేస్తూ ఉంటాయన్నమాట, అంటే వాటిలాగే డిపెండ్ అవుతాయి. సో మనము ఖచ్చితంగా కొన్నిసార్లు కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, పర్టికులర్గా వైటమిన్స్, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం, బీపీ ఎక్కువ ఉండడం, మనకు లోపల రక్తం గడ్డగట్టడం మెదడులో, లేకపోతే స్కాన్ చేస్తే ఇట్లాంటివి. సో ట్రీటబుల్ కాజెస్ అంటాం. అన్ట్రీటబుల్ కాజెస్ ఇవన్నీ ట్రీట్బుల్ చేసేటటువంటివన్నీ వెలికి బయటికి తీసేసిన తర్వాత జరిగేది ఇది. సో వీటిలలో ఏంటంటే స్పెసిఫిక్గా ఓన్లీ సిమ్టమ్స్ని మాత్రమే ట్రీట్ చేయగలను, కానీ కంప్లీట్గా యాక్చువల్ జబ్బునైతే నయం చేసేటటువంటి థెరపీస్ ఇప్పుడు దాకా ప్రస్తుతానికి అవైలబిలిటీలో లేవు మనకి.
1: సో మీరు చెప్పిన మైల్డ్ లక్షణాలు ఉండి వచ్చి తీసుకొస్తే ప్రిలిమినరీ స్టేజ్లో కొంతవరకు వాళ్ళని బయటపడేయచ్చు, కొన్ని టెస్టులు చేస్తే ట్రీటబుల్ అయితే ట్రీట్ అవుతారు
0: తప్పకుండా,
1: కాకపోయినా కౌన్సిలింగ్ ద్వారా కానీ ఇంకో విధంగా కేర్ గివర్స్ ద్వారా చేయొచ్చు. ఆ సీరియస్ కేసు ఉన్నప్పుడు ఎట్లా వాళ్ళని మేనేజ్ చేయాలి? మీరు అన్నట్లు అగ్రెషన్ కూడా పోయే అవకాశం ఉంది,
0: రైట్?
1: వాళ్ళని ఏ విధంగా చూడాలి?
0: సీరియస్నెస్ కంటే కూడా, ఎందుకంటే సీరియస్నెస్ని మనము ట్రీట్ చేసేది ఓన్లీ మేము చేయగలము, ట్రీట్ దానికంటే కూడా ముందు ఒకటి ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది మైల్డ్ డిజీజ్లో చాలాసార్లు నాన్ ఫార్మకలాజికల్ థెరపీస్ అంటాం, అంటే ట్రీట్మెంట్ లాగా కాకుండా మనము చాలాసార్లు నలుగురితో వెళ్ళి కలవడం, అంటే సోషల్ ఇంట్రాక్షన్. నెంబర్ 2, మనం కొత్త భాషను నేర్చుకోవడం కానీ, పజిల్స్ సాల్వ్ చేసుకోవడం కానీ, యాక్టివ్గా ఫిజికల్ యాక్టివిటీలో ఇండల్జ్ అవుతూ ఉంటే చాలాసార్లు మనము ఈ జబ్బుని పూర్తి సీరియస్ స్థాయికి పోనీకుండా అట్లీస్ట్ ఆపేయలేకపోయినా డిలే చేయగలం. ఇప్పుడు 2 సంవత్సరాల్లో మైల్డ్ స్టేజ్ నుంచి సివియర్ స్టేజ్కి పోయే వాళ్ళు మనం ఇవన్నీ చేయగలిగితే ఒక కనీసం దాన్ని 5 సంవత్సరాలకి 7 సంవత్సరాలకి నెట్టగలం.
1: సో అంటే క్రియేటివ్ పార్ట్ యాక్టివ్గా ఉండాలి, కొత్త భాష నేర్చుకోవడము, పజిల్స్ కానీ లేదా 10 మందితో కలవడం, మాట్లాడడం,
0: ఫిజికల్ యాక్టివిటీలో ఇండల్జ్ అవ్వడం, ఇట్లాంటి వాటి వల్ల మనం పూర్తిగా ఆపేయలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా డిలే చేయచ్చు, రైట్? సో నెక్స్ట్ సీరియస్నెస్ పార్ట్ని మెడిసిన్, ఇప్పుడు అగ్రెషన్, కొన్ని మందులు ఉంటాయి ఆ అగ్రెషన్ని తగ్గిస్తాం. రెండోది, కొన్ని కొన్నిసార్లు ఎవరు ఉండరు వాళ్ళతో మాట్లాడుతుంటారు, హాలుసినేషన్స్, విజువల్ హాలుసినేషన్స్. రెండోది ఆడిటరీ హాలుసినేషన్, అంటే ఎవరు మాట్లాడుతుంటారు వాళ్ళతో ఎవరో మాట్లాడుతూ ఉన్నట్టు ఇట్లా రకరకాల ఇవి చూస్తుంటాం. సో సైకియాట్రిక్ బేస్డ్ థింగ్స్ లాగా ప్రజెంట్ అవుతారు కొద్దిమంది. సో వాళ్ళకి కూడా కొన్ని మందులు ఉంటాయి, ఆ మందులు వాడితే మనం ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.
1: ఓకే, తర్వాత డాక్టర్ గారు ఇక్కడ కేర్ గివర్స్ ఏ విధంగా ఉండాలంటారు, ఎట్లా చూడాలో వీళ్ళని? మీరు అన్నట్లు వాళ్ళకి ఏమైనా యాక్టివిటీ పెట్టడం అంటే అదే పనిగా పెట్టారంటే కూడా ఒక్కోసారి వాళ్ళకి డౌట్ రావచ్చు, అంటే ఏంటి నాకేమైనా ఇట్లా చేస్తున్నారని కూడా వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. కేర్ గివర్స్ ఏ విధంగా వాళ్ళతో యాక్టివిటీ చేయించడం, అసలు ఈవెన్ మెమరీ పవర్ పెంచే గేమ్స్ కూడా ఆడించవచ్చు ఈ కొద్దిగా యాక్టివ్ చేసి వాళ్ళకి ఆ డిమెన్షన్ డిలే చేయొచ్చు, వాళ్ళు ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలంటారు వీళ్ళతో డీల్ చేసేటప్పుడు?
0: ఎస్, రైట్. సో ఇవి ఒక 3-4 ఇంపార్టెంట్ పాయింట్స్ లాగా మాట్లాడతాను. నెంబర్ 1, ఇది ఎంత చేయాలి అనేది కూడా వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు మనతో సహకరిస్తారు అనేది అయితే ఖచ్చితం కాదు, కోఆపరేట్ చేయకపోవచ్చు మనతో. మనం అడిగిన వెంటనే పలాంది చేస్తాము, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను ఆ మనస్తత్వం చిన్నపిల్లలాగా ఉంటుంది, వాళ్ళ ఇదిలోకి మనం వెళ్ళాలి. సో వాళ్ళతో మమేకమైన ఫీలింగ్ వాళ్ళకి కలిగించేటటువంటి బాధ్యత మంది వాళ్ళని వాళ్ళ సైడ్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నట్టు ఉండాలి. చిరాకు తెచ్చుకునే కొద్దీ వాళ్ళు మన మాట వినకుండా పోయే ఆస్కారమే ఎక్కువ, ఇంకా మొండిగా తయారయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి వాళ్ళని అర్థం చేసుకోవాలి, ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, ఏది మాట్లాడితే వాళ్ళు పాసిఫై అవుతారు వాళ్ళని అనేది మనము, అది ఆల్రెడీ చాలా మందికి వాళ్ళ పేరెంట్స్ గురించి తెలిసి ఉంటుంది. సో వాళ్ళు జాగ్రత్తగా గమనిస్తే అది మనకు తెలిసిపోతుంది వాళ్ళకి. సో ఆ రకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, నెంబర్ 1. సో పాసిఫికేషన్. సో రెండోది, రిపీటెడ్గా ఒకటే చేయకూడదు మనము, ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్త విధానం అవలంబించాలి. మనం పిల్లలకి ఎట్లా నేర్పించేటప్పుడు ఒకటే ఇది చెప్పము, ఒక్కొక్క రైమ్కి వెళ్తాము, ఒక్కొక్కసారి మనకు ఫుడ్ వాళ్ళకి ఏది నచ్చుతుందో చూసుకుంటాము, ఒకరోజు ఒకటి నచ్చుతుంది, ఇంకో రోజు ఇంకోటి నచ్చుతుంది. సో రిపీటెడ్గా ఆ ప్రోగ్రామ్ని కొంచెం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది.
1: ఓకే, ఇప్పుడు జనాలకి తీసుకెళ్లాలంటే ఏదో వాళ్ళకి నచ్చిన టూరిస్ట్ ప్లేస్, హిస్టారికల్ ప్లేస్,
0: ఎగ్జాక్ట్
1: వాళ్ళ టేస్ట్ ఏదో ఉంటుంది,
0: అండ్
1: ఆ విధంగా బయటికి తీసుకెళ్తే కూడా
0: కొన్ని కొన్నిసార్లు కోఆపరేట్ చేయొచ్చు. రైట్.

0: అండ్ కొన్ని కొన్నిసార్లు సోషల్ గ్రూప్స్ అని ఉంటాయన్నమాట. చాలాసార్లు కొన్ని కొన్ని సిటీస్లో డిమెన్షియా క్లబ్స్ అని,
1: ఓకే,
0: సో ఇట్లా రకరకాలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు చాలా దగ్గర. ఈవెన్ ఇండియాలో కూడా చాలా దగ్గర డిమెన్షియా క్లబ్స్ అని, డిమెన్షియా గ్రూప్స్ అని, డిమెన్షియా సొసైటీస్ అని ఇట్లా. సో అటువంటి వాటిలలో ఏంటంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒక వాళ్ళ
1: సిమిలర్ ప్రాబ్లమ్స్
0: ఉన్న వాళ్ళు ఒకరినొకరు షేర్ చేసుకుంటూ ఇవి కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో అటువంటి వాటిని మనము ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. రెండోది, మన ఇంటిని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళు పెద్దవాళ్ళు, పడిపోయే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో అండ్ ఇంటిని కూడా మర్చిపోయే ఆస్కారం ఉంటుంది. ఒక రూమ్లో నుంచి ఇంకొక రూమ్లోకి వెళ్ళేదానికి కూడా ఇబ్బంది పడేటటువంటి ఆస్కారం కొన్ని కొన్నిసార్లు ఉంటుంది. సో మేక్ థింగ్స్ వెరీ సింపుల్. సో ఇక్కడ పజిల్స్ మనము ఆడుకోవడానికి పనికొస్తుంది, కానీ వాళ్ళ డైలీ రొటీన్లో మళ్ళీ అన్నిటినీ మనం చేసుకుంటూ పోతుంటే కొన్ని కొన్నిసార్లు ఇబ్బంది పడే ఆస్కారం ఉంటుంది. సో మనకు బాత్రూమ్స్ని సేఫ్గా పెట్టాలి. వాళ్ళకి ఎక్కడైనా పొరపాటున తగిలినా అది దెబ్బ తగలకుండా ఉండేటట్టుగా, తర్వాత కార్పెట్స్ వాడుతూ జారిపడే అవకాశం లేకుండా. సో అది నెంబర్ టూ. నెంబర్ త్రీ, వాళ్ళ డైలీ రొటీన్ని ఒక సీక్వెన్స్ ప్రకారం పెడితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ సీక్వెన్స్ చేసుకుంటారు. ఈ టైంకి ఇది చేయాలా, ఈ టైంకి ఇది చేయాలా అనేది ఒక ఒక సీక్వెన్స్ లాగా వెళ్ళిపోవాలి. మూడోది, మేక్ థింగ్స్ వెరీ వెరీ సింపుల్. ఏంటంటే చిన్న చిన్న మనము వాడే పదాలు కూడా కాంప్లికేటెడ్గా వాడకుండా సింపుల్ సింపుల్ పదాలు వాడుకుంటూ, సో దాన్ని ఎన్కరేజ్ చేస్తూ వాళ్ళు మనల్ని మనతో మన కాన్వర్సేషన్ ఏంటంటే సింపుల్గా ఉండేటట్టు చూసుకోవాలి.
1: సో ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కొద్దిగా బాధ్యతగా ఓపికగా ఉండాలి.
0: చాలా చాలా ఓపిక అవసరము. ఎందుకంటే ఇది పిల్లల తత్వము ఇనే ఎల్డర్లీ ఏజ్, పెద్ద ఏజ్లో చిన్న పిల్లల తత్వాన్ని యాక్సెప్ట్ చేయడము బయట ప్రపంచానికి చాలా కష్టం. సో మనకు ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అన్నిటికంటే ఇంకా లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మెయింటైనింగ్ ద స్లీప్ సైకిల్. ఇప్పుడు లేటెస్ట్గా అన్ని పరిజ్ఞానాలు మనకు, సో సైన్స్ ఎట్లా నడుస్తుందంటే నిద్ర ఎంత ఉంటే అంత నరాల ఉత్పత్తి నరాల్లో జరుగుతుండేటటువంటి కెమికల్ ఉత్పత్తి బాగుంటుందని, న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం వాటి ఉత్పత్తి బాగుంటుందని. సో మెయింటైన్ ఏ ప్రాపర్ గుడ్ స్లీప్ హైజీన్, స్లీప్ సైకిల్. పొద్దున నిద్రపోనియకూడదు, రాత్రే నిద్రపోనియాలా. అండ్ ఇంతసేపు నిద్రపోయేదానికి కొన్ని కొన్నిసార్లు మనము నిద్ర మాత్రలు ఇచ్చినా పర్వాలేదు, వేసుకొని పడుకోవాలి అనేటటువంటి స్టేజ్కు ఇప్పుడు సైన్స్ డెవలప్ అవుతుంది.
1: చాలా ముఖ్యం,
0: వెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్.
1: తర్వాత డాక్టర్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ చెప్పారు చికిత్స గురించి, మళ్ళీ ఒకసారి ఏమైనా వీటికి సంబంధించి చికిత్స ఎటువంటి విధంగా చేయబడుతుంది? మామూలుగా అయితే మీరు కొన్ని మందులు ఉన్నాయన్నారు, అగ్రెసివ్ బిహేవియర్ మందులు ఉన్నాయి, అది కాకుండా ట్రీటబుల్ వస్తే దానికి కూడా మందులు ఉన్నాయన్నారు, ఏది లోపించింటే అది ఇస్తే.
0: అదే ట్రీటబుల్ డిమెన్షియాస్ గురించి మీకు ఆల్రెడీ ముందుగానే చెప్పున్నాను. సో వైటమిన్ రిలేటెడ్ డెఫిషియన్సీస్, షుగర్ని మెయింటైన్ చేయడం, బీపీని మెయింటైన్ చేయడం, ఈ వేరే రక్తం గడ్డగట్టిన లక్షణాలు కానీ, లేకపోతే ట్యూమర్స్ ఉండడం లోపల రక్తం,
1: ఇవన్నీ టెస్ట్ చేస్తే మనకు
0: బయటపడతాయి. అవి ట్రీట్ చేస్తే కంప్లీట్గా ఇంప్రూవ్ అయిపోతారు. సో దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్, వైటమిన్ డెఫిషియన్సీ అంటే వైటమిన్స్ ఇది చేయడం. ఇది నెక్స్ట్ అన్ట్రీటబుల్ డిమెన్షియాస్ అంటాం. వీటిలలో కొన్ని మందులు ఉన్నాయి, అవి ఏంటంటే మన యొక్క జబ్బు లక్షణాన్ని ఫాస్ట్గా పెరగనీయకుండా కొంచెం స్లో చేస్తాయి. ఇప్పుడు నేను ఇందాకే ఒక ఊరికే ఒక సింపుల్ నెంబర్ చెప్పాను, 2-5 అనేది. 2 సంవత్సరాల వ్యవధిలో సీరియస్నెస్ వెళ్ళేదాన్ని 5-7 సంవత్సరాలు మనం పొడిగించేదానికి అవకాశం ఉన్న మందులు ఉన్నాయి. సో అది కంప్లీట్గా ఆపేయలేదు మన జబ్బుని ప్రస్తుతం ఉన్న దాంట్లో, బట్ ప్రొలాంగ్ చేసేటటువంటి, అది జబ్బు పరంగా. రెండోది ట్రీట్మెంట్స్. ఇప్పుడు నేను లాస్ట్ టైం చెప్పాను హాలుసినేషన్స్ అంటాం, వాటికి ఒక రకమైన ట్రీట్మెంట్. అగ్రెషన్, డిప్రెషన్, ఈ రకమైన వాటికి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది.
1: ఓకే డాక్టర్ గారు, సమగ్రంగా మొత్తం వివరాలు తెలియజేశారు. చివరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఆల్జిమర్స్ డే సందర్భంగా మామూలు పబ్లిక్కి? అసలు అంటే ఆ మతిమరుపు అనేది లేకుండా, జబ్బు కాకుండా మతిమరుపు మర్చిపోయి కూడా చాలామంది నాకేమైనా వస్తుందా అని కూడా అనుమానాలు ఉంటాయి కొంత.
0: అవును అవును.
1: అందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే ఏం చేస్తే దీనికి దూరంగా ఉండొచ్చు?
0: నేను దీంట్లో ఈ పర్టిక్యులర్ విషయంలో ఒక సింపుల్ మెసేజ్ ఇస్తాను. చాలాసార్లు మనము ఎక్కువ గమనించేది, మనకు మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఎక్కువ కూడా ఎడ్యుకేటెడ్ పీపులే ఈ ప్రాబ్లంతో ఎక్కువ మంది వస్తున్నారు. ఎందుకంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ 60 ఇయర్స్ తర్వాత ఇంకా నేను బయటికి వెళ్ళి చేసేది ఏం లేదు, సో అనే ఒక బ్రాడ్ కాన్సెప్ట్లో ఉన్నాం మనం. యాక్చువల్గా లైఫ్ ఆ తర్వాత కూడా చాలా ఉంటుంది అనే పాయింట్ మనము గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరు కూడా 10 మందితో వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఎవరు కాదనే వ్యక్తులు ఉంటారు అని నేను అనుకునే ఆ ఏజ్ గ్రూప్లో. అట్లీస్ట్ పిల్లలు కొన్ని కొన్నిసార్లు లైఫ్లో బిజీగా ఉంటారేమో కానీ, బట్ వాళ్ళ ఏజ్ గ్రూప్లో వాళ్ళ ఫ్రెండ్స్ని వదులుకోకూడదు అనేది నేను నెంబర్ 1 అంటాను. పిల్లల రెస్ట్రిక్షన్స్ ఎక్కువైపోతాయి, ఇంకా నువ్వు రిటైర్ అయిపోయావు.

0: ఇంకింట్లో కూర్చోవాలా, ప్రశాంతంగా కూర్చోవాలా, ఏమి చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, మీరు ఇప్పుడు రెస్ట్లో ఉంటే బాగుంటాము. యాక్చువల్గా మనము ఎక్కువ డ్యామేజ్ చేసిన వాళ్ళం అవుతాం వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసే కొద్ది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సినాప్సెస్ వర్కింగ్ ఆన్ దట్ పర్టిక్యులర్ డే ఇన్ ద బ్రెయిన్ తగ్గిపోతూ వస్తాయి. సో అంటే నరాలు వాటి యొక్క షార్ప్నెస్ని తగ్గించుకుంటూ పోస్తాం అన్నమాట. సో కాబట్టి ఎంత ఇంటరాక్షన్ ఉంటే అంత బాగుంటుంది. కొత్త భాష నేర్చుకోవడం అనేది ఆ ఏజ్ గ్రూప్లో వెరీ డిఫికల్ట్. అట్లీస్ట్ మనము రొటీన్గా చేస్తున్న ఏ పనిని ఆపేయకూడదు. మనకు శక్తి లేదు, ఆ పూట మనకు ఏదో ఇబ్బంది ఉంది, జ్వరం ఉంది అంటే ఇంట్లో ఉండాలి. కానీ ఏదో చిన్నగా వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడం, డైలీ గ్రాసరీస్, మన కరెంటు బిల్స్ మనం కట్టుకోవడం, మన ఫోన్ బిల్స్ మనం కట్టుకోవడం, మన డైలీ రొటీన్ని మనం వేటిని ఆపకుండా కంటిన్యూ చేయడం అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్గా నేను భావిస్తాను. అట్లీస్ట్ ఇది నా పర్సనల్ ఐడియా.
1: ఈవెన్ ఏమైనా హాబీస్ ఉంటాయి,
0: ఖచ్చితంగా
1: జాబ్ వల్ల
0: చేయలేకపోవచ్చు, బుక్స్ చదవడము, నావెల్స్ చదవడము, మ్యూజిక్ రాయడము, ఇట్లాంటివి ఖచ్చితంగా. అండ్ పర్టికులర్గా మైండ్ గేమ్స్లో చెస్, పిల్లలతో మనవర్లు మనవరాళ్ళు ఉన్న ఏజ్ ఉంటుంది, వాళ్ళతో గేమ్స్ ఆడడము. సో ఈ
1: కీపింగ్ యువర్ సెల్ఫ్ బిజీ, ఖాళీగా ఉండి ఐసోలేట్ మాత్రం కావద్దు,
0: కావద్దు, కాకూడదు, కావద్దు. అది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మెసేజ్ ఫర్ ది జనరల్ పబ్లిక్గా చెప్తాను.
1: ధన్యవాదాలండి డాక్టర్ భరత్ విష్ణురెడ్డి గారు, అల్జీమర్స్ గురించి మీరు చెప్పినందుకు, మా స్టూడియోకి వచ్చినందుకు. నమస్తే అండి.
0: సంతోషం.
2: ఇంతవరకు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో అల్జీమర్స్ వ్యాధి చికిత్స గురించి డాక్టర్ భరత్ విష్ణురెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ జి శివశంకర్ రెడ్డి. ఇప్పుడు విందాం ఒక పాట.

పాట విన్నారు. ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: Zealand. Home Minister Amit Shah says, secure border, prosperous border region and vigilant society together can make the country secure. Maharashtra government formed 7-member committee to draft uniform civil code for the state. Iran's late Supreme Leader Ayatollah Ali Khamenei buried in Mashhad 4 months after US-Israeli strikes killed him. France stormed into semi-finals of FIFA World Cup after defeating Morocco 2-0. And in men's cricket, England beat India by 9 wickets in 4th T20 International to take 3-0 lead in 5-match series. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి వార్తా వ్యాఖ్య వింటారు.
2: సహకారం ద్వారా సమృద్ధి, భారత సహకార రంగంపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. వసుదైవ కుటుంబకం అనే దార్శనికతతో సహకారసే సమృద్ధి అనే నినాదంతో భారతదేశ సహకార రంగం గత కొంతకాలంగా బలోపేతమైంది. అట్టడుగు స్థాయి సహకార సంఘాలకు సాంకేతిక ఆర్థిక సహాయాన్ని అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. అప్పటి నుండి సహకార సంఘాలు ఉమ్మడి యాజమాన్యం, పరస్పర మద్దతు, సమ్మిళిత అభివృద్ది సంస్థలుగా సేవలందిస్తున్నాయి. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జులై 6వ తేదీన ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. భారతదేశ సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రాథమిక వ్యవసాయ ప్రపతి సంఘాల డిజిటల్ పరివర్తన, గ్రామీణ సహకార మౌలిక సదుపాయాల విస్తరణ, పాడి, వ్యవసాయం, బ్యాంకింగ్, గ్రామీణ జీవనోపాధులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ సందర్భంగా పలు నూతన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్థిక వ్యవస్థలోని దాదాపు ప్రతి రంగానికి విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్దదైన భారతదేశ సహకార వ్యవస్థ క్షేత్రస్థాయి ఆర్థిక భాగస్వామ్యానికి వెన్నుముకగా నిలుస్తూ రైతులు, పాడి ఉత్పత్తిదారులు, మత్స్యకారులు, చేతి వృత్తుల వారు, కార్మికులను ఆదాయ అవకాశాలతో అనుసంధానిస్తోంది. గత 5 ఏళ్లుగా భారతదేశ సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పరివర్తనాత్మక సంస్కరణలను చేపట్టింది. ఈ సంస్కరణలు సహకార సంఘాలను మరింత ఆర్థికంగా చైతన్యవంతంగా, సమ్మిళితంగా, పారదర్శకంగా, డిజిటల్ సాధికారత కలిగినవిగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించాయి. సహకార మంత్రిత్వ శాఖను స్థాపించినప్పటి నుండి 152కు పైగా ప్రధాన కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. ఈ కార్యక్రమాలు సాంప్రదాయ సహకార సంస్థలను ఆధునీకరించడంతో పాటు వృద్ధికి, వైవిధ్యీకరణకు కొత్త అవకాశాలను సృష్టించాయి. 2,925 కోట్ల రూపాయల బడ్జెట్తో దేశవ్యాప్తంగా దాదాపు 63,000కు పైగా పీఏసీఎస్లలో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టారు. ఇది పారదర్శకతను పెంచడమే కాకుండా 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. 54,000కు పైగా పీఏసీఎస్లు ఇప్పుడు డిజిటల్ సేవా కేంద్రాలుగా మారి గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ పథకాలు, విమాన, రైలు టికెట్లు, ఆధార్ సేవలను అందిస్తున్నాయి. 39,000కు పైగా సంఘాలు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు విక్రయించే పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా రూపొందాయి. ఇప్పటి వరకు 37,454 కొత్త బహుళ ప్రయోజన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, పాడి, మత్స్య సహకార సంఘాలుగా నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 255,000 గ్రామ పంచాయతీలలో పీఏసీఎస్లు ఉన్నాయి. 87,159కి పైగా గ్రామ పంచాయతీలకు పాడి సహకార సంఘాలు, 29,964కి పైగా గ్రామ పంచాయతీలకు మత్స్య సహకార సంఘాలు విస్తరించాయి. 145 పీఏసీఎస్లలో గోదాముల నిర్మాణం పూర్తయింది. ఈ గోదాములు 68,702 మెట్రిక్ టన్నులకు పైగా నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ గోదాములు స్థానికంగా నిల్వ చేసుకునే వీలు కల్పించడం, సరైన మార్కెట్ సమయపాలనను అందించడం, పంట కోత అనంతర నష్టాలను తగ్గించి రైతుల ఆదాయాలను మెరుగుపరచడంలో సహాయపడుతున్నాయి. సుమారు 4,200 పీఏసీఎస్లకు తక్కువ ధరకే మందులు అమ్మే జన ఔషధి కేంద్రాలు పెట్టేందుకు అనుమతులు లభించాయి. విధాన సంస్కరణలు సహకార సంఘాల ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరిచాయి. సహకార సంఘాలకు కార్పొరేట్ సంస్థలతో సమానంగా వ్యాపార వెసులుబాటు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం పన్నుల భారాన్ని తగ్గించింది. 1 కోటి రూపాయల నుండి 10 కోట్ల రూపాయల ఆదాయం గల సంఘాలకు సర్చార్జ్ను 12% నుండి 7%కి, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ కనీస ప్రత్యామ్నాయ పన్నును 18.5% నుండి 15% తగ్గించడం గమనార్హం. ఉపసంహరణ పరిమితిని పెంచుతూ నగదు ఉపసంహరణలపై టీడీఎస్ లేకుండా పరిమితిని 3 కోట్ల రూపాయలకు పెంచారు. గడిచిన 5 సంవత్సరాలలో సహకార

0: మంత్రిత్వ శాఖ సహకార సంఘాలను సమ్మిళిత వృద్ధికి చోదక శక్తులుగా మార్చింది. పటిష్టమైన సంస్థలు, మెరుగైన సేవల పంపిణీ, విస్తృత డిజిటల్ వినియోగం క్షేత్రస్థాయి ప్రభావాన్ని పెంచాయి. విస్తరించిన మౌలిక సదుపాయాలు, మెరుగైన మార్కెట్ సదుపాయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేశాయి. సహకార సంఘాల నేతృత్వంలోని అభివృద్ధి ద్వారా ఇప్పుడు మహిళలకు, రైతులకు మరిన్ని గొప్ప అవకాశాలు లభిస్తున్నాయి. కేవలం రుణాలు ఇచ్చే సంస్థలుగా ఉన్న సహకార సంఘాలను సాంకేతికత జోడించి గ్రామీణ వృద్ధి కేంద్రాలుగా మార్చడం ద్వారా భారతదేశ సహకార ఉద్యమం వ్యవస్థాగతంగా, ఆర్థికంగా అత్యంత బలోపేతమవడం ఎంతో అభినందనీయం. సహకారం ద్వారా సమృద్ధి, భారత సహకార రంగంపై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్యన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా లవ్ స్టోరీ 1999 చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడుతున్న ఈ పాటకు రచన జేకే భార్గవి, సంగీతం దేవా,

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది.
0: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: మల్లన్న, నీ స్టైలే చూసి థ్రిల్ అయినా, నా అందం చూసి నీ మనసులో బెంగైనా, చీ బెట్టేనా,
1: నీ అందం వల్ల కాదు, నీ హింస

0: వల్ల చిత్తైనా నీ చేతికి మాత్రం చిక్కుతానా? జగమే మాయన్నాడా వేమన్న, ప్రేమే లేదన్నాడి మల్లన్న.
1: పెద్దలు అన్నారబ్బా, కామిగాక మోక్షగామి మనిషి కాలేడబ్బా.
0: డబ్బా డబ్బా డబ్బా పోవే పోపుల డబ్బా.

0: ఏంటి తెగ ఓవర్ చేసినావు?
1: ఏం చేయనివ్వట్లేదు.
0: నువ్వు చదువుకున్నదానివి కదా,
2: నిన్ను చదవడం రావట్లేదు.
0: తప్పుకో,
1: నువ్వు ఒప్పుకో.
0: ఇదిగో చూడు,
1: మంచి మూడ్.
0: అయ్యో,
3: చేదా చేదా చేదా, నా మాట అంటేనే చేదా, నన్నే కాదు అంటే రేపు నీకే కాదా బాధ.
0: పోదా పోదా పోదా, నా పైన ఆశ.

0: విన్న ఆ పాట మల్లన్న. చిత్రం నుండి విక్రమ్, సుచిత్ర, కార్తిక్ కుమార్ పాడిన పాట అది. శ్రోతలు వింటున్నారు 101.7 MHz ఆకాశవాణి అనంతపురం కేంద్రం నుండి చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
6: GRT జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. GRT జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడుతున్న రాజశ్రీ గీతం ఇది. సంగీతం ఇళయరాజా. చిత్రం మౌన రాగం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: మీరు చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా విన్న ఆ పాట మంగమ్మ శపథం. చిత్రం నుండి ఘంటసాల పీసుశీల పాడిన పాట అది. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వేమన విశ్వదృష్టి, యలమర్తి మధుసూదన్ గారి ప్రసంగ ధార 10వ భాగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో. వినబోయే ముందుగా

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

వేమన తెలుగు కవి. సరళ సుందరమైన తెలుగులో పద్యాలు చెప్పిన కవి. ఆయన పద్యాలు ఎన్ని రకాలుగానైనా వర్గీకరించవచ్చు, కానీ అందులో రెండు మాత్రం ప్రధానం. ఒకటి సాంఘికంగా తాను చేసిన సమీక్ష ద్వారా ప్రజల కోసం చెప్పబడిన సామాజిక అంశాలతో కూడిన పద్యాలు. రెండు ఆత్మతత్వ విచారంతో తాను సాధించుకున్న పూర్ణత్వంలోంచి ఉబికి వచ్చిన తాత్విక పద్యాలు. ఈ రెండు అంశాలు అటు ప్రజల్ని ఇటు పండితుల్ని ఇరువర్గాల వారిని విశేషంగా ఆకర్షించాయి. పైగా తెలుగు వాళ్లే కాకుండా పరభాషీయు

కూడా ఆకట్టుకున్నాయి వేమన్న పద్యాలు. తెలుగు కబ్బం అద్భుతం బండ్రు అన్నాడు పింగళి సూరన. అన్ని భాషల కవిత్వాలలో అద్భుతమైంది తెలుగు కవిత్వమే అని చాటాడు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. అందుకే తెలుగు కవిత్వం అన్ని భాషల వాళ్లకు ఆనందంగానే ఉంటుంది. ఈ క్రమంలో విదేశీయుడైన బ్రౌను దొర వేమన పద్యాలకు ముగ్ధుడై వాటిని ఇంగ్లీష్ భాషలోకి అనువాదం చేసి మొట్టమొదట ప్రపంచానికి అందించాడు. తెలుగు కవిత్వానికి ప్రపంచ గౌరవం దక్కింది. దాంతో వేమన విశ్వకవి అయ్యాడు. 1820లో కడపకు సబ్ కలెక్టర్గా వచ్చిన సిపి బ్రౌన్, అప్పటికే కడప తొలి కలెక్టర్గా పనిచేసిన సర్ థామస్ మన్రో స్ఫూర్తితో తెలుగు భాష నేర్చుకున్నాడు. తెలుగులో మంచి పాండిత్యము సంపాదించుకున్నాడు. దీనికి మరో స్ఫూర్తి ప్రదాత కూడా ఉన్నాడు, బ్రౌనుతో పాటు ఉన్న కలెక్టర్ హన్బరి. ఈయన అనర్గళంగా తెలుగులో మాట్లాడుతుంటే బ్రౌన్ ఆశ్చర్యపోయేవాడు. అప్పట్లోనే వేమన పద్యాలు ప్రజల నోళ్లలో బాగా నానుతున్నాయి. బ్రౌన్ విన్నాడు. అందమైన ఆ తెలుగు పద్యానికి లొంగిపోయాడు. వెంటనే వేమన పద్యాలు సేకరించడంలో నిమగ్నమైపోయాడు. విశాఖపట్నం, మచిలీపట్నం, మద్రాసు, కడప, బళ్ళారి ప్రాంతాల నుండి పద్యాలు సేకరించాడు. ఇంకా అరుదైన వేమన పద్యాలు ఉంటే ఎవరైనా తెచ్చి ఇవ్వండి, పద్యానికి పావలా చొప్పున బహుమానం ఇస్తాను అన్నాడని చెబుతారు. ఆ విధంగా పద్యాలు సేకరించి అచ్చువేసే నాటికి 2000 పద్యాలకు పైగా సమకూర్చుకున్నాడు. కానీ అవన్నీ వేమనవే అని పూర్తిగా నమ్మలేదు బ్రౌను. 1824 నుండి 1829 వరకు వేమన పద్యాలు ఆంగ్లంలో అనువదించి 3 సంపుటాలుగా వేశాడు. ది వెర్సెస్ ఆఫ్ వేమన అనే పేరుతో 3 భాగాల్లో కలిపి కేవలం 693 పద్యాలు మాత్రమే ప్రచురించాడు. దీన్ని బట్టి బ్రౌన్ ఎంత నిశితమైన దృష్టి కలవాడో మనకు తెలుస్తుంది. ఏది వేమన పద్యం, ఏది కాదు అని నిర్ణయించుకోవడంలో ఎంతగా జల్లెడపట్టి ఉంటాడో అర్థమవుతుంది. ఇప్పటికే వేమన పద్యాలు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అనువదించబడ్డాయి అని తాను రాసిన పీఠికలో పేర్కొన్నాడు బ్రౌను. తెలుగు సాహిత్యంలో ఈ కవి స్థానం గ్రీకు సాహిత్యంలో లూషియన్ స్థానం వంటిది అన్నాడు. ఈయన సూక్తులు ఎలా ఉంటాయంటే గ్రీకు వేదాంతి ప్లేటో మత నిబంధనలకు సన్నిహితంగా ఉంటాయి అన్నాడు. అలాగే వేమన నైతిక నియమావళి ఎలా ఉంటుందంటే గ్రీకు తత్వవేత్త డెమోక్రిటస్ సాంప్రదాయిక సూత్రాల్లాగా ఉంటాయి అన్నాడు. పద్యానువాదంలో కూడా బ్రౌను ఎంతో జాగ్రత్త వహించాడు. వేమన ఏ పద్యాన్ని ఏ ఉద్దేశంతో చెప్పాడో ఆ విషయాన్ని కూడా చర్చించి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. వీలైనంత వరకు వేమన హృదయాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. అంతేకాదు పదప్రయోగం, సందర్భం, ధ్వని లాంటి అంశాల్ని గుర్తించి వెలికి తీశాడు.

పెంటి అంటే ఆడ అని అర్థం. కాముడిని దహించిన శివుడు కూడా స్త్రీని ఎడబాసి ఉండలేకపోయాడు కదా. ఎంతటి వాళ్లకైనా స్త్రీ సహవాసం తప్పదు, అలా లేని పెద్దలు ఎవరు అని అర్థం. ఇక్కడ వేల్పు పెద్ద అంటే దేవతలకు పెద్ద. దీనికి ది చీఫ్ ఆఫ్ గాడ్స్ అని చెప్పవచ్చు, కానీ అలా చెప్పలేదు బ్రౌను, శివుడు అని స్పష్టం చేశాడు. అలాగే కంటి మంట అన్న పదానికి కూడా అందరికీ అర్థమయ్యే విధంగా పాలనేత్రము నుండి వెలువడిన అగ్ని అనే అనువాదం చేశాడు. ఇది అనువాదకుడికి ఉండాల్సిన పరిశీలన. ఏ ఉద్దేశంతో కవి ఈ ప్రయోగం చేసి ఉంటాడు అని గ్రహించే సామర్థ్యం ఉండాలి. గువ్వ కొరకు మేను గోసిచ్చి శిబిరాజు వార్త విడువరాక కీర్తికెక్కే

ಕಿತ್ತೂರು ವಿಶ್ವದಾಭಿರಾಮ ವಿನುರವೇಮ. శిబిరాజు అంటే శిబి చక్రవర్తి, షట్చక్రవర్తుల్లో ఒకడు. గువ్వ అంటే పావురం. పావురం కోసం, దాన్ని కాపాడటం కోసం తన శరీరం కోసి దానమిచ్చాడు శిబిరాజు. అందుకే ఆయన మహాదాతగా పేరుగాంచాడు. లోకంలో అల్పుని గురించి ఎవ్వరూ చెప్పుకోరు, ఇలాంటి మహాదాత గురించి చెప్పుకుంటారు అన్నది ఈ పద్యభావం. కానీ బ్రౌను ఏం చేశాడంటే ఇందులో పరోక్షంగా ఉన్న మూల కథ కూడా చెప్పేశాడు. డేగ పావురాన్ని తరుముకు రావడం, అది శిబిరాజును ఆశ్రయించడం, పావురాన్ని కాపాడే ప్రయత్నములో శిబిరాజు దానం చేయడం, ఇలాంటి అంశాలు ఇవి చెప్పడం వల్ల బ్రౌనుకున్న కావ్య పరిశీలన ఎంత గొప్పదో తెలుస్తుంది. వేమన పద్యాలకు బ్రౌన్ చేసిన సేవ అగణ్యం. వేమన సాహిత్యాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన కీర్తి బ్రౌనుకు దక్కుతుంది. కొండవీటి వెంకటకవి ఒక సందర్భంలో, నీరచనలు గ్రహించిన మనీషులు పశ్చిమ దేశవాసులే, తీరని ఆశచే అనువదించిరి ఆంగ్లమునందు, భిన్నులవ్వారలు వారి వారి తలిబాసను తీరిచిదిద్దినారలు, ఈ తీరున ఏ కవీంద్రుని కృతిన్ బొనరించిరి

ఎందరో ఎన్ని రకాలుగానో వాళ్ల వాళ్ల భాషల్లోకి వేమన పద్యాల్ని అనువాదం చేసుకున్నా, మొట్టమొదట ఇంగ్లీష్లోకి అనువదించిన ఘనత మాత్రం బ్రౌనిదే అన్న విషయం పరోక్షంగా వ్యక్తం చేస్తుంది ఈ పద్యం. ఇంత గొప్ప కీర్తి ఏ కవికి దక్కిందయ్యా ఓ వేమనా అన్నాడు. అసలు వేమన్న కోసమే బ్రౌను పుట్టాడేమో అన్నంత గొప్ప కృషి చేశాడు బ్రౌను. అందుకేనేమో వేమన ఉప్పుకి కర్పూరానికి తేడా చెప్పి పురుషుల్లో పుణ్యపురుషులు వేరు అన్నాడు. ఇక్కడ ఉప్పు కర్పూరం రెండూ తెల్లవే కనుక ఈ పద్యం బ్రౌనుకు చక్కగా వర్తిస్తుంది. ఎందుకంటే అందరూ తెల్లదొరలే కావచ్చు, వాళ్ళల్లో బ్రౌన్ లాంటి వారు వేరండి అని చెప్పుకోవడానికి. ఇంకా చెప్పాలంటే

0: అని వేమన శైలిలోనే చెప్పుకోవచ్చు.
1: కులములో నన్నొకడు గుణవంతుడుండెనా, కులము వెలుగువాని గుణం

వనంలో ఉన్న గంధపు చెట్టు వనానికంతా సువాసన కలిగించినట్లు, మనుషుల్లో బ్రౌను లాంటి వాడే ఆయన కృషి వల్ల మనుషుల్లో బ్రౌను అలాంటి వాడే ఆయన కృషి వల్ల మానవ కులమే వెలిగింది. అందుకే మన వాళ్ళు ఆయనకు తెలుగు సూర్యుడు అని పేరు పెట్టుకున్నారు. తరువాత కాలంలో వేమన మీద విస్తృతమైన పరిశోధనలు, పుస్తకాలు వెలువడ్డాయి. అలా కృషి చేసిన వాళ్లలో కొందరు ప్రముఖుల గురించి, వేమనపై వాళ్ళు వెలుబూచిన అభిప్రాయాల గురించి కూడా తెలుసుకోవాలి. ఆచార్య కటమంచి రామలింగారెడ్డి ఏమంటారంటే, వేమన ప్రకృతి కవి, సహజ కవి కూడా. ఎందుకంటే ఆయన కవిత్వం చలమలాంటిది, శైలిలో, భావనలో స్వతంత్రమైనది, అప్రయత్నంగా ఉబికి వస్తుంది. పద్యములోని సారమంతా మూడు పాదాల్లోనే ఇమిడ్చేస్తాడు. సంక్షిప్తత అనేది వ్యంగ్యానికి హృదయమం అయితే ఇంతకు మించిన వ్యంగ్యం లేదు. వేమన ప్రయోగించే ఉత్ప్రేక్షలు, ఉపమానాలు అన్నీ పల్లెదృశ్యాల నుండి, గ్రామీణ వాతావరణం నుండి, వనాల నుండి గ్రహించినవే అంటాడు. నార్ల వెంకటేశ్వరరావు ఏమంటారంటే, కర్తవ్య నిర్వహణలో తన పాత్ర కవి పాత్ర కాదని, ఒక దార్శనికుని పాత్ర అని వేమన

నిర్ణయించుకున్నాడు. ఆయన ప్రశాంత వాతావరణంలో కూర్చొని భావోద్వేగం పొంది కవిత్వము చెప్పడానికి పూనుకోలేదు. అందువల్లనే ఆ కవిత్వం ఒకప్పుడు వరదలా ఉప్పొంగుతుంది, ఒకసారి అగ్నిపర్వతములా బద్దలవుతుంది, మరోసారి తుఫానులా సముద్రాలను సుళ్ళు తిప్పుతుంది. ఆ వెంటనే మండువేసవి తరువాత చల్లని జల్లులా, మలయమారుతంలా, ఉషోదయంలా, పక్షుల కలకూజితంలా మారుతుంది అంటాడు. ఆచార్య రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ఏమంటారంటే, వేమన ఆంధ్రుల్లో సాటి లేని వ్యక్తి అతీంద్రియమైన తత్వాన్ని తెలుసుకోవాలనే ఆశ, దాన్ని అనుభవపూర్వకంగా సాధించుకునే సాహసం, నిర్భయంగా ప్రపంచానికి చెప్పే ధైర్యం, దానికి తోడు చొరకత్తి లాంటి కవితాశక్తి, గాయానికి వేసే మందు కూడా కత్తికే పూసుకొని వాడుతున్నాడా ఏంటి అన్నట్లు ఒకవైపు తిడుతూనే ఒకవైపు నవ్వించే హాస్య కుశలత, ఇవన్నీ వేమన్నలో పొదిగించి బ్రహ్మదేవుడు సృష్టించాడు అంటాడు. ఇక శ్రీశ్రీ ఒక్క మాట చెప్పినా అది వంద మాటల పెట్టులా ఉంటుంది. ఏమంటాడంటే, తెలుగు సాహిత్యంలో మహాకవులు ముగ్గురే, తిక్కన, వేమన, గురజాడ అంటారు. ఆచార్య గోపి ఏమంటారంటే, వేమన ఒక తాత్విక విజ్ఞాన సర్వస్వం, సకల సామాజికానుభవ స్వారస్యం. వేమన పద్యాలు తెలుగులో ఉండటం వల్ల ఆ తెలుగు మన మాతృభాష కావడం గర్వకారణం అంటాడు. ఇలా వేమనపై ఎందరు ఎన్ని చెప్పారో, ఎంత పరిశోధించారో, ఎన్ని వ్యాసాలు రాశారో, ఎన్ని గ్రంథాలు వెలువడ్డాయో లెక్కబెడితే ఆశ్చర్యం కలుగుతుంది. అవి అగణితం. ఇది లోకమెరిగిన వేమన్న గొప్పదనం.

చొరుకుమనును. సజ్జనులగు వారి సారమిట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ. అందానికి అలంకరణకు ఆడంబరానికి లొంగేవాడు కాదు వేమన. అది గురువింద లక్షణం. మిరపుగింజల నిరాడంబరంగా ఉంటాడు. చవి చూడాలనుకుంటే చురుక్కుమంటాడు. మహాత్ముల లక్షణం అది. వాళ్ళు చూడటానికి వెర్రివాళ్లే, కానీ వాళ్ళు చూసేది విశ్వాన్ని. వేమన గొప్పదనం గురించి ఆనాడే వేమన సమకాలికుడైన వీరబ్రహ్మంగారే చెప్పారు. ఇక ఆయన కంటే గొప్పగా ఎవరూ చెప్పలేరు. ప్రకృతినంతది.

ప్రకృతి అంటే కనిపించే లౌకిక పదార్థం అనుకుంటే దాన్నంతా చాపజొట్టి అవగాహన చేసుకొని చెప్పగలడు వేమన అని. ఇంకా ప్రకృతి అంటే సృష్టి అనుకుంటే దీన్నంతా మూటగట్టి పెట్టెలో పెట్టగల, అనగా తనలోనే దర్శించగల పెద్దవాడు వేమన అన్నాడు. ఇలా చేయడం అందరూ యోగులకు సాధ్యం కాదు, ఒక్క వేమన మాత్రమే చేయగలడు అన్నది బ్రహ్మంగారి ఉద్ఘాటన. వేమన ఇంత విశ్వ పరిశీలన ఉన్నవాడు కాబట్టే ఎవరికీ దక్కని విశ్వవిఖ్యాతి ఆయనకు దక్కింది. అది మీకు అందించే చిరు ప్రయత్నమే ఈ ధారావాహిక వేమన విశ్వదృష్టి. స్వస్తి.

మీరింతవరకు వేమన విశ్వదృష్టి యలమర్తి మధుసూదన్ గారి ప్రసంగధార విన్నారు. 10వ భాగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంలో. ఇప్పుడు విందాం లలిత గీతాలు.

లలిత గీతాలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం జోగులాంబ గద్వాల జిల్లా రాజౌలి మండలం నుండి కేదార్, వీరేష్, విశ్వేక్, వివేక్, గణేష్, కళ్యాణ్, మౌనిక, లావణ్య, అవినాష్, భవ్యశ్రీ, శ్వేత, వీరేష్ వీరంతా కోరుతున్న పాట కులదైవం చిత్రం నుండి ఘంటసాల పాడిన ఈ పాట.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: వింటున్న పాట అమ్మ కోసం, చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు, నిజామాబాద్ ఎడవల్లి జాంకంపేట నుండి చిలుక నారాయణ, అనసూయ, యమున వీరి కోసం ఈ పాట.

0: మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడుబొల కామరా
2: సై బాల్,

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

శ్రోతలు, అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఈ ఉత్తరం భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బురాహుద్దీన్, యూసుఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలబాబు, మహమ్మద్ అబ్దుల్ బాబా, అంజనా వీరంతా కోరుతున్న పాట సోగ్గాడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాట.

0: ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: అభిలాష కార్యక్రమంలో తర్వాత ఈ ఉత్తరం. పెద్దపల్లి జిల్లా కామన్పూర్ నుండి గట్ల వెంకటేష్, స్వరూప, అశ్విత్, మణిదీప్, కట్ల సతీష్, గోనే శంకరయ్య వీరంతా కోరుతున్న పాట 1వ నంబర్ కుర్రాడు చిత్రం నుండి ఈ పాట.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు.

తర్వాత ఈ ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుండి భారత్లాల్ పరదేశి భారతీబాయ్ జ్యోతిబాయ్ అంజలి రాజ్నందిని రమేష్లోద్ అజయ్ ఆదిత్య పెంటయ్య భారతి భరత్ వీరంతా కోరుతున్న పాట బంగారు కళలు చిత్రం నుండి ఈ పాట.

అభిలాష కార్యక్రమంలో చివరిగా ఈ ఉత్తరం అనంతపురం గుత్తి రోడ్ రాణినగర్ నుండి బొజ్జప్పగారి రాజశేఖర్, సుజాత సూర్యదర్శిని, శివలింగమ్మ, ఆగులూరప్ప, ముష్టూరు ఎల్లమ్మ, లక్ష్మీ నరసింహ, మూరిని రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, మరుట్ల కరుణాకర్. వీరంతా కోరుతున్న పాట ముఠా మిస్త్రీ. చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట.

శ్రోతలు, ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి డాక్టర్ గోపీచంద్, పరిచయకర్త ఎన్ మణి.

0: ఈ కార్యక్రమం ఇప్పుడు వింటారు.
1: దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవం సందర్భంగా ప్రముఖ వైద్యులు డెర్మటాలజిస్ట్ డాక్టర్ డి గోపిచంద్ గారితో ముఖాముఖి వింటారు. ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాల్లో 10లో 6 మరణాలు దీర్ఘకాలిక వ్యాధుల వల్లే సంభవిస్తున్నాయని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రానిక్ డిసీజెస్ దీర్ఘకాలిక వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన పెంచి తగిన జాగ్రత్తలు తీసుకునేలా చేయాలనే సంకల్పంతో ప్రతి ఏటా జూలై 10వ తేదీని క్రానిక్ డిసీజెస్ అవేర్నెస్ డే దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా ఈ వ్యాధుల గురించి మరిన్ని విషయాలు తెలియజేయడం కోసం మన స్టూడియోస్లో ఉన్నారు 30 సంవత్సరాల వైద్య అనుభవం కలిగి కేవలం వైద్యుడుగానే కాకుండా ఆంటర్ప్రెన్యూర్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ డి గోపిచంద్ గారు. నమస్తే సార్.
2: నమస్తే మణిగారు. ఆల్ ఇండియా రేడియోలో మీతో, మీ ద్వారా శ్రోతలందరితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు, అభినందనలు కూడా.
1: ఈ దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం ఈ జూలై 10 జరుపుకోవడానికి వెనుక ఉన్న కారణం ఏంటండి?
2: ఒక శతాబ్ద కాలం తీసుకునేటట్టయితే అప్పట్లో ఉన్న సమస్యలు ఇప్పుడు అసలు సమస్యగా కూడా చూడడానికి అవసరం లేనంత డెవలప్మెంట్లోకి వచ్చున్నాం. 1947 సమయం కాలమాన పరిస్థితులు తీసుకుంటే యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అప్పట్లో 33 దగ్గర ఉండేది. అంటే ఒక పిల్లాడు పుట్టినవాడు ఎంతకాలం బతుకుతాడా అంటే అప్పుడు ఉన్న వ్యాధులు యాక్సిడెంట్లు అన్నీ చూసుకుంటే 33 ఏళ్ళు బతుకుతాడు అనేది ఒక అంచనా. వైద్య రంగంలో, సోషల్ రంగాల్లో జరిగిన ఆవిష్కరణలు ద్వారా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరిగింది. మనిషి దీర్ఘకాలం ఉండగలగడం, ఏజింగ్ పాపులేషన్ కూడా పెరగడము అండ్ వస్తున్న టెక్నాలజీ ఇష్యూస్ వీటన్నిటి వల్ల దీర్ఘకాలంగా ఒక సమస్య ఉండడము లేదు మాటిమాటికి రావడం అనేది ఇట్ బికేమ్ ఎన్ ఇంపార్టెంట్ ఇష్యూ. ఇది వరకు ఉన్న విరేచనాలు, వాంతులు, జ్వరాలు అలాంటి ఇన్ఫెక్షన్స్ మీద చాలా వరకు జయం సాధించాం కాబట్టి వాటన్నిటి తర్వాత వస్తున్న ఎవల్యూషన్లో మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజ్. ఒక సమస్య దగ్గొచ్చిందంటే మందుల షాప్ వాడికి వెళ్తే సిరప్ ఇచ్చేస్తే తగ్గిపోతుంది, కానీ మాటిమాటికి వస్తుందంటే దానికి డాక్టర్ కావాలి, లేకపోతే ఆలోచన అవగాహన కావాలి. లేదు వారం రోజులు ఉండి తగ్గిపోయింది అనే దానికి అంత టెన్షన్ ఉండదు. అదే 6 నెలలు సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఆ ఇబ్బంది ఏదైనా సరే దీర్ఘకాలం ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది చిన్నదవ్వచ్చు కానీ ఎక్కువ కాలం ఉండడం వల్ల క్వాలిటేటివ్గా అది ఒక సమస్యగా, వ్యాకులతగా మారచ్చు. సో వీటన్నిటి గురించి సమాజంలో అందరూ ఓన్లీ సఫర్ అవ్వడం కాదు, దానివైపు సొల్యూషన్ వైపు ఉండాలి, సొల్యూషన్స్కి సంబంధించిన ట్రయల్స్ వైపు ఉండాలి, ఆ జరుగుతున్న రీసెర్చ్లో ఉన్న ఫైండింగ్స్ అంతా కూడా జనాల్లోకి రావాలి అన్న కారణం కోసం ఈ మధ్య కాలంలో ఈ జూలై 10వ తారీఖుని దీర్ఘకాలిక వ్యాధులు విషయాల గురించి స్పెసిఫిక్ డేగా డిక్లేర్ చేసి ఆ రోజు ఆలోచనలు, సమాలోచనలు, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ ఇలాంటి మల్టీమీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రజలందరికీ సమస్య గురించి గుర్తించడం, సమస్య గురించి చేస్తున్న ప్రయత్నాలని గమనించడం, కొంత ప్రయత్నించడం అన్న విషయాల్లోకి చేయాలి అన్న దృక్పథంతో క్రానిక్ డిసీజెస్ అండ్ ఎయిల్మెంట్స్ డేగా డిక్లేర్ చేయబడింది. అందులో భాగంగా ఈరోజు మీతోటి ఈ విషయం గురించి చర్చించడం కూడా ముదావహం.
1: క్రానిక్ డిసీజెస్ దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఏంటండి?
2: సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అంటాం కదండి, పేరులోనే అర్థం ఉంది. అన్నట్టుగా దీర్ఘకాల వ్యాధులు అనేవి వ్యాధి ఏదైనా సరే దీర్ఘకాలం ఉండడము అన్నది ఒక క్వాలిటీగా ఉన్నప్పుడు దట్ బిలాంగ్స్ టు దిస్. సో వైద్యపరంగా తీసుకునేటట్టయితే 3 పదాలు వింటాం సాధారణంగా. ఎక్యూట్ ఇప్పుడే వచ్చింది, సబ్ ఎక్యూట్ ఈ మధ్య కాలంలోనే వచ్చింది, క్రానిక్ చాలా కాలం నుంచి ఉంది, లేదు వస్తూ పోతూ ఇబ్బంది పెడుతున్నది. ఇది ఇందులో ఈ ఎక్యూట్, సబ్ ఎక్యూట్, క్రానిక్ అనేది నేను ఒకలా అనుకోవచ్చు, మీరు ఒకలా అనుకోవచ్చు, ఇంకొకళ్ళు ఇంకొకలా అనుకోవచ్చు. సో ఇలాగా ఎవరి దృష్టిలో వాళ్ళు అన్నట్టుగా ఉండేటట్టయితే ఒక మనకి ఒక స్టాండర్డైజేషన్ తర్వాత వచ్చే ఒక సీరియస్నెస్ అండ్ ఎఫర్ట్ రాదు. కాబట్టి జనరల్గా మెడికల్గా ఉండే పారిభాషికంలో ఉండే విషయంగా తీసుకుంటే ఎక్యూట్ అనేది లెస్ దెన్ వీక్, ఈ 2-3 రోజుల్లో, వారం రోజుల్లో జ్వరం, తలనొప్పి, టెన్షన్, కంగారు ఏదైనా సరే ఉన్నది వారం రోజులు, ముందర అంతగా లేదు క్లియర్గా. సబ్ ఎక్యూట్ అనేది 3 వీక్స్ టు 3 మంత్స్, 3 వారాల నుంచి 3 నెలల లోపే డ్యూరేషన్. ఏ లక్షణమైనా, ఏ కంప్లైంట్ అయినా, తలనొప్పి కానీ, టెన్షన్ కానీ 3 నెలల పైబడి, 90 రోజుల పైబడి

0: ఉంటే దాన్ని క్రానిక్ అంటాం. నడుంనొప్పి వచ్చింది, ఇట్ కెన్ బి అక్యూట్, నిన్న పట్టేసింది, నిన్న ప్రయాణం చేసి వచ్చా పట్టేసింది, నిన్నటి నుంచి పట్టేసింది, కారణం ఏమన్నా సరే. అదే ఒక రెండు మూడు వారాలుగా అలాగే నొప్పిగా ఉంది, దట్ ఈస్ సబ్అక్యూట్. మూడు నెలలు పైబడి ఉంది, అది క్రానిక్ బ్యాక్ ఏక్. సో మూడు నెలలు పైబడి ఉంటే దాన్ని క్రానిక్ సిటీలోకి వేస్తాం. బయోలాజికల్గా, కెమికల్గా, ఫిజికల్గా, కైనమాటిక్గా, ఎర్గనామిక్గా, హ్యూమన్ బాడీ ఈజ్ ఎ వెరీ సుప్రీం మెషిన్. ఏ కొత్త సీజనల్ ఛాలెంజెస్ కానీ ప్రయాణాలు వాటికి కానీ కూడా అడాప్ట్ అవ్వగలదు, అడాప్ట్ చేసుకోగలదు, ఇంప్రూవైజ్ అవ్వగలదు, సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోగలదు. ఎలాంటి సమస్య వచ్చినా కూడా, టెన్షన్ వచ్చినా కూడా బాడీ దాన్ని గమనించి సెల్ఫ్ కరెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. మన కాన్షియస్ లెవెల్లో కొన్ని రావచ్చు, కొన్ని రాకపోవచ్చు. కాబట్టి మూడు నెలలు పట్టింది ఇంకా ఉంది అంటే సమస్య అయినా పెద్దదై ఉండాలి, జటిలమై ఉండాలి, బాడీలో దాన్ని సాల్వ్ చేసుకునే కెపాసిటీలో కాంప్రమైజ్ అయి ఉండాలి, ఆర్ ఇంకొకటి ఏదో జరుగుతోంది మనం గమనించాలి. సో దీర్ఘకాలికత అని వచ్చేటప్పటికీ ఏ విషయమైనా 90 రోజులు మించి కంటిన్యూస్గా ఇబ్బంది పెట్టినా, 90 రోజులు దాటిన తర్వాత ఇంకా మాటిమాటికి వస్తుందన్నా, దట్ కమ్స్ అండర్ క్రానిసిటీ బకెట్, దీర్ఘకాలికత అన్న విషయంలోకి వస్తుంది.
1: ఓకే, అసలు ఈ 90 రోజులు అయిపోయినా కూడా తగ్గకుండా ఉండిపోయి ఒక వ్యాధి దీర్ఘకాలిక వ్యాధిగా మారడానికి గల కారణాలు ఏంటండి?
0: ఇప్పుడు ఎందుకు 90 రోజులు పైబడినా ఎందుకు ఉండిపోయింది, లేదు వెళ్ళినా మళ్ళీ ఎందుకు వచ్చేస్తుంది అని చూసుకుంటే మూడు కేటగిరీస్లో అనుకుంటే, ఒకటి కారకం, బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అలాంటి ఇన్ఫెక్షన్ సంబంధించిన ఏజెంటా, లేదు కర్మ అంటే సెల్ఫ్గా ఏదైనా జెనెటిక్గా కానీ బాడీలో ఏదైనా ఒక లోటు ఉంది, అది వంశపారంపర్యం విచ్ ఎవర్ జెనెటిక్గా ఉన్నది ఆర్ మ్యూటేషన్ వల్ల కానీ. కర్మ మన అలవాట్ల వల్ల మనం చేసుకునే విషయాలు, అది అలవాట్లు అనేది, కర్మ అనేది మనం ఇండివిజువల్గా మైక్రో లెవెల్, మీరు నేను అన్నట్టుగా మన లెవెల్లో ఉండొచ్చు, లేవడం, లేకపోవడం, రాత్రి 2 దాకా ఫోన్లో ఉండడం, వేక్ఫుల్నెస్ కూడా సరిగ్గా లేదు, మనం చేసుకునే పనులు, పద్ధతులు, అలవాట్లు, విషయాలు, వ్యవహారాలు, వీటి వల్ల కూడా ఒక ప్రాబ్లం ఎక్కువ కాలం ఉండడానికి, రిపీట్ అవుతూ ఉండడానికి ఒక కారణం అవుతుంది.
1: దీర్ఘకాలిక వ్యాధుల్లో మేజర్ ఏంటండి?
0: మెడికల్ గా లైఫ్ స్టైల్ ఇల్నెసెస్ అనేది పెద్ద కేటగిరీగా తయారైంది. మనిషికి ఉన్న అలవాట్లు, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఉన్న అలవాట్లు, అండ్ సమాజపరంగా వస్తున్న డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఉంటున్న వాటి వల్ల వచ్చిన రెవల్యూషన్స్ టెక్నాలజీస్ వల్ల వచ్చిన జీవన విధానంలో మార్పుల వల్ల కొత్త సమస్యలు రావడం. సో ఫుడ్ ఉంది కానీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ లేదు, దీనివల్ల కెలరీ ఇన్పుట్ ఉంటుంది, నడక లాంటి అవుట్పుట్ సంబంధించిన పనులు లేవు. సో ఒబేసిటీ అనేది ఒక మేజర్ ఇష్యూ అయింది. దానివల్ల సమస్య కారణం తెలియకుండానే సడన్ డెత్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ 50, 40, 30. జీవన విధానంలో వస్తున్న మార్పుల వల్ల ఈ దీర్ఘకాలికత ఇలాంటివి ఎక్కువ కాస్ట్ అవుతుంది టు ద నేషన్, టు ద ఫ్యామిలీ, టు ద ఇండివిజువల్. సో దీని గురించి అంతే సీరియస్నెస్తో మెడికల్ విషయాలు, బీపీ, షుగర్ అంటే, లేకపోతే హార్ట్ అటాక్ అంటే ఎంత సీరియస్గా చూస్తారో అంత సీరియస్గా, అంత ఇంటెంట్గా చూడాల్సిన అవసరమైన విషయంగా రూపు మారింది.
1: సార్, ఇప్పుడు ప్రస్తుతం నేటి సమాజంలో దీర్ఘకాలిక వ్యాధులు అనేవి మేజర్గా ఏంటండి?
0: సో వీటిని మనం 2 రకాలుగా చూడొచ్చు, సాధారణంగా ఉన్నవి, సాధారణం కానివి. సాధారణంగా అందరం వినేవి దీర్ఘకాల వ్యాధులు విషయాలు అనుకుంటే, వ్యాధుల్లో షుగరు, బీపీ, థైరాయిడ్, రిమాటిక్ ఇలాంటివి సాధారణంగా వినే దీర్ఘకాలం. అలాగే అరుదు కాదు కానీ దీన్ని ఇప్పటిదాకా నోటీస్ చేయలేదు. ఇందాక మీరు అడిగిన ప్రశ్న లైఫ్ స్టైల్ కండిషన్స్ గురించి అన్నారు, అది అరుదు కాదు కానీ దాని మీద అటెన్షన్ అంతలా లేదు. అలాంటిది ఈ చైల్డ్హుడ్ ఒబేసిటీ. దీనికోసమే గవర్నమెంట్లో కూడా కొంతకాలంగా వస్తున్న దాంట్లోనే ఫిట్ ఇండియా అనేది కూడా ఒక ఫోకస్ తీసుకురావడం కోసం గవర్నమెంట్ ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలు వాటి గురించి జరుగుతున్నాయి. ఇంకా సంబంధించి అరుదైనవి, ఇది ఒక మెడికల్గా క్యూరియాసిటీ ఉండొచ్చు, ఇండివిజువల్స్లో టెన్షన్ ఉండొచ్చు, స్టడీలో రీసెర్చ్ వాళ్ళందరికీ కూడా చాలా రిలెవెన్స్ ఉండొచ్చు. వీటిని సిండ్రోమ్స్ అంటాం. సిండ్రోమ్స్ వాటి గురించి తెలియదు, ఇది డిసీజ్ కాదు. సిండ్రోమ్ ఈజ్ నాట్ ఏ డిసీజ్, క్లస్టర్ కండిషన్స్, కొన్ని లక్షణాలు కలిపిన దాన్ని అంటారు. వీటికి మెడికల్ భాషలో కూడా ఒక పదం ఉంది, తెలియని దానికి కూడా ఒక పేరుంది. ఇడియోపతిక్ అనేది ఒక వర్డ్, ఇడియోపతిక్ హైపర్ టెన్షన్, ఇడియోపతిక్ గట్టేట్ హైపోమెలనోసిస్. తెల్ల మచ్చలు చిన్నవి ఉంటాయి, అన్ని తెల్ల మచ్చలు విటిలిగో కాదు, బొల్లి కాదు, పొరపొరలు వచ్చేవన్నీ కూడా సోరియాసిస్ కాదు, బట్ అది ఇంకొక వేరే మేబీ టాపిక్ అవ్వచ్చు. ఈ ఇడియోపతిక్ అనే పదం అనేది మెడికల్ భాషలో కారణం తెలియదు, లక్షణం కానీ ఎఫెక్ట్ కానీ పడుతుంది. సో డౌట్ మీద ట్రీట్మెంట్ చేద్దాం, లేదు లక్షణాన్ని మేనేజ్ చేద్దాం అనేది ట్రీట్మెంట్ అప్రోచ్ అవుతుంది. సో ఈ ఇడియోపతిక్ అన్నది మీరు ఎప్పుడైనా ఫ్రేజ్ వినేటట్టయితే అది దట్ కమ్స్ అండర్ అరుదు, లేదు తెలియదు, దాని గురించి డాక్యుమెంటేషన్ చేస్తూ ఉంటే ఇంకొకళ్ళు దాని కారణం పట్టుకోవచ్చు.
1: ఓకే సార్, అలాగే ఇందాక మీరు చెప్పినట్టుగా అక్యూట్ డిసీజ్, సబ్ అక్యూట్ డిసీజ్, ఈ 2 స్టేజెస్ నుంచి అది క్రానిక్ డిసీజ్గా మారడానికి ముందు ఆ రోగికి ఐడియా వస్తుందా, లైక్ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు దిస్ క్రానిక్ డిసీజ్ పాత్ అని?
0: అది కొంతవరకు వస్తుంది,

0: లక్షణాలు పర్టికులర్గా ఎవరు గమనించాలి అంటే, కొన్ని ఆల్రెడీ ముందర ఏమైనా రిస్క్ అయ్యి ఉండింది కొంతకాలం కింద ఎప్పుడైనా, లేదు ఫ్యామిలీలో ఎవరికైనా ఉండింది, ఫ్యామిలీలో ఎవరికో క్యాన్సర్ ఉండింది, ఫ్యామిలీలో ఎవరికో స్ట్రోక్ వచ్చింది, వీళ్ళకి ఇప్పుడు కొత్తగా ఏమైనా లక్షణాలు వస్తున్నాయంటే అలాంటిది కొంచెం డీటెయిల్గా కొంచెం తరవుగా చూడాల్సిన అవసరం ఉంది. అంటే నోన్ రిస్క్ ఏదర్ హిస్టరీ వైజ్ ఆర్ లైఫ్ స్టైల్ వైజ్ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని కొంచెం గమనింపులోకి తీసుకుంటూ ఉంటుంది, అందరికీ కాదు వాళ్ళకి మాత్రమే.
1: దీర్ఘకాలిక వ్యాధికి 7 దశలు ఉన్నాయి అంటారు, ఏంటండి ఆ 7 స్టేజెస్?
0: ఈ 7 స్టేజెస్ అన్న కొంతమంది 8 స్టేజెస్ అంటారు, కొంతమంది 3, కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. ఏదైనా సరే టోటల్ డ్యూరేషన్ ఈ సమస్య వచ్చింది అనేది ఒక్కొక్కసారి తెలీదు, ఒప్పుకోరు, గమనించరు. ఈ గమనించకపోవడం నుంచి, ఒప్పుకోకపోవడం నుంచి సమస్యతో సహజీవనం లేదు సమస్యని గెలవడం, ఈ ఫేజెస్ అందరూ అర్థం చేసుకోవడానికి వీలుగా ఈ మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ ఉన్న వాటిలో మీరన్న 7 స్టేజెస్ అనేది ఒక టూల్. ఈ 7 స్టేజెస్ అనేది ఆర్ ఇలాంటి స్కేల్స్ ఏవైనా సరే దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ట్రీటింగ్ పర్సన్, ట్రీటెడ్ పర్సన్ అండ్ ద ఫ్రెండ్ ఆఫ్ ట్రీటెడ్. సో ఇప్పుడు నౌ కమింగ్ టు మీరు 7 స్టేజెస్, సమస్య, సమస్యతో సహజీవనం లేదు గెలుపు, ఇవి 1 అండ్ 7 అనుకుంటే మధ్యలో ఉండేవి. ఇది వ్యాధుల పరంగా అనుకునేటట్టయితే ఫస్ట్ ది డినైల్. ఎవరైనా డయాబెటీస్ టెస్ట్ చేసుకున్నారు, నాకు డయాబెటీస్ లేదు, నాకు టెస్ట్ ఏదో తప్పు వచ్చింది ఆ ల్యాబ్ మీద నమ్మం, లేదు ఇంకొకటి ఏదైనా డయాగ్నోసిస్ ఏదో చెప్పారు, టెస్ట్ రిపోర్ట్ వేరే వచ్చింది, డినయల్ కాదు అనుకోవడం మొదటిది. తర్వాతది ప్లీడింగ్, అలా కాదు ఏదో చేద్దాం ఎవరో కొలీగ్ వాళ్ళు అన్నారు ఆ రిపోర్ట్ అయినా వచ్చింది కదా ఏంటి అనుకోవడం, కొంత ప్లీడింగ్ అలా కాదులే అనుకోవడం, కాదు నుంచి కాదులే. తర్వాత బార్గెనింగ్ అండ్ డెస్పరేషన్, కాదులే దగ్గర నుంచి అంత కాదులే అవ్వచ్చు కానీ అది ఇంకొకళ్ళకి, నాకు ఇప్పుడు బాగానే ఉంది, నాకు ఇప్పుడు తలనొప్పి లేదు, ఏం లేదు, బీపీ అన్నారు కానీ నాకేమీ కంప్లైంట్ లేదు కాబట్టి బార్గెనింగ్ అప్పుడేం చేసుకున్న దానిలో ఉంటే. తర్వాత వచ్చేటప్పటికి యాంగర్, ఇప్పుడు పోలేదు కాబట్టి ఎవరైనా టాపిక్ తెచ్చినప్పుడు చికాకు వస్తుంది మళ్ళీ, ఎందుకంటే సెల్ఫ్ డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి అవతల టాపిక్ ఎవరైనా తెచ్చిన వాళ్ళకైనా వాళ్ళ మీద కోపడ్డం, యాంగర్. ఇంకా కోపం మించి ఇంకేం చేస్తారు, ఇంకా నెక్స్ట్ ఫేజ్ వచ్చేటప్పటికి ఇరిటేషన్, దాని తర్వాత ఎక్స్ప్లోరేషన్ అండ్ యాక్సెప్టెన్స్. అప్పుడు ఎస్ ఇట్ ఈస్ దేర్ నౌ లెట్ మీ ఫైండ్ అవుట్, అక్కడ దాంతో యాక్సెప్ట్ చేయడం కానీ దాన్ని విన్ చేయడానికి ఏదైనా చేయడం కానీ మొదలవుతుంది. సో దీస్ ఆర్ ద 7 స్టేజెస్, కాదు కాదులే అంత కాదులే కోపం చికాకు వెతుకులాట ప్రయత్నం. డిసీజ్ సంబంధించిన 7 స్టేజెస్ కానీ వింటున్న శ్రోతల్లో వాళ్ళు స్టేజెస్ ఎక్కడున్నారనుకుంటే ఇవి ఇదే ఆర్డర్లో అందరికీ అవుతాయని కాదు కానీ సాధారణంగా జరిగే ట్రెండ్.
1: సార్ ఇప్పుడు 7 స్టేజెస్ చెప్పినప్పుడు చివరి స్టేజ్ లో మీరు అన్నారు ఇదర్ వ్యాధితో నెగ్గడము ఆర్ వ్యాధితో సహజీవనం అన్నారు, అంటే ఈ దీర్ఘకాలిక వ్యాధుల్లో చికిత్సకి లొంగకుండా ఉండేవి కూడా ఉంటాయనే కదండి?
0: తప్పకుండా, కొన్నిటికి సొల్యూషన్ దీర్ఘమైన వ్యాధులు సొల్యూషన్ ఉండదా అంటే ఇప్పుడు ఉండకపోవచ్చు. ఒకప్పుడు సొల్యూషన్ లేని సమస్యలకి మనం మధ్యలో సొల్యూషన్స్ బోల్డ్ కనుక్కున్నాం, ఆ సొల్యూషన్స్ మనకి పనికి వస్తున్నాయి, అలాగే ఇప్పుడు ఉన్న వాటికి ఇప్పుడు సొల్యూషన్ లేకపోవచ్చు. ఒకవేళ సొల్యూషన్ ఉన్నా ఇంకొక కొత్త ఛాలెంజ్ అని తీసుకురావచ్చు. ఇట్ ఇస్ ఏ కంటిన్యూయింగ్ థింగ్, ఎవల్యూషన్ థింగ్.
1: సార్ ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం వీటి పాత్ర ఏంటండి?
0: సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అండ్ జనాల్లో కూడా ఒక నానుడు ఉంది, మెడికల్లో ఎలా ఉన్నా సరే ప్రజల్లో అక్యూట్ సమస్యలకి, ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ, యాక్సిడెంట్స్, సర్జరీస్ ఇలాంటి వాటికి అలోపతి బాగా పనిచేస్తుంది. దీర్ఘకాల వ్యాధులు, వాతం జబ్బులు వీటన్నిటికీ కూడా ఆయుర్వేదిక్, హోమియోపతిక్లో చాలా బాగా మందులు ఉంటాయనేది జనాల్లో ఉన్న ఒక అభిప్రాయం. బట్ సిస్టంలో అలా ఉండదు. అలోపతిలో కూడా క్రానిసిటీ, ఇప్పుడు చెప్పిన డిస్కషన్ డిస్క్రిప్షన్ ఉంది, అక్యూట్ సబ్ అక్యూట్ క్రానిక్ ట్రీట్మెంట్ అండ్ మేనేజ్మెంట్, రెస్టోరేషన్ అండ్ రీహాబిలిటేషన్, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన అలోపతి కాదు ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో కూడా ఉన్నవి. అట్ ద సేమ్ టైం రిపీటెడ్గా వస్తున్నాయి, క్రానిక్గా ఉంటున్నాయి అంశంలోని ఆయుర్వేదిక్ అయితే రోగ లక్షణాల మీద రూట్ కాజ్కి వెళ్ళి పనిచేస్తుంది, హోమియోపతి నెమ్మదిగా పనిచేస్తుంది కానీ నెమ్మదిగా అన్నీ తగ్గిస్తుంది, ఇలాంటివన్నీ ఉండడం అనేది మెడికల్ వైపు వచ్చేటప్పటికీ వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి ఈ ఛాలెంజెస్ విచిత్రంగా ఉంటాయి. అంటే ఒక మందుకు సైడ్ ఎఫెక్ట్ వచ్చింది అనుకోండి అలోపతిలోని, అది డాక్టర్ మీద కూడా కోపంగా రావచ్చు. వేరే హోమియోపతి వాడుతూ లక్షణాలు నొప్పులు పెరిగాయి అనుకోండి, లేదు లేదు ముందర కొంచెం పెరిగి తర్వాత తగ్గుతాయి అనుకుంటారు. ఇది ప్రజల్లో ఉండొచ్చు కానీ వైద్యుల పరంగా తీసుకుంటే ఇది ఒక ఛాలెంజ్, బట్ ఇట్ మేనేజ్ చేయాల్సి వస్తుంది. అలాగే వీటన్నిటితో పాటు ఆయుర్వేదం గురించి మనం పర్టికులర్

0: మాట్లాడుకోవాలి. అలోపతి ఈజ్ వన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఇట్ ఈస్ నాట్ ది ఓన్లీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఇట్ ఈస్ నాట్ ది ఓన్లీ అండ్ బెస్ట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సిస్టమ్స్. మనిషి ఎక్కడెక్కడ ఉన్నాడో అక్కడ తన అబ్జర్వేషన్స్ అవన్నీ ఉన్నాయి. ఆయుర్వేదం ఈజ్ మోర్ దెన్ జనరల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఆయుర్వేదం లైఫ్ సంబంధించింది. ఈవెన్ అలోపతిలో కూడా హెల్త్ డెఫినేషన్ అనేది జబ్బు ఇంజరీ లేకపోవడం మాత్రమే కాదు. హెల్త్ ఈజ్ నాట్ ద మియర్ అబ్సెన్స్ ఆఫ్ సిక్నెస్ ఇల్నెస్ అండ్ ఇంజరీ, బట్ ఇట్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ బీయింగ్ డూయింగ్ వెల్ ఇన్ ఫోర్ డైమెన్షన్స్ ఫిజికల్ మెంటల్ ఎమోషనల్ అండ్ స్పిరిచువల్. ఇది అలోపతిలో ఉన్న డెఫినేషన్. ప్రాక్టీస్లో కనిపిస్తుంది అంటే అది వేరే విషయం. జీవితం బాగుండాలి అన్నది ఫోకస్తో వచ్చిన సైన్స్ ఆర్ ఓరియంటేషన్ అనుకుంటే ఆయుర్వేదం అనేది ఇట్ ఈస్ మచ్ మోర్ ఎక్స్పాన్సివ్. సో ఆయుర్వేదిక్ అలోపతిక్ హోమియోపతిక్ డిఫరెంట్ సైన్స్ వీళ్ళందరూ కలవకపోవడం వల్ల ఎవరికి వాళ్ళకి కొంత డిఫెన్సివ్ నేచర్ లాంటిది వచ్చిందని అనుకోవచ్చు, నా అభిప్రాయం. అట్ ద సేమ్ టైం మనకి భారతదేశంలో ప్రస్తుత గవర్నమెంట్ వైద్య విధానం వాటిట్లో చూసుకునేటట్టయితే ఈ హోలిస్టిక్ మెడిసిన్, ఇంటిగ్రేషన్ మెడిసిన్, ఆయుష్ సిస్టమ్స్, అదే ప్రైమరీ హెల్త్ సెంటర్లోని అలోపతి డాక్టర్ ఉంటారు, హోమియో ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటారు, జనాలు ఎవరికి కావాలంటే వాళ్ళని చూసుకోవచ్చు అనేది కొంత సిస్టమ్స్గా వస్తుంది. అఫ్ కోర్స్ ఇవి బేబీ స్టెప్స్. సో ఐ బిలీవ్ దట్ సచ్ ఎఫర్ట్స్ ఇనిషియల్గా ఎలా ఉన్నా కూడా కలవడం అంటూ జరుగుతుంది. మీరేం ట్రీట్మెంట్ చేస్తారు, మేమేం ట్రీట్మెంట్ చేస్తాం, మీ ట్రీట్మెంట్ మా ట్రీట్మెంట్ కలుస్తుందా, దేనివల్ల బెనిఫిట్ వచ్చింది, దేనివల్ల కొంత స్వాంతం వచ్చింది, టెన్షన్ తగ్గింది, కాన్ఫిడెన్స్ పెరిగింది, నెక్స్ట్ స్టెప్ వచ్చింది. కమింగ్ డెకేడ్లో రాబోతున్న దశాబ్దంలో ఈ ట్రయల్స్ వల్ల, ఆయుష్ అనే ట్రయల్స్ వల్ల మిగతా వాటికి ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అని మిగతా అన్ని రంగ వైద్య బృందాలని కనుక్కొని ఒక నేషనల్ కాన్ఫరెన్స్, స్టేట్ కాన్ఫరెన్స్, ఇంటర్ మెడికల్ స్పెషాలిటీ కాన్ఫరెన్సెస్, రీసెర్చ్ ఆర్టికల్స్ ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయడం, మెడికల్ కాలేజెస్లోనే ఇలాంటివి చేయడం ఉండేటట్టయితే రాబోయే దశాబ్దంలో ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎవ్రీవన్ ఈజ్ గుడ్ హెల్త్ ఆఫ్ ద పేషెంట్ అండ్ ద క్లయింట్ అండ్ ద అటెండెంట్స్. అందులో వీళ్ళందరూ ఒక టీమ్ ప్లేయర్స్గా రావడానికి, జరగడానికి ఆస్కారం ఉంది. మనం ఆ విధంగా ముందుకు వెళ్తున్నాం అనేది అనుకోవచ్చు. వాటన్నిటిలో దీర్ఘకాల వ్యాధులు అనేది ఓవర్లుక్ అవ్వకూడదు, వన్ ఆఫ్ ద టాప్ ప్రయారిటీస్లోకి రావాలి. చేస్తున్న ఇంటర్వ్యూ ప్రయోగం అనేది దానికి దోహదపడాలి అని అనుకుంటున్నాను.
1: ఇప్పుడు ఈ దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉండాలి అంటే ఒక మనిషి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి?
0: రాకుండా ఏం చేస్తాం అనేటట్టయితే వీటికి గమనింపు, డాక్యుమెంటింగ్ రాయడం అండ్ రివ్యూ, ఈ మూడు రాకుండా కూడా చేసుకోవడానికి ఉంటుంది. సో గమనింపు, లైఫ్ స్టైల్ వల్ల ఇవన్నీ వస్తున్నాయని చూస్తున్నాం. సో బరువు పెరుగుతున్నారు, సో దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ అన్నీ బీపీ, షుగరు, మిగతా ఇష్యూస్ అన్నీ చూస్తున్నాం, పీసీఓ ఇవన్నీ కూడానే. హైట్ వెయిట్కి తగ్గట్టుగా ఉండడం కానీ, వెయిట్ బాగానే ఉంది కానీ బాడీ ప్రొపోర్షన్ సరిగ్గా లేదు, బాడీ ప్రొపోర్షన్ అంతా ఉన్నట్టుంది కానీ సీనియర్ పరిగెట్టినంత ఆమాత్రం ఫిట్నెస్ యంగ్స్టర్స్కి లేదు, ఇలాంటివన్నీ గమనించడం. సో గమనించడం అంటూ వస్తే ఏదో ఒకటి చేస్తాం, ఒక షూ కొనుక్కుంటాము, బీచ్కి వెళ్తాము, నడుస్తాము, కలుస్తాము, ఏదైనా సరే. దాన్ని ఏదో ఒకటి డాక్యుమెంట్ చేయడం దాని గురించి, సో సెల్ఫ్ డైరీ రాసుకోవడం కానీ, జర్నల్ రాసుకోవడం కానీ చేయడం కానీ. దెన్ రివ్యూ చేయడం టైం టు టైం, అప్పుడు అలా ఉండింది, ఇలా చేసాము, తర్వాత రిజల్ట్ వచ్చిందా, బ్యాక్ వెళ్ళామా లేదా అన్నది. డిఫరెంట్ కార్పొరేట్స్, డిఫరెంట్ కంపెనీస్, క్యాంపసెస్ టేకింగ్ దిస్ యాజ్ ఇనిషియేటివ్, మీరు ఇప్పుడు ప్రోగ్రామ్ చేస్తున్నట్టుగానే. సో యాన్యువల్ చెకప్స్, జనరల్గా ఫిట్నెస్ కూడా చెకప్స్, మెడికల్ చెకప్స్ నుంచి ఫిట్నెస్ చెకప్స్ అనే దాంట్లోకి మార్పు చేయగలిగితే దట్ విల్ బి గివింగ్ 360 degree బెనిఫిట్స్ టు ద ఎంటైర్ లైఫ్. సో స్టాఫ్ కూడా కొంచెం బెటర్ పనిచేస్తారు. ట్రావెలింగ్, మీటింగ్ పీపుల్, ఎక్స్ప్లోరింగ్ ఇలాంటి విషయాలు, హాబీ క్లబ్స్లోకి ఉండడము, లేదు ట్రెక్కింగ్ గ్రూప్స్ కానీ ఇలాంటి వాటిలోకి వెళ్ళడము, లేదు కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ ఇప్పుడు జరుగుతున్నాయి, రీడర్స్ క్లబ్స్ అని, వీటన్నిటికీ ఏదైనా పార్టిసిపేషన్ చేయడంలోని న్యాచురల్గా ఏదో ఒక డిస్కషన్ వస్తుంది. ఆ డిస్కషన్ వచ్చినప్పుడు ప్రివెన్షన్కి ఎక్కడో చోట సొల్యూషన్స్ కానీ, ట్రయల్స్ కానీ, ఎంకరేజ్మెంట్ కానీ దొరికే అవకాశం ఉంది. సో గమనింపు, డాక్యుమెంటింగ్, రివ్యూ, అదర్వైజ్ ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్. ఇవి చేసేటట్టయితే రాకుండా ఉంచవచ్చు. పర్టికులర్గా ఎవరికైతే నోన్ రిస్క్ పాయింట్ ఉందో వాళ్ళకి, లైఫ్లో కానీ, జీవన విధానంలో కానీ, ఒక ఫ్యామిలీ హిస్టరీలో కానీ, వృత్తి ఆక్యుపేషనల్ రిస్క్ అంటాం. ఇప్పుడు వెటనరీలో పనిచేస్తున్నారంటే డాగ్ బైట్ అనేది వాళ్ళకి ఒక ఆక్యుపేషనల్ రిస్క్, డెఫినెట్గా దానికి వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చేస్తారు, సో ఇంక టెన్షన్ లేదు. కుక్క కరిస్తే నొప్పి ఉండొచ్చు, చీమకూరుపు రావచ్చు, రేబీస్ అయితే రాదు, ఎందుకంటే ఆ వ్యాక్సిన్ తీసుకున్నారు కదా ప్రాపర్గా. సో పని మానేయటం లేదు. ఆక్యుపేషనల్ రిస్క్ కూడా మనకు తెలిస్తే, సో ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి, ఇంకొకరికి ఎర్లీగా ఏదైనా డౌట్ వచ్చింది, సో అలాంటి వాళ్ళు రాకుండా ఉండడానికి గుడ్ హెల్తీ లైఫ్ స్టైల్, ఫుడ్లో పరంగా ఫ్రూట్స్ ఇలాంటివి అన్నీ కూడా కాంపోనెంట్స్ పెట్టుకోవడం, యాక్టివిటీలో కొంచెం

0: being active, and time to time fitness checkup, functional tests అంటారు ఇవి అటెండ్ ఇప్పుడు ఇవన్నీ ఎమర్జ్ అవుతున్నాయి వీటిని వాడుకునేటట్టయితే రాకుండా ప్రివెన్షన్ కూడా కొంతవరకు చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడున్న నాలెడ్జ్ ఇప్పుడున్న ఎబిలిటీస్. స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9. సో మీది ఇది అన్నిటికంటే కంప్లైంట్ ఇబ్బంది లేదు అన్న వాళ్ళకి కూడా పనికొచ్చే క్వశ్చన్ మీది. ఇది మంచిది, చాలా బాగుంది.
1: సార్, ఒక వృత్తి రీత్యా ఒక వైద్యునిగానే కాకుండా ప్రవృత్తి పరంగా ఎన్నో రంగాలలో విశేషమైన ప్రతిభ కలిగి బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉంటూ ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ మా శ్రోతలందరికీ అందించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే అండి.
0: థ్యాంక్ యూ మణిగారు.
1: ఇంతవరకు దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవం సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ డి గోపీచంద్ గారితో ముఖాముఖి విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు.

0: మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరి కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి.
2: సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
3: కాదు,
2: ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు.
3: మరి ఆ కమ్మలు,
2: వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
4: ఆర్బీఐ అంటోంది,
5: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: నాణ్యతలో రాజీ లేదు,
1: ధరలో సాటి రాదు,
0: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
1: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
0: విజయ వంట నూనెలు.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: చెలిమను పరిమళం మనసుకి తొలివారం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్తో మస్తాన్బి. ఏలూరు జిల్లా నూజివేడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లిలో 27 లక్షల రూపాయల వ్యయంతో R&B మెయిన్ రోడ్ పక్కన నిర్మించనున్న డ్రైనేజ్ పనులకు మార్కెట్ యార్డ్ ఆవరణలో 24 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న రైతు బజార్ దుకాణాలకు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి భూమి పూజ శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 3 కోట్లతో ఆగిరిపల్లి ఉన్నత పాఠశాల మోడల్ స్కూలుకు ప్రభుత్వం అనుమతినిచ్చిందని, విద్యాశాఖలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రానున్న వర్షాకాలంలో గోదావరి నదికి వరదలు వచ్చే కారణంగా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలకు కలగకుండా ఎదుర్కొనేందుకు సన్నద్దంగా ఉండాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. గోదావరి వరదలకు సన్నద్దత, ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు, జీఎస్టీ వసూళ్లు, ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రగతి తదితర అంశాలపై అధికారులతో దృశ్య సమీక్ష నిర్వహించారు. జూలై నుంచి అక్టోబర్ నెల వరకు తుపాన్లు, వరదలు వచ్చే అవకాశం ఉన్నందున అటువంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించకుండా సంబంధిత శాఖల అధికారులు పటిష్టమైన ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల్లోనూ ఈ నెల 11వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి ఎస్ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. కేసుల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను ఇరుపక్షాలకు వివరించి పరస్పర అవగాహన చర్యలు, రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశామని అన్నారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా ఎలాంటి కోర్టు ఫీజులు లేకుండా తక్కువ సమయంలో సామరస్యపూర్వకంగా వివాదాలకు శాశ్వత పరిష్కారం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలు ఈ విలువైన అవకాశాన్ని వినియోగించుకుని తమ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. వ్యర్థాలను సేకరించేవారు జీవనోపాధి మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. గుంటూరులో నిన్న ఆయన మాట్లాడుతూ వారు సేకరించే వ్యర్థాలకు మెరుగైన ధర లభించేలా చర్యలు తీసుకోవడంతో పాటు వారికి గుర్తింపు కార్డు, ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలతో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఐటీ రంగం మరింత బలోపేతమవుతుందని పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నం రుషికొండ ఐటీ హిల్స్లో ఐటీ సంస్థ కార్యాలయాన్ని ఆయన నిన్న ప్రారంభించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఐటీ సంస్థల విస్తరణకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని అన్నారు. బెంగళూరు, హైదరాబాద్ వంటి నుంచి ఐటీ నిపుణులు విశాఖపట్నానికి రావడం నగరం ప్రధాన ఐటీ కేంద్రంగా ఎదగబోతుందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

ఎంటర్టైన్ చేయడానికి అండ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ రాకింగ్ అండ్ ఎంజాయ్ ద వీకెండ్ ఆల్సో. టాటా, బై బై.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక
2: యాక్షన్ క్లాసిక్ కల్ట్ క్లాసిక్ మెలోడ్రామా

0: drama,
1: sentiment, comedy, mass masala movie latest updates,
0: quality, creativity, technology la melavi.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు తుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పోలే అమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకుమ్ వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆట్యూన్ చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఈ సరదా సమయంలో మిమ్మల్ని అందరినీ అలరించడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను మీ అన్వర్. మరిక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఇవాళ మన ప్రోగ్రామ్స్ అన్నీ వన్ బై వన్. స్టూడియోలో సమయం చూస్తే ఎగ్జాక్ట్గా 11:07. మరి 11 to 12 అంటే మనమంతా సినిమా కబుర్లలో ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. అందుకే ఈరోజు మీకోసం నేను సినిమా నగరాన్ని అంతా చుట్టేసి వచ్చి ఎన్నో కబుర్లని మూట కట్టుకొచ్చా, వాటిని మీకు చెప్పేస్తా. మరి మీరు కూడా విని ఆనందించాలి కదా. అందుకంటే ముందు ఒక మంచి సూపర్ హిట్ కూల్ సాంగ్తో మనం ఈనాటి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం. అందుకే మీకోసం వచ్చేస్తుంది అలా వైకుంఠపురంలో మూవీ నుంచి ఈ టైటిల్ ట్రాక్ వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్వడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము సినిమా కబుర్లలో. ఇప్పుడు నేను చెప్పబోతున్న సినిమా కబుర్ అయితే కనుక మామూలు న్యూస్ కాదు భయ్యా. బేసిక్గా ఇది కనుక నిజమైతే ఒక బాక్స్ ఆఫీస్ అంతా షేక్ అవ్వడం ఖాయం భయ్యా. ఎందుకే ఆ న్యూస్ ఏంటంటే, మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మరియు జూనియర్ ఎన్టీఆర్ గారుల కాంబినేషన్లో ఒక కొత్త చిత్రం రాబోతుంది కుమారస్వామి గారి కథాంశంతో అన్న విషయాన్ని మనందరం ఇప్పటిదాకా ఆల్రెడీ వినేశాము. బట్ ఈ సినిమా మైథలాజికల్ టచ్తో కాస్త థ్రిల్లింగ్ స్టోరీగా తీర్చిదిద్దబోతున్నారట. ఈ సంగతి కూడా మనకు తెలిసినదే. కానీ ఇప్పుడు సినిమా సర్కిల్లో వినిపిస్తున్న న్యూస్ ఏంటో తెలుసా? చెప్తా, ఆ కొత్త న్యూసే మీకు చెప్పడం కోసమే ఉన్నా. ఈ సినిమా కోసం మైథలాజికల్ టచ్తో పాటు కాస్త భారీగానే సైంటిఫిక్ టచ్ కూడా ఉండే ఛాన్స్ చాలానే ఉందని టాక్ జరుగుతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన స్క్రిప్ట్ విషయంలో కాస్త మరొక వర్షన్ కూడా యాడ్ చేస్తున్నారు అని ఈ విషయాన్ని కాస్త అక్కడున్న సినిమా సర్కిల్ వాళ్ళు బాగానే చెప్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే భయ్యా, త్రివిక్రమ్ గారు మరో సరికొత్త జోనర్లోకి అడుగు పెట్టినట్టే. ఆ జోనర్లో ఇంకా ఎన్నెన్నో చిత్రాలు మనం చూడబోతున్నట్టే. ఖచ్చితంగా ఈ విషయం నిజమవుదాని, నిజం అవ్వాలనే కోరుకుందాం భయ్యా. బాగుంటుంది, మైథలాజికల్ అలాగే సైంటిఫిక్ ఈ రెండు జోడిస్తే మామూలుగా ఉండదు భయ్యా. ఇక సినిమా బాక్సాఫీస్ షేక్ కాదు కదా, షేక్ షకల్ అయిపోవడమే. అలా ఉంటుందన్నమాట సంగతి. మరి ఎంత మంచి న్యూస్ విన్న తర్వాత ఒక మంచి పాట కూడా వింటే బాగుంటుంది కదా. అందుకే మీకోసం దేవరమ్మ నుంచి ఈ ఫియర్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తూ రండి. స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ఆర్ట్ ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో మనకు నెక్స్ట్ మీకోసం నేను చెప్పబోతున్నటువంటి ఆ సినిమా సంబంధించినటువంటి కబురు ఏమిటి అంటే, చెన్నై లవ్ స్టోరీ అంటూ యూత్ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నుంచి వస్తున్న కొత్త మూవీ ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి టీజర్స్ చూస్తుంటే మంచి ఫీల్ గుడ్ మూవీలాగే కనిపిస్తుంది. మరి ఈ సినిమా కోసం ప్రత్యేకించి మన మల్లోడి బ్రహ్మ మణి శర్మ గారు కూడా ఒక కొత్త తరహా మ్యూజిక్ని అయితే కనుక ఇంట్రడ్యూస్ చేయబోతున్నారట. బేసికల్గానే మనకి మణి శర్మ గారి మ్యూజిక్ అంటే పూనకాలు మామూలుగా రావు, ఆ మ్యూజిక్లో ఉన్నటువంటి ఆ మాధుర్యమే వేరు. సో మరి ఇప్పుడైతే కనుక ఈ సినిమా స్టోరీ మనం రొటీన్గా చూసేటువంటి లవ్ స్టోరీ థీమ్తో ఉండదట. మంచి ఫీల్ గుడ్ మూవీలో ఉంటూనే ఈ సినిమాలో ఒక రెగ్యులర్ ఫార్మెట్ కాకుండా ఒక కొత్త పాయింట్తో ఇంతవరకు తెలుగు తీరం మీద ఎవ్వరూ చూడని విధంగా ఈ కథాంశం ఉండబోతుంది అంటున్నారు మూవీ టీం వాళ్ళు. నిజంగా ఈ సినిమా కోసం అయితే కనుక ఒక కొత్త తరహా మ్యూజిక్ మణి శర్మ గారు ఇచ్చారు అంటే ఇక సినిమా రేంజ్ ఎలా ఉంటుందో చెప్పవలసిన పని లేదనుకుంటా. చూద్దాం మరి ఈ సినిమా కూడా మరొక బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మరి మీకోసం వస్తున్న సంగతి రెడీగా ఉంది ఫ్రమ్ ది మూవీ వినరో భాగ్యము విష్ణు కథా మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు.

0: ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 11:32 కావస్తుంది. మరి కాసేపట్లో యుద్ధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో మరిప్పుడు తర్వాత మీకు చెప్పబోతున్నటువంటి సినిమా కబురు ఏమిటి అంటే, మన విజయ్ దేవరకొండ మరియు డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ ఈ కాంబినేషన్ అంటే ఆల్రెడీ ఒక మంచి హిట్ పేర్ అనే టాక్ ఉంది. మరిప్పుడు వీళ్ళ కాంబినేషన్లో మరొక చిత్రం రాబోతుంది, అదే రణబలి. నిజానికి ఈ మూవీని సెప్టెంబర్లో రిలీజ్ చేయాలని చెప్పి అనుకున్నారంట ఈ టీం వాళ్ళంతా. కానీ కొన్ని ప్రత్యేకమైన సీన్ల కోసం కాస్త టైం లేట్ అయినా పర్లేదు, కానీ బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి, ఎక్స్పీరియన్స్ చెయ్యాలి ఆడియన్స్ అంతా సినిమా హాల్లో అని చెప్పి కొత్తగా ఏదో కాస్త సీన్స్ని యాడ్ చేసి వాటిని ఒక భారీ స్థాయిలోనే ప్లాన్ చేస్తుందట మూవీ టీం. ఈ సీన్స్ అయితే కనుక మనకి థియేటర్లో చూసినప్పుడు విజువల్ వండర్లో ఒక కొత్త ధనాన్ని ఇస్తుందట చూసేంతసేపు. మరి చూడాలి, మరి ఇటువంటి సీన్లు చూడడానికి ఆడియన్స్ అంతా ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం భయ్యా. ఎన్నిసార్లు వచ్చినా, ఎన్నిసార్లు చేసినా, ఎంతమంది చేసినా ఆదరిస్తూనే ఉంటాము, ఎందుకంటే మనమంతా సినిమా అభిమానులు కదా భయ్యా. అంతకు మించి ఇంకేం చేయగలం? నచ్చితే 2, 3, 4 అబ్బే లెక్కతో సంబంధం లేదు, చూస్తూనే ఉంటాం అంతే అదనమాట సంగతి. మరి మీకోసం ఇప్పుడు మరొక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ టాక్సీ వాళ్ళ నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తుండండి, స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లేడీస్ అండ్ జెంటిల్మెన్, మునుపెన్నడు లేని బ్రహ్మాండమైన

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తార్చం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం సినిమా కబుర్లలో మరిప్పుడు నెక్స్ట్ మీకోసం చెప్పబోతున్నటువంటి సినిమా కబుర్ అయితే కనుక నిజంగా భయ్యా నిజమైతే అద్భుతమే భయ్యా. ఎందుకంటే మామూలుగా ఉండదు భయ్యా, ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి కాంబినేషన్ సెట్ అయినట్టే అని అనుకోవచ్చు. ఇంతకీ విషయం ఏంటంటే భయ్యా, మన సెన్సిబుల్ అండ్ క్లాసీ డైరెక్టర్ అయినటువంటి శేఖర్ కమ్ముల గారు ఇప్పుడు మరొక కొత్త చిత్రం కోసం సిద్ధమైపోయారట. ఆల్రెడీ ఈయన సినిమాలంటేనే ఒక సెన్సిబుల్గా చాలా మంచి గ్రిప్పింగ్గా ఉంటూ ఉంటాయి. మరి అటువంటి ఆయన సినిమాలోకి హీరో అంటే ఎలా ఉండాలి కదా, మరి ఆ తీసే ఆ కథలోకి మన క్యూట్ హీరో దుల్కర్ సల్మాన్ గారు కూడా ఈ సినిమాకైతే ఫిట్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పి ఆల్రెడీ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయట. దుల్కర్ సల్మాన్ గారు కూడా ఈ సినిమా గురించి అయితే కనుక కాస్త పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారు అని సినిమా సర్కిల్లో వినిపిస్తున్న టాక్. ఒకవేళ ఇదే కనుక నిజమైతే భయ్యా, ఒక పక్కనేమో శేఖర్ కమ్ముల గారి టేకింగ్, ఇంకో పక్కన క్యూట్ క్యూట్ లుక్స్తో తనదైన నటనతో అలరించేటువంటి దుల్కర్ సల్మాన్ గారు, వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే ఖచ్చితంగా అది ఈ ఇయర్లో వచ్చేటువంటి మరొక బ్లాక్ బస్టర్ హిట్ అని మనం ఆల్మోస్ట్ ఇక్కడ డిసైడ్ అయిపోవచ్చు అనమాట. చూద్దాం ఈ కాంబినేషన్ ఎంత తొందరగా సెట్ అయ్యి ఎంత తొందరగా సెట్ మీదకి వెళ్ళిపోయి మనం ముందుకు వచ్చేస్తే అంత బాగుంటుంది కదా. అంతే కదా, మరి అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఫిదా అండ్ అలాగే సీతారామం ఈ మూవీస్ నుంచి రాబోతున్నాయి సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం. వింటూ ఎంజాయ్ చేస్తూ రండి, స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: FM 101.3.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వాణిజ్య ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: వాణిజ్య ప్రకటనలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: అని దురలేచి మాట్లాడుకుంటూ. మరి ఇప్పుడు మీకు చెప్పబోతున్న విషయం అయితే కనుక భయ్యా, ఇందులో చాలా వరకు విషయం మనకు తెలిసినదే, కానీ తెలియనిది కూడా రవ్వంత దాగి ఉన్నది. అదేంటో చెప్పేస్తా. మానవుని కంటే ఎన్నో ఏళ్ల ముందు నుంచే ఈ డైనోసార్లు అనేవి భూమి మీద ఉండేవి, మనకంటే ముందే పుట్టాయి అని మనం ఎన్నో పుస్తకాల్లో చదువుకుంటూ ఉన్నాము, వింటూ ఉన్నాము, చెబుతూ ఉన్నాము. కానీ వాటికన్నా ముందే ఒక జాతి, ఒక జీవి ఈ నేల మీద పుట్టి ఇప్పటికీ మనతోనే కలిసి జీవిస్తుందన్న విషయం మీకు తెలుసా? అవునా, అదేంటి భయ్య అంటారా? చెప్తాను భయ్య, నేను తెలుసుకున్నప్పుడు ఎట్లాగే అవక్క అయ్యాను. ఇంతకీ విషయం ఏంటంటే, ఆ జీవి ఇంకేదో కాదు భయ్య, మిడత. అవును భయ్య, మిడతలు మనకన్నా డైనోసార్ల కన్నా ఈ భూమి మీద పుట్టిన జీవులలో సూపర్ సీనియారిటీ కలిగి ఉన్నాయి. ఎప్పుడూ ఓ తగ్గ ఇరిటేట్ చేస్తూ ఉంటాయి మిడతలు, కానీ అనుకుంటూ ఉంటాం వా అవి మనల్ని డిస్టర్బ్ చేయట్లే, మనమే వాటిని డిస్టర్బ్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ భూమి మనది అనుకుంటున్నాం. కాదు కదా, మనకంటే ముందు పుట్టి ఇక్కడ జీవిస్తున్నటువంటి ఆ మిడతలదే. సో అవి కాలక్రమేణా ప్రపంచంతో పాటు కాలగమనంలో అలా పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ అలా మనతో పాటు కలిసి పెరుగుతూ ఉన్నాయన్నమాట, అది సంగతి. సో ఈసారి ఇప్పుడన్నా మిడత కనబడితే హాయ్ సీనియర్ అన్నాం, ఇంకా అంత మంచి ఇంకేం చేయగలం భయ్యా, అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం మరొక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ వినయ విదే రామ నుంచి. వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టేట్ యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చిల్ నీ కళ్ళల్లోనే ఉంది ముంత కళ్ళు కళ్ళు నీ ఒళ్ళే వెయ్యి వంపులున్న విల్లు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: అరే మోహన్ భాయ్, काफी बिजी लग रहे हो.
2: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
1: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
2: सच?
1: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
2: समझ गया.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తల్ని వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది రెండవసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. మోదీకి స్వాగతం పలికేందుకు ఆక్లాండ్లో ముమ్మరంగా ఏర్పాట్లు జరిగాయి. ప్రవాస భారతీయులతో పాటు న్యూజిలాండ్ ప్రజలు ఆయనకు స్వాగతం పలికేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. న్యూజిలాండ్ ప్రస్తుతం తమ మావోరీ నూతన సంవత్సరమైన మతారీకి పండుగను జరుపుకుంటోంది. ఇది ఆశాభావం, సరికొత్త ప్రారంభాలకు చిహ్నం. దాదాపు 4 దశాబ్దాల్లో ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి.

0: ఇది ఆశాభావం సరికొత్త ప్రారంభాలకు చిహ్నం. దాదాపు 4 దశాబ్దాల్లో ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి. ఈ 2 విశేషాలు ఒకేసారి జరగడం ఈ పర్యటనకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యతను చేకూర్చింది. భాగస్వామ్య సాంస్కృతిక విలువలు, పరస్పర గౌరవంతో కూడిన భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి ప్రతిష్టాత్మకమైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ను సందర్శించారు. ఈ పర్యటన భారత్ ఆస్ట్రేలియా సంబంధాల్లో క్రీడా దౌత్యం పెరుగుతున్న ప్రాముఖ్యతను చెబుతోంది. ఇరువురు నాయకుల మధ్య క్రికెట్ సహకారం, క్రీడా మౌలిక సదుపాయాలు, అథ్లెట్ల అభివృద్ది, పరస్పర జ్ఞానాన్ని పంచుకోవడం, ఐపీఎల్ బీబీఎల్ భాగస్వామ్యంతో పాటు 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్, భారతదేశ 2036 ఒలింపిక్స్ బిడ్తో సహా రాబోయే ప్రధాన అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ల ముందస్తు సహకారంపై చర్చలు జరిగాయి.
1: భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ కా రోమాంచ్ ఔర్ దూసరా యే ఎహ్సాస్ కి దోనో దేశో మే క్రికెట్ కేవల్ ఏక్ ఖేల్ నహీ లేకిన్ ఏక్ సాజా జునూన్ హై. లేకిన్ ఆజ్ యహాన్ కోయి లాస్ట్ ఓవర్ ఫినిష్ కా ప్రెషర్ నహీ హై. ఆజ్ యహాన్ కేవల్ ఖేల్ కి ఖుషీ హై, హమారి మిత్రతా కి గర్మజోషి హై ఔర్ ఫ్యూచర్ చాంపియన్స్ కి ఎనర్జీ హై.
0: ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. తన సిఫారసులను ఖరారు చేయడానికి ముందు సమాజంలోని వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రక్రియలో భాగంగా ఈ కమిటీ గోవాలో పర్యటిస్తోంది. పార్లమెంటు సభ్యులు పీపీ చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు 2024ను పరిశీలిస్తోంది. ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట రాజకీయ కార్యనిర్వాహక వర్గం, గోవా శాసనసభ సభ్యులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, ప్రధాన ఎన్నికల అధికారి, రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, పరిశ్రమ ప్రతినిధులు, మీడియా సంస్థలు, ఇతర భాగస్వాములతో సంభాషిస్తుంది. కమిటీ దేశవ్యాప్త అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ముంబై, డెహ్రాడూన్, చండీగఢ్, షిమ్లా, బెంగళూరు, గాంధీనగర్లలో ఇటువంటి సంప్రదింపులు జరిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది 2వసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఈ నెల 6వ తేదీన మొత్తం విద్యుత్ సరఫరాలో పునరుత్పాదక ఇంధన వనరుల వాటా 50.2% ఉందని జోషి పేర్కొన్నారు. దేశ స్వచ్ఛ ఇంధన వ్యవస్థ విశ్వసనీయతకు ఇదొక నిదర్శనమని మంత్రి అభివర్ణించారు. భారత్ స్థిరమైన పర్యావరణ అనుకూల వృద్ధిని వేగంతో, దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. నీతి ఆయోగ్ సభ్యురాలు డాక్టర్ జోరామ్ అనియా, యునిసెఫ్ ఇండియా ప్రతినిధి సింధియా బృందంతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. బాలల కేంద్రీయ అభివృద్ది, పాఠశాల విద్య, మానవాభివృద్దిపై పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంపై వీరు చర్చించారు. ముఖ్యంగా ఆకాంక్షాత్మక జిల్లాలు, బ్లాకుల్లో సురక్షితమైన, అందరికీ సమానమైన అభ్యాసం, ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా నైపుణ్యాలు, ఉపాధ్యాయ విద్య, విద్యార్థుల సంక్షేమం, సైబర్ భద్రత, డిజిటల్ సెక్యూరిటీ వంటి అంశాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయి. ఈ సమావేశంలో డాక్టర్ అనియా మాట్లాడుతూ విధాన రూపకల్పన, సమాజ భాగస్వామ్యం, విపత్తులను తట్టుకునే సామర్థ్యం, బాలల సంక్షేమం, విద్యా ఫలితాలను మెరుగుపరచడంలో మహిళా స్వయం సహాయక సంఘాల పాత్రను గురించి వివరించారు. పశ్చిమ బెంగాల్ రాజ్యసభ ఉప ఎన్నికలకు తమ అభ్యర్థులుగా సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితాదేవ్, ప్రకాష్ చిక్ పేర్లను బీజేపీ ప్రకటించింది. ఈ స్థానాలకు ఈ నెల 24న ఉప ఎన్నికలు జరగనున్నాయి. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఈ 3 నాయకులు నిన్న బీజేపీలో చేరారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు

మషద్లోని ఇమాం రెజా మజార్ వద్ద ముగిశాయి. ఆయనకు చివరిసారిగా వీడ్కోలు పలికేందుకు వేలాది మంది మద్దతుదారులు అక్కడకు తరలివచ్చారు. ఆయన పెద్ద కుమారుడు సయ్యద్ ముస్తఫా ఖమేనీ మతపరమైన ప్రార్థనలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ ఘటన పశ్చిమాసియా ప్రాంతమంతటా తీవ్రమైన ఘర్షణలకు దారితీసింది. ఉత్తరాఖండ్లో ఈరోజు అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.

డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆదివారం ఉదయం స్విట్జర్లాండ్తో తలపడుతుంది. కువైట్ పర్యటన ముగించుకుని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ చేరుకున్నారు. ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ షేక్ అహ్మద్ అల్ మస్కారీ ఆయనకు స్వాగతం పలికారు. ఒమన్ పర్యటనను పూర్తి చేసుకున్న తర్వాత ఆయన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి సంబంధించి భారతదేశ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించడానికి న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత మూడవ భారత్ యూరోపియన్ యూనియన్ వాణిజ్య సాంకేతిక మండలి సమావేశానికి హాజరు కావడానికి, అలాగే యూరోపియన్ యూనియన్ బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో చర్చలు జరపడానికి ఈ నెల 14-15 తేదీల్లో బ్రస్సెల్స్ సందర్శిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది రెండవసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.

0: అబ్బో సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
1: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వెల్మడి ఫ్రెండ్స్, మీరు ఎంత ఆటం చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున మీకు తెలుసా కార్యక్రమంలో. మరి ఇప్పుడు మీకు చెప్పబోతున్న విషయం చాలామందికి తెలిసి ఉండొచ్చు, ఇంకా చాలామందికి తెలియకపోయి ఉండవచ్చు. బట్ ఏదేమైనా విషయాలు అయితే ముందు తెలుసుకుందాం. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే భయ్యా, ఇప్పుడున్న రోజుల్లో సెల్ ఫోన్ లేని మనిషిని వెతకడం, అసలు అటువంటి మనిషి కనబడడం అనేది చాలా కష్టమేమో. ఎందుకంటే ఇప్పుడు అందరూ సెల్ ఫోన్లు అంటే ఇట్టే చేతుల అమరిపోయే సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఓ తెగ విరివిగా వాడేస్తున్నారు ఈ సెల్ ఫోన్లని. ఇప్పుడంటే అసలు ఎలా పడితే అలాగే వాడేస్తున్నాం, కానీ ఒకప్పుడు అంటే అప్పట్లో సెల్ ఫోన్ కనిపెట్టిన రోజుల్లో ఉన్న చూసారా ఆ మొదటి రోజుల్లో, అప్పుడు మొట్టమొదట సెల్ ఫోన్ కనిపెట్టినప్పుడు దాని బరువు ఎంత తెలుసా భయ్యా? 1 కేజీ పైన ఉండేదంట దాని బరువు. మరి అంత పెద్ద సెల్ ఫోన్ను మొయ్యాలి అంటే ఎవరన్నా పాకెట్లో పెట్టుకుంటావా? అబ్బే పని అయిందా లేదా అని చెప్పి మాట్లాడి పక్కన పడేసి అవసరమైతే ఇంకో పనులు కూడా పెట్టుకుంటాం అది మొయ్యడానికి. అలా ఉండేదట, ఒక పెద్ద గ్రానైట్ రాయిలాగా. నిజంగా ఏమాటగా మాట భయ్యా, ఓల్డెన్ డేస్ ఈజ్ వెరీ గోల్డెన్ డేస్ అంటారు. నిజంగా ఆ రోజులు ఇప్పుడు వస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది కదా, ఎందుకంటే సెల్ ఫోన్ల కన్నా కాస్త అయినా దూరంగా ఉండొచ్చేమో అన్న ఫీలింగ్ కలిగే అవకాశం ఎంత మాత్రం లేకపోలేదు, అదన్నమాట సంగతి. మరి మరి మీకైతే ఏమనిపిస్తుంది చూద్దాం. మళ్ళీ అలాంటి రోజులు వస్తే ఏమో ఏమో గుర్రం ఎగరావచ్చు అని అంటూ ఉంటారు కదా, చూద్దాం అదన్నమాట మ్యాటరు. మరి ఇప్పుడైతే మీకోసం పెద్ద మూవీ నుంచి ఒక మంచి సంప్రదాయబద్ధమైన పాట వస్తుంది, విని ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్మడియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా మీకు తెలుసా జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటూ, మరి ఇప్పుడు నెక్స్ట్ మీకోసం చెప్పబోయే విషయం ఏమిటి అంటే, మనలో చాలామంది కొంతమందితో మాట్లాడేటప్పుడు మనకి తెలియకుండానే ఆటోమేటిక్గా కాస్త స్వరాన్ని తగ్గించి మృదువుగా మాట్లాడుతూ ఉంటాము. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడన్నా అనిపించిందా? కనీసం అబ్జర్వ్ చేశారా? మన బ్రెయిన్లో అంతకుముందే మనం ఎలా ఉండాలి అనే ఒక ఆలోచన చేసినప్పుడు, కొత్త వారితో మాట్లాడేటప్పుడు వారిని కాస్త ఇంప్రెస్ చేయాలి అని మనమే మన మెదడుకి ఇంతకుముందు ఇచ్చేటువంటి సంకేతం, అదే ఇన్స్ట్రక్షన్ కావచ్చు అని అంటున్నారు చాలామంది మేధావులు. చూద్దాం మరి ఇది నిజమా కాదనేది మళ్ళీ మనం టెస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అందులో నిజం లేకపోలేదు కాబట్టి, అదనమాట సంగతి. ఇదండి ఈనాటి మన ఈ మీకు తెలుసా కార్యక్రమం. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా, మరి ఇప్పుడు రాబోతున్న పాటలు కూడా వింటూ ఎంజాయ్ చేస్తూనండి. తర్వాత మనం కలుసుకుందాం ధీరా కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ഭാരതി FM ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్తో మంత్రులు ఇతర అధికారులు పాల్గొన్నారు. పలు కీలక అంశాలకు సంబంధించి సమావేశంలో మంత్రివర్గం చర్చిస్తోంది. ముఖ్యంగా రెండో దశ పూలింగ్ ఏరియాలో 1.50 లక్షల రుణమాఫీ అంశంతో పాటు రాజధాని టౌన్షిప్లో అంతర్జాతీయ స్కూల్ ఏర్పాటు వంటి అంశాలపై కూడా చర్చ జరుగుతోంది. నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థలు, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల

సీతారామన్ అన్నారు. ఢిల్లీలో జరిగిన సిఐఐ నేషనల్ జీసీసీ బిజినెస్ సమ్మిట్ను ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి, దేశంలో ప్రస్తుతం 2100 కంటే ఎక్కువ జీసీసీలు ఉన్నాయని, ఇవి 23 లక్షల మంది నిపుణులకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తూ ఏటా దాదాపు 100 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఓటర్లు వారి వివరాలు నింపే ఎన్యూమరేషన్ పత్రాలను వెనక్కి ఇవ్వడానికి 5 రోజులు మాత్రమే సమయముంది. రాష్ట్రంలో మొత్తం 4,16,27,694 మంది ఓటర్లకు 4,15,41,753 మందికి ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ పూర్తి చేశామని, వాటిలో 3,07,68,932 మంది ఓటర్లకు సంబంధించిన పత్రాల డిజిటలైజేషన్ పూర్తయిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలుగు భాష సాహిత్య వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే లక్ష్యంతో 3వ అంతర్జాతీయ తెలుగు రచయితల మహాసభలను ఈ నెల 11-12 తేదీల్లో విజయవాడలో నిర్వహిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మహాసభల గౌరవాధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. కేబిఎన్ కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగే మహాసభల్లో దేశ విదేశాల నుంచి ప్రముఖ రచయితలు, కవులు పాల్గొని తెలుగు భాషాభివృద్ధిపై చర్చిస్తారని తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల్లోనూ ఈ నెల 11వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి ఎన్ శ్రీదేవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసుల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను ఇరుపక్షాలకు వివరించి పరస్పర అవగాహన, చర్చలు, రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశామని అన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ 3 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరు తాటం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 1 గంట దాటేసి 7 నిమిషాలు కూడా అయిపోయింది. మరి ఈ టైంలో మనమంతా ధీరా అంటూ ఉమెన్స్ ప్రోగ్రామ్ గురించి, వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఇప్పుడు మనం వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో మరి నేను ఈరోజు అయితే కనుక ఈ ధీరా కార్యక్రమంలో ఇప్పుడున్నటువంటి వాతావరణంలో ఆడవారికి సంబంధించినటువంటి, వారికి ఉపయోగపడేటువంటి హెల్త్ టిప్స్ గురించి అయితే చెప్పేస్తూ ఉంటాను. వాటన్నిటిని మీకు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి అంతకంటే ముందు మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్తో మీకోసం స్టార్ట్ చేస్తున్నాను. ఈనాటి ఈ ధీరాన్ని వింటూ ఎంజాయ్ చేస్తుండండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మరియా ఫ్రెండ్స్, మీరు థాట్ ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున ధీర కార్యక్రమంలో బేసిక్గా భయ్య, బయట వాతావరణం చూస్తుంటే ఆల్రెడీ చాలా మార్పులు వచ్చేసాయి. ఇప్పుడిప్పుడే ఆకాశంలో మన సూర్యరావు గారు సమ్మర్ క్యాంపు ముగించుకొని ఇంటికి వెళ్ళే సమయం కూడా వచ్చేసింది. ఇక ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది. ఈ సమయంలో చాలామంది మహిళలు వారి చర్మం మరియు మృదువైన పెదాలపై కాంతిని మెరుపును కోల్పోతూ ఉంటారు. అలా కాకుండా ఉండాలి అంటే రాత్రి నిద్రించే ముందు పెదాలకి కాస్తంత చల్లటి పాలను పెదాలపై రాస్తే ఉదయానికల్లా మళ్ళీ ఆ కొత్త మెరుపుతో అందంగా కనిపిస్తూ ఉంటారట. మరి ఇదేదో కాస్త పనికొచ్చేలా ఉంది, ట్రై చేయండి. ఈజీయే కదా మనకి, తేలికైన వాటిని వదలడం దానికి, కష్టమైన అయితే కష్టపడాలి. కానీ ఇట్లాంటి అయితే చాలా సింపుల్ జూజూబీ అనిపిస్తుంది కదా, అదనమాట సంగతి. మరి దీని గురించి ఇలా మీరు ఆలోచిస్తుండండి. ఇలా మీకోసం మరొక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ పెళ్లి పుస్తకం నుంచి. వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్య

0: మానవ వనరులు ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్నాయన్న మంత్రి నారా లోకేష్. పాలకొల్లు నుండి నరసాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రారంభించనున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని న్యాయస్థానాల్లో రేపు జరగనున్న లోక్ అదాలత్ కార్యక్రమం. ఇక వార్తలోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పాల్గొన్నారు.
1: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. రెండవ దశ భూ సమీకరణ ప్రాంతంలోని రైతులకు రుణమాఫీ, రాజధాని అమరావతి టౌన్షిప్లో అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటు ప్రతిపాదనలపై మంత్రిమండలి

0: చర్చిస్తోంది. అలాగే రాజధాని గ్రామాల్లో ప్రధాన రహదారుల నిర్మాణం వల్ల భూములు కోల్పోయిన ఇళ్లు, స్థలాల యజమానులకు అద్దె చెల్లింపు, రెండవ దశ భూ సమీకరణతో పాటు తొలిదశలో భూములు ఇచ్చిన రైతులకు కౌలు చెల్లింపు అంశాలపై కూడా సమావేశంలో చర్చించే అవకాశముందని అధికారులు తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కుకు ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో గృహోపకరణాల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. శ్రీసిటీలో ఇప్పటికే గృహోపకరణాల తయారీ క్లస్టర్ ఉండటంతో పాటు అనేక ప్రముఖ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని మంత్రి తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని, రాష్ట్రం నుండి ఆగ్నేయ ఆసియా, పశ్చిమాసియా దేశాలకు ఎగుమతులు సులభంగా చేపట్టవచ్చని పేర్కొన్నారు. అనంతరం ఆటోమోటివ్, పవర్, ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి నారా లోకేష్ శ్రీసిటీలో మోటివ్ లింక్ ప్రాజెక్టుతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల విడి భాగాలు, ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో టూరిస్టు బస్సుల పన్ను తగ్గింపుకు మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ బస్సు ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 14వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న కృతజ్ఞతా సభకు సంబంధించిన ఆహ్వాన పత్రికను మంత్రికి అందజేశారు. టూరిస్టు బస్సుల పన్ను తగ్గింపుతో పాటు ప్రైవేటు బస్సుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అందించిన సహకారానికి కృతజ్ఞతగా ఈ సభను నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు రైల్వేస్టేషన్లో నర్సాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఈరోజు ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు ప్రత్యేక సర్వీసుగా నడిచిన ఈ రైలు ఇకపై ప్రతి వారం రెగ్యులర్ ఎక్స్ప్రెస్గా ప్రయాణికులకు అందుబాటులోనికి రానుందని కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ రైలు సేవతో పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, గుడివాడ, విజయవాడ ప్రాంతాల ప్రయాణికులకు బెంగళూరుకు మరింత సౌకర్యవంతమైన రైలు ప్రయాణం అందుబాటులోనికి రానుందని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని రైలు సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి జితన్ రామ్ మాంఝీ ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం జితన్ రామ్ మాంఝీ మాట్లాడుతూ, తిరుమలలోని ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం గొప్ప అనుభూతిని కలిగిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచంలో శాంతి నెలకొనాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి వెంట రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ శాఖని ప్రజలందరికీ కూడా ఒక మంచి విధానం తీసుకురావాలన్న ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. మరి ముఖ్యంగా మాంఝీ గారి లీడర్షిప్ లో ఈరోజు దేశంలో అత్యున్నతంగా ఆయన లీడర్షిప్ చేయడం జరుగుతుంది. ఆయన ఈ రోజు రావడం, స్వామివారి దర్శనం చేసుకోవడం, ఆయన ఈ రోజు ఇక్కడ కలవడం మా అందరికీ కూడా చాలా భాగ్యం కింద భావిస్తున్నాం.
0: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని న్యాయస్థానాల్లో రేపు లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు రాష్ట న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బీఎస్వి హిమబిందు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. వివాదాలు, అపష్కృత కేసులను త్వరతగతిన పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశమని, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లోక్ అదాలత్లో ఆస్తి తగాదాలు, సివిల్ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద నష్టపరిహార కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రకాశం జిల్లాలోని టంగుటూరు మండలం పొందూరు గ్రామంలోని పలు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. పర్యటనలో భాగంగా గ్రామ సచివాలయాన్ని సందర్శించిన కలెక్టర్ సచివాలయంలో అమలవుతున్న సేవలు, డిజిటలైజేషన్ ప్రక్రియపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సాగునీటి కాలువను పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలు తన దృష్టికి వచ్చిన అంశాలపై సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,
2: సమస్యలు పరిష్కరించే దిశగా మనం పల్లెనిద్ర అనేది ప్రతి వారం కూడా కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా పొందూరు రావడం జరిగింది, నరేగా వర్క్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, డ్రైనేజ్ ఇవన్నీ కూడా స్వయంగా చూడటం జరిగింది.

0: ఏదైతే ఫైనాన్షియల్ ఉందో ఫైనాన్షియల్ అన్నింటికి కూడా కన్వర్జెన్స్లో ఎక్కడైనా ఫండ్స్ ఉంటే కనుక దాన్ని డౌటైల్ చేసి అవన్నీ కూడా అడ్రస్ చేయడం, లేదు ఎక్కువ ఫైనాన్స్ ఇష్యూ ఉంటే కనుక గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం, నాన్ ఫైనాన్షియల్ ఉంటే కనుక ఇమీడియట్గా అడ్రస్ చేయమని చెప్పేసి మనకి అధికారులకు అందరు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
1: కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ ప్రక్రియను నిన్న పరిశీలించారు. జిల్లా అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన అధికారులు డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించి స్థానిక ఓటర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం అమలుపై అధికారులు సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, ఉబ్బసం, గుండె జబ్బులు వంటి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఏటా జూలై 10వ తేదీన దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల వల్ల సంభవించే మరణాల శాతం తగ్గించడానికి, నయం కాని వ్యాధులకు చికిత్స చేయడానికి మరిన్ని వనరులను, సమయాన్ని కేటాయించాల్సిన అవసరాన్ని తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు మెరుగైన ఆరోగ్య విధానాల కోసం ఆరోగ్యకరమైన సమాజాలను నిర్మించేందుకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన సమయంలో పడవ బోల్తాపడి ప్రమాదానికి గురైన మత్స్యకారుడు చిన్నాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోను ద్వారా పరామర్శించారు. విశాఖపట్నంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నాతో తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుండి ఫోన్లో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నాకు ధైర్యం చెప్పారు. ప్రమాదంలో బోటును కోల్పోతే మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందని, వారికి ప్రభుత్వం నుండి పరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద బీసీ గృహ విద్యుత్ వినియోగదారులకు అదనపు ఆర్థిక ప్రయోజనం కల్పిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే బీసీ కుటుంబాలకు 2 కిలోవాట్ల వరకు సౌర ఫలకాల పైకప్పుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీకి అదనంగా రాష్ట ప్రభుత్వం 20,000 రూపాయల అదనపు రాయితీని అందించనుందని వెల్లడించారు. అర్హులైన గృహ విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇళ్లపై సౌర విద్యుత్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్నాయన్న మంత్రి నారా లోకేష్. పాలకొల్లు నుండి నరసాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రారంభించనున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని న్యాయస్థానాల్లో రేపు జరగనున్న లోక్ అదాలత్ కార్యక్రమం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: TFM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ఆర్టీఎం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న ధీరా కార్యక్రమంలో, మరి ధీరా కార్యక్రమంలో ఆడవారికి సంబంధించినటువంటి బ్యూటీ టిప్స్ గురించి, వారికి పనికొచ్చే విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఇప్పుడు నేను చెప్పబోతున్న మరొక విషయం ఏమిటి అంటే, ఈ వర్షాకాల సమయంలో చాలామంది స్త్రీలు వర్షంలో తడిచిన తర్వాత ఆ తడిచిన జుట్టుతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దానివల్ల జుట్టు ఊడిపోతూ ఉండడం లేదంటే దురద రావడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారు వేపాకులను కాస్త నీటిలో మరిగించి ఆ నీటిని చల్లార్చిన తర్వాత ఆ నీటితో గనక తలను కడుగుతూ ఉంటే ఈ సమస్యలు కాస్త తీరుతాయట. మరి ఇది ఎప్పుడైనా అనిపిస్తే ఈ చిట్కాను ట్రై చేయండి, పనికొచ్చేదే కదా, దట్ టు న్యాచురల్ అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం మరొక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ కుదిరితే కప్పు కాఫీ. ఈ మూవీ నుంచి వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

తీరుతాయట. మరి ఇది ఎప్పుడైనా అనిపిస్తే ఈ చిట్కంకు ట్రై చేయండి, పనికొచ్చేదే కదా, దట్ టు న్యాచురలు అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం మరొక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ కుదిరితే కప్పు కాఫీ. ఈ మూవీ నుంచి వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున దీరా ఉమెన్స్ కార్యక్రమంలో మరిప్పుడు మీకు చెప్పబోతున్న మరొక టిప్ ఏమిటి అంటే, ఈ వాతావరణ మార్పుల వలన చాలామంది స్త్రీలలో వారి శరీరం యొక్క మెరుపును కోల్పోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే స్కిన్ అంతా డ్రై అయిపోవడం లాంటివి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారు స్నానం చేసే ముందు కాస్తంత నీటిలో కొన్ని కొబ్బరి చుక్కలను కలిపి స్నానం చేస్తే గనక శరీరం కాస్త పొడి బారకుండా చర్మం కాస్త మృదువుగా మారి కాంతివంతంగా కనిపిస్తుంది. కావాలంటే ఇటు ట్రై చేయండి. కేరళలో చాలామంది ఇదే ట్రై చేస్తూ ఉంటారట, అందుకే మీకోసం చెప్పేశా. పనుకొస్తే మనకే మంచిదే కదా, అదనమాట సంగతి. మరి ఇప్పుడు మీకోసం రాబోతున్న మరొక సూపర్ హిట్ సాంగ్ అయితే రెడీగా ఉంది ఫ్రమ్ ది మూవీ భీమిలి కబడ్డీ జట్టు నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలే రమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: भारती FM 101.3
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.
2: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ్ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. మరి స్టూడియోలో సమయం చూస్తే సందడి సమయం ఆసన్నమైపోయింది కదా. మరి ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ సందడిని. ఈనాటి మన ఈ కార్యక్రమంలో నేనైతే మిమ్మల్ని ప్రశ్నలు అడగడం కోసం ఎన్నో ఏర్పాట్లతో వచ్చాను. మరి మీరు కూడా నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టే అనిపిస్తుంది. మరి ఇక స్టార్ట్ చేద్దాం ఈనాటి మన ఈ సందడిని. ఈ కార్యక్రమం మొదలయ్యే ముందు ఒక చిన్న మనవి గమనిక. అదేమిటంటే, నేను అడిగే ప్రశ్నలను కేవలం మనకున్నటువంటి బుద్ధి చతురతతో మాత్రమే, మన జ్ఞానం యొక్క గుళికలు మాత్రం ఉపయోగిద్దాం, తప్ప అంతర్జాలము నుంచి ఎటువంటి హెల్ప్ సహాయం పొందకూడదు. అంటే సింపుల్ భయ్యా, క్లియర్గా చెప్పాలంటే మనకి తెలిసిన సమాధానం మాత్రం మనం చెప్దాం, సమాధానం తెలుసుకోవడం కోసం మరి ఎటువంటి ప్రయత్నాలు చేయొద్దు అని. అంతే అంత మించి ఇంకేం కాదు. అయినా నాకు తెలుసులే భయ్య, మనమంతా తెలివైన ఉన్నాం, పక్కన వాళ్ళ దగ్గర కాపీ కొట్టే అలవాట్లు మనకు లేవుగా. అవసరమైతే మనమే చాలా మందికి చూపిస్తాం, అది రైట్ రంగు అనేది తర్వాత సంగతి తర్వాత కదా. మరి ఇక ఈనాటి మన ఈ సందడిలో మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అంటే, ఇంటిలో మొగ్గగా ఉంటుంది, బయటికి వెళ్తే పువ్వైపోతుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి, ఇంటిలో ఉంటేనేమో మొగ్గలా ఉంటుంది, బయటికి వెళితే పువ్వైపోతుంది, అది ఏమిటది? ఈ ప్రశ్నకు గనక మీకు సమాధానం తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి మీ వాట్సాప్ నెంబర్ నుంచి మీకు తెలిసిన సమాధానం మీ పేరు గురించి జతచేసి వెంటనే వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇంత ఆట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సందడే సందడిలో నేను ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? ఇంటిలో ఉంటే మొగ్గలా ఉంటుంది, బయటికి వెళ్తే పువ్వులా ఉంటుంది, ఏమిటది అని అడిగాను. మరి దానికి గాను మన మిత్రుల పంపించే సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచో చూసేదా. హాయ్ అంటున్నారు మునిమ్మ పెద్దపర్య విలేజ్ నుంచి. ఆన్సర్ ఇస్ అంటూ రైట్ ఆన్సర్. నెక్స్ట్ షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి. రైట్ ఆన్సర్. నమస్తే అండి అన్వర్ గారు, మీరు అడిగిన దానికి అడిగింది విన్నాను, నా ఆన్సర్ అంటే పంపించేశారు. మంగళగిరి నుంచి దామల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు. రైట్ ఆన్సర్. హాయ్ గెడ్డం అన్కయ్య బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి అంటూ ఫ్లవర్ కాదు గురువు గారు. నంద్యాల నుంచి పరుష ఆన్సర్ ఇస్ తాళం చెవి అంటున్నారు. సారీ బ్రో కాదుగా. తదుపరి పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి. ఓకే రైట్ ఆన్సర్. తదుపరి గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు, ఆన్సర్ ఈజ్ అంటూ పంపించేస్తారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. రైట్ ఆన్సర్. శుభ మధ్యాహ్నం సందరే సందరికి స్వాగతం అంటున్నారు మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుండి. రైట్ ఆన్సర్తో పెండియాల నాగేశ్వర్ గారు పంపించేస్తారు పుట్టపాక నుండి. మిరియాల తిరుమలయ్య అండాలు గారు కలిపి. బట్ సమాధానం లేదండి అందులో. నెక్స్ట్ అన్వర్జీ అస్సలాంవాలేకుం అంటున్నారు. వలైకుం అస్సలాం సార్, మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం అంటూ పంపించేశారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ గారు. రైట్ ఆన్సర్తో తదుపరి ఆర్జీ గారు, మీరు ఈ కాలంలో ఉండాల్సిన వాళ్ళు కాదండి అంటూ పంపించేశారు. సాంగ్ ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు. మీకు వినిపించే సాంగ్స్కి ఓకే సూపర్ భయ్యా, పంపిద్దాం అట్లాగే చేద్దాం. నెక్స్ట్ వేటపాలెం రామానగర్ నుంచి పంపించేశారు. బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ. రైట్ ఆన్సర్తో నెక్స్ట్ చిమ్మలపాడు నుండి జ్యోతుల రాజారావు పంపించేశారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించేశారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ పుట్టపాక నుండి మిరియాల తిరుమల యాండలు. రైట్ ఆన్సర్ పంపించారు. తదుపరి సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. తదుపరి పిఎస్ రంగారావు వేష్టాంబరం చెన్నై నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. నంద్యాల పరుష పంపించారు వన్స్ అగైన్. రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా భానుముఖల నుండి సర్దార్ అన్వర్ గారు వస్తే ఆనందం అందరికి ఆన్సర్ అంటూ పంపించేశారు. రైట్ ఆన్సర్ అనుకుంటున్నాను సార్ అటు. రైట్ ఆన్సర్ అయ్యా మీరు పంపించింది, ఇంకంత అనుకోవడం దీనికి. తదుపరి సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామచంద్ర హేమ అనుకో ఫ్యామిలీ పంపించేశారు. రైట్ ఆన్సర్. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబ్బన పంపించేశారు కొమరం భీం నుంచి. రైట్ ఆన్సర్. అన్నయ్య గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. రైట్ ఆన్సర్తో సంధ్య ఫ్రమ్ నాగల్దినే నుంచి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ బ్రో. నెక్స్ట్ దస్తగతి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. రైట్ ఆన్సర్తో గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు కుసుమాంబటి నగర్ నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్ని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష్. రైట్ ఆన్సర్. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుంచి విజయవాడ నుంచి. రైట్ ఆన్సర్ భయ్యా మీరు పంపించింది కూడా. భాస్కర్ ఫ్రమ్ పెటర్ నుంచి. రైట్ ఆన్సర్. సార్ మీ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ పంపించేశారు కర్నూలు నుంచి నస్రిన నజీర్ ఫ్యామిలీ. రైట్ ఆన్సర్తో అనంతపురం నుంచి అనురాధ గారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, వెల్కమ్ టు సందడే సందడి. గణేష్ రాజు శ్రీవాత్స గట్ల కోనాపూర్ నుంచి. రైట్ ఆన్సర్తో తదుపరి కర్నూలు జిల్లా గోనగండ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి.

ది రైట్ ఆన్సర్. రాజోలు నుంచి బోరెలి జయన్న, రైట్ ఆన్సర్ సార్. శివ శ్రీఫణి దేశాయిపాటి నుంచి, రైట్ ఆన్సర్. శుభ మధ్యాహ్నం సార్ అంటున్నారు నంద్యాల నుంచి ఇస్మాయిల్, బట్ ఆన్సర్ ఇది భయ్యా. కాళ శ్రీనివాస్ గారు కోదాడు నుంచి, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి మస్తాన్ బాషా జాను అండ్ కో ఫ్యామిలీ, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ బ్రో, బట్ వెర్ ఈస్ ద ఆన్సర్? మండూర్ మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి నుంచి, బట్ ఆన్సర్ ఆన్సర్ ఆన్సర్ ఇది భయ్యా. అదన్నమాట సంగతి. మరింతకీ ఆ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే, ఓకే, జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. అమర్నాథ్ మహమూద్ భాషా గుట్టబాలం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకీరాజు గారు, రైట్ ఆన్సర్. పూజారి ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి పంపించేశారు. భయ్యా ఇందులో సమాధానం రైట్ ఆన్సర్ ఏది భయ్యా? ఎక్కడా లేదే. ఓకే, తదుపరి కాన్నూరు నుంచి తాతారావు గారు పంపించేశారు, రైట్ ఆన్సర్. అదన్నమాట సంగతి. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే, గొడుగు అంబ్రిల్లా. అవునండి, మన వాళ్ళందరూ 99.99% పంపించేశారు రైట్ ఆన్సర్. ఇంతకీ అది ఎలా భయ్యా అంటారా? సింపుల్ బ్రో, ఇంట్లో ఉన్నప్పుడేమో దాన్ని ముడిచిపెడితే అది మొగ్గలా ఉంటుంది, బయటికి వెళ్ళక విచ్చుకోవడం ఏమవుతుంది, పువ్వులా గొడుగులా తయారవుతుంది. అదన్నమాట సంగతి. దెర్ ఈజ్ నో మ్యాజిక్, ఓన్లీ లాజిక్. అదన్నమాట సంగతి. ఇక తదుపరి ప్రశ్న, నామము ఉంది కానీ పూజారి కాదు, తోకుంది కానీ కోతి కాదు, ఏమిటది? ప్రశ్న మరొకసారి, నామము ఉంది కానీ పూజారి కాదు, తోకుంది కానీ కోతి కాదు, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866244314 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టడీ ఉంటూ వివిధ భారతి FM 101.3.

Block. Block. Block. Block.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం సందడే సందడిలో. ఇందక్కడ ఒక ప్రశ్న అడిగాం కదా, గుర్తున్నదా? నామము ఉంది కానీ పూజారి కాదు, తోక ఉంది కానీ కోతి కాదు, ఏమిటది అని. మరి దానికి కానీ మన మిత్రులు పంపించే సమాధానాలు చూద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచో కాళ్ళ శ్రీనివాస్ గారు పంపించారు కోదాడు నుంచి, రైట్ ఆన్సర్. పెడర జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. నమస్తే బుచ్చిబాబు గారు అంటూ, బుచ్చిబాబు గారు హూ ఇస్ దట్ బాబు. ఓకే, నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఓకే ఒక్కడు, రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ గారు, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి, రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి, రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు, రైట్ ఆన్సర్ కాదు. ఓకే, ఒక రైట్ ఆన్సర్ ఒక రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్. దశగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. రాజోల్ నుంచి బోరెల్లి జయన్న గారు, రైట్ ఆన్సర్. మంగళగిరి దామర చినమస్తానరావు పెద్దమస్తానరావు గారు, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డి పల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. ఈ సమాధానం కూడా ఉంటే బాగుండే భయ్యా. ఓకే, నెక్స్ట్ అమర్నాథ్ మహబూబ్ బాషా గుట్టపాలెం గ్రామం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్.

నెక్స్ట్ మంగళగిరి నుంచి యశోద, రైట్ ఆన్సర్. మీ ప్రశ్నకు మాస్ప సమాధానం అంటున్నారు రైట్ ఆన్సర్తో, బట్ సమాధానం పేరు లేదు భయ్యా. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు మురహరి యశోద జానకి గారు. హాయ్ గెడ్డ మంకాయ అంటున్నారు బందారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్తో. తదుపరి అనంతపూర్ మస్తాన్ భాష పంపించేశారు టెంకాయ కాదు భయ్యా. నెక్స్ట్ వెస్ట్ తాంబారం చెన్నై నుంచి పిఎస్ రంగారావు గారు రైట్ ఆన్సర్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో. తదుపరి రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పొద్దుటూరు నుంచి టైలర్ కృష్ణ సంతోష్ గారు రైట్ ఆన్సర్. కలమందపాడు గ్రామం నుండి ఖాసిం ముత్తుజావలి గారు రైట్ ఆన్సర్. కుస్మా అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల నుంచి పారుషా రైట్ ఆన్సర్. తదుపరి శివ శ్రీఫణి దేశాయపాటి నుంచి రైట్ ఆన్సర్. మునమ్మ గారు పెద్దపర్య విలేజ్ నుంచి రాంగ్ ఆన్సర్. శవాన పెద్దగూడెం విలేజ్ వనపర్తి నుంచి రైట్ ఆన్సర్. జయం భాష గారు ఫ్రమ్ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. గణేష్ రాజు శివత్స కొనపూర్ నుంచి రైట్ ఆన్సర్. అన్వర్ గారు వస్తే చక్కెర పాటలతో నా రూటే వేరన్నట్టుగా ఉంటుంది. సూపర్ భయ్య రైట్ ఆన్సర్తో. నెక్స్ట్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు, మీకు స్టేజ్ నమస్కారం అంటున్నారు. ఇంతకీ భయ్య మనకి రైట్ ఆన్సర్ ఎక్కడ ఉందా? ఇంత మెసేజ్లో మరి సమాధానం లేదండి భయ్యా. ఓకే నెక్స్ట్ నమస్తే సార్ అంటున్నారు జి వీరేంద్ర పటేల్ కుంకునూరు గ్రామం దేవనకొండ నుంచి రైట్ ఆన్సర్తో. కేదార్ వీరేష్ రాజోలి మండలం నుంచి రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు, లతా ఫ్రమ్ వియూర్ నుంచి రైట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్తో కలిపి అదనమాట సంగతి. సో మరి ఇంతకీ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ఉడత, అవునండి. కాబట్టి నేను చెప్పిన ఆన్సర్ను ఒకసారి డీకోడ్ చేసుకోండి, సమాధానం మీకే తెలిసిపోతుంది, అది సమాధానం అన్నమాట. ఇక మరొక ప్రశ్న అడిగేస్తాను. ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటంటే, నాలుగు కర్రల మధ్యన ఒక నల్ల రాయి ఏమిటది? నాలుగు కర్రల మధ్యన ఒక నల్ల రాయి ఏమిటది? ఈ ప్రశ్న కూడా ఈలోపు సమాధానం ఆలోచిస్తూ ఉండండి. మీకు తెలిస్తే 0866243814కి అయితే వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే మీకోసం తెలుగులో వార్తలు వస్తున్నాయి, వింటూ ఎంజాయ్ చేస్తావు.

వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కుకు ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో గృహోపకరణాల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. శ్రీ సిటీలో ఇప్పటికే గృహోపకరణాల తయారీ క్లస్టర్ ఉండటంతో పాటు అనేక ప్రముఖ సంస్థలు అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన కింద ఎంపికైన గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేసి నిధులను సకాలంలో వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి అధికారులను ఆదేశించారు. వెనుకబడిన తరగతుల గృహ విద్యుత్ వినియోగదారులకు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయల అదనపు సబ్సిడీ అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ ముక్త్ బిజిలీ యోజన కింద ఈ ప్రయోజనాన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 58ని జారీ చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో టూరిస్టు బస్సుల పన్ను తగ్గింపుకు మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ బస్సు ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డిని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో దివ్యాంగుల కోసం జారీ చేసే సదరం సేవల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ నెల 13వ తేదీ నుండి వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రారంభం కానున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 17వ తేదీన పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించే రుణమేళా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రుణమేళాలో 2,000 కోట్ల రూపాయల రుణాలను సుమారు 3,000 మంది లబ్ధిదారులకు అందజేస్తారు. ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణలు నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి అని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి పెట్టున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. మనమున సందడిలో మరి ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? నాలుగు కర్రల మధ్యన ఒక నల్లటి రాయి ఏమిటది అని. దానికి గాను మన మిత్ర పంపించిన సమాధానం చూద్దాం. ఎవరెక్కడి నుంచో పెడన జోగరంద్రరావు కాలనీ చప్పల రాజు గారు రైట్ ఆన్సర్. అనంతపురం మస్తాన్ బాషా చాను ఆన్సర్ అంటూ పంపించేశారు. గాలిపటం హౌ భయ్యా కాదుగా. గుడ్ ఆఫ్టర్నూన్ అనవర్ గారు, మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల గారు రైట్ ఆన్సర్తో సూపర్. నెక్స్ట్ భాస్కర్ ఫ్రమ్ పెడన నుంచి రైట్ ఆన్సర్. పాలం పోలయ యాలగడ్డ నుంచి నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ సార్. నెక్స్ట్ దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. రాజోల నుంచి బోరెలు జయన్న గారు, ఇది కూడా రైట్ ఆన్సర్ కన్సిడర్ చేయొచ్చండి, బట్ ఓకే ఎందుకు కూడా లాస్ట్ చెప్తా. తదుపరి రాజన్న సిరిసిల్ల జిల్లా చీరల వంచ నుంచి వేముల పరశురాములు పద్మగారు రైట్ ఆన్సర్. అన్వర్జీ, మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. పవన్ కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. శివ శ్రీఫణి పింజాల దేశాయపేట నుంచి రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు గారు కోదాడు నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామల చిన్నమస్తానరావు గారు పెద్దమస్తానరావు గారు రైట్ ఆన్సర్. అమర్నాథ్ మహబూబ్ బాషా గుట్టపాలెం గ్రామం నుంచి పంపించేశారు. కంటి గుడ్డు అంటూ, కంటి గుడ్డు కరిగుడ్డు హౌబయ్యా, దీని కాస్త డీకోడ్ చేయడానికి మనకి సంవత్సరాల తరబడి సమయం పట్టేలా ఉంది, అర్థం కావడం లేదు. ఓకే నెక్స్ట్. కర్నూలు జిల్లా గోనగుండు గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ వియూర్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్స్. తదుపరి నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుంచి రైట్ ఆన్సర్. ముండ్రాయి గ్రామం అనుమూల మోహన్ సుభద్ర రైట్ ఆన్సర్. నమస్తే సార్, కంటి పాప అనుకుంటున్నాను అంటున్నారు జి వీరేంద్రనాథ్ పటేల్ కుంకునూరు గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా నుంచి. సార్ కంటి పాప ఎలా అవుతుంది సార్? నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా గారు పంపించేశారు కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్తో. ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. తదుపరి కనుగుడ్డు అనుకుంటున్నా అంటున్నారు. కంటిలో ఉండే నల్లని గుడ్డు, నాలుగు రెప్పల మధ్యన నల్లని రాయిలా కనిపిస్తుంది కదా సార్ అంటున్నారు. వావ్, కాకపోతే ఇటు రెండు ఉన్నాయి కదా సార్, అప్పుడు మధ్య రెండు ఉంటాయి కదా. మరి నేను ఒకటి నల్లని రాయి అని చెప్పాను కదా, అక్కడ రెండు నల్లని రాయిలు ఉన్నాయి కదా. కాబట్టి మీరు పంపించిన ఈ డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్స్కి ఆన్సర్కి సంబంధం లేదు, అదనమాట సంగతి. పిఎస్ రంగారు వెస్ట్ అంబరం చెన్నై నుంచి పంపించారు అదనమాట. తదుపరి సిహెచ్ వేణు జయంపు గ్రామం నుంచి రైట్ ఆన్సర్తో. కలమందలపాడు గ్రామం నుంచి కాసీం ముత్తుజావలి గారు కాటుక అంటూ, కాటుకరులు వావ్, కాటుకరులు ఎంత బాగుంటాయి భయ్యా, కానీ అది రైట్ ఆన్సర్ అవ్వాల్సిన నెసెసిటీ కూడా లేదు కదా, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. తదుపరి కుస్మ గారు అంబటి నగర్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్తో. గుబ్బల విజయలక్ష్మి గారు రామాపురం నుంచి రైట్ ఆన్సర్. ఎంత సింపుల్గా ఇచ్చారు సార్ మీరు ప్రశ్న, మీకు ధన్యవాదాలు. నా పేరు పూజారి ధనుంజయ, సిండికేట్ నగర్ పెద్దమ్మగూడి దగ్గర నుండి అనంతపురం జిల్లా అంటూ రైట్ ఆన్సర్తో. నెక్స్ట్ ఎలిఫెంట్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబ్బన కొమరం భీం డిస్టిక్ నుంచి. ఎలిఫెంటా హౌ భయ్యా, అంటే దానికి ఇప్పుడు నాలుగు కాళ్ళు ఉన్నాయి కాబట్టి మధ్యలో శరీరం అంతా పలకనుకుందామా? మరి ఎదురు తొండం కూడా ఉంది కదా భయ్యా, వెనకతలు తోకుంది కదా, అప్పుడు ఆరు కాళ్ళు అవుతాయిగా.

మన లాంటి వాళ్ళకి మనకు కొదవ లేదు భయ్య. సూపర్ మనం కమతం వెంకటలక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్తో. శబానా పెద్దగూడెం విలేజ్ నుంచి పంపించేశారు వనపర్తి నుంచి రైట్ ఆన్సర్తో. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం ముర్హరి యశోద జానకి గారు పంపించారు రైట్ ఆన్సర్తో. గణేష్ రాజు శ్రీవాత్స కొనపూర్ నుంచి రైట్ ఆన్సర్తో. తదుపరి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు నంద్యాల జిల్లా నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్తో. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూరిబాబు గారు సమాధానం రైట్ ఆన్సర్. తదుపరి జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. హాయ్ గెడ్డ మంకయ్య బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్తో. ఆల్ సాంగ్స్ సూపర్ సార్ అంటూ సూపర్ సార్. నెక్స్ట్ కేదార్ వీరేష్ రాజోలి మండలం నుంచి రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్చరణ్ హేమంత్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారెడ్డి రంగారావు సాగర్ చాందన్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్తో. పెట్టిన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు సూపర్ సార్ సూపర్ అంటున్నారు సాంగ్స్ అన్ని అండ్ రైట్ ఆన్సర్తో కలిపి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్తో. చార్మినార్ ఫ్రమ్ రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ కో ఫ్యామిలీ పంపించేశారు. ఓహో చార్మినార్ అనుకుంటున్నారా మీరు? కాదు భయ్యా చార్మినారు. భవన్ సాయి విజయవాడ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్తో. హాయ్ అన్వర్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు? ఐఎమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిషా ది ఆన్సర్ ఈజ్ అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్తో. అమర్నాథ్ మహబూబ్ బాషా బెట్టకాలం మీరు ఆల్రెడీ ఇందరు పంపించారు కదా భయ్యా. ఒక ప్రశ్నకు ఒకసారి సమాధానం భయ్యా, అదని మన సంగతి. ప్రస్తుతానికి మీరు రైట్ ఆన్సర్ పంపించేశారు. తదుపరి పిఎస్ రంగారావు విష్ణాంబరం నుంచి వన్స్ అగైన్ పంపించేశారు. ఇప్పుడు కాస్త సరి చేసుకుంటూ, బట్ ఒకరికి ఒక్కసారి మాత్రమే అవకాశం భయ్యా. షబీనా పంపించేశారు రైట్ ఆన్సర్తో. కనకారావు ఫ్రమ్ పెట్రోల్ నుంచి రైట్ ఆన్సర్తో. క్వశ్చన్ ప్లీజ్ సార్ అంటూ సూపర్ భయ్యా. లేట్గా వచ్చాను, లేటెస్ట్గా వచ్చి క్వశ్చన్ అడిగారు చూసారా? దగ్గర దగ్గర 20 నిమిషాల ముందు చెప్తాను భయ్యా క్వశ్చన్ని, బట్ అడిగారు చూసారా? అద్భుతం. 4 కర్రల మధ్యన ఒక నల్లరాయి ఏమిటి అది అని ఇప్పుడు మీకు పంపించే ఛాన్స్ కూడలేదుగా, ఎందుకంటే ఇప్పుడు నేను సమాధానం చెప్పేస్తానుగా. కలమందలపాడు గ్రామం నుండి కాశీ ముత్తుజావరి పంపించారు ఇప్పుడు రైట్ ఆన్సర్ని. మునమ్మ పెద్దపర్య విలేజ్ నుంచి పంపించేశారు. క్లూ ఇవ్వండి అంటూ క్లూ క్లూ క్లూ ఎలా ఎలా ఎలా ఇవ్వాలి ఎవరంగా? డైరెక్ట్ రైట్ ఆన్సర్ చెప్పేస్తాను భయ్య నేను, ఈ డోంట్ వరీ, అదన మన సంగతి. ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే పలక స్లేట్, అదనమాట సంగతి. అరే అరే ఈ గ్యాప్లో మళ్ళీ పంపించారు మన వాళ్ళు. సత్యనారాయణ గారు పంపించారు దేవినగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్తో. మంగళగిరి నుంచి యశోద గారు పంపించారు రైట్ ఆన్సర్ని. దీనితో పాటు మరొక సమాధానం కూడా ఉన్నది, లవంగం క్లో. లవంగం కూడా పైన 4 తలకాయలు ఉంటాయి కదా, అదనమాట సంగతి. కాకపోతే కొద్దిమంది అది కూడా అనుకుంటారు కాబట్టి చెప్పారనమాట. బేసికల్గా అయితే పలక ఇస్ ద రైట్ ఆన్సర్, అది విషయం. మరి ఇప్పుడు నెక్స్ట్ మరొక ప్రశ్న కొంచెం జాగ్రత్తగా వినాలే. ఫార్మర్ ఏ యాపిల్స్ అమ్ముతున్నాడు, ఫార్మర్ బి మామిడి పండ్లు అమ్ముతున్నాడు, ఫార్మసీ వాడు ఏమమ్ముతాడు? ప్రశ్న మరొకసారి, ఫార్మర్ ఏ యాపిల్స్ అమ్ముతున్నాడు, ఫార్మర్ బి మామిడి పండ్లు అమ్ముతున్నాడు, మరి ఫార్మసీ వాడు ఏం అమ్ముతాడు? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నాం సందడే సందడిలో ఒక ప్రశ్న అడిగాను కదా భయ్యా, గుర్తున్నదా? ఫార్మర్ ఏ యాపిల్స్ అమ్ముతున్నాడు, ఫార్మర్ బి మామిడి పండ్లు అమ్ముతున్నాడు, మరి ఫార్మర్ సి ఏమి అమ్ముతున్నాడు అని. దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానాలు చూద్దాం. ఎవరెక్కడి నుంచి మనం క్యాదర్ వీరేష్ పంపించేశారు రాజోల్ మండలం నుంచి, రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించేశారు, రైట్ ఆన్సర్.

రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వేములు పరశురాములు పద్మగారు పంపించేశారు అరటి పళ్ళు అంటూ. ఎలాగండి అది? తర్వాత కలవందపాడు గ్రామం నుంచి కాసెం ముత్తుజావలి అరటి పండ్లు అంటూ. హౌ బయ్యా? మలాంబి కర్నూలు నుంచి పంపించేశారు బాలాజీ నగర్ నుంచి బనానాస్ అంటూ. కాదుగా, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం నుంచి పంపించేశారు బనానాస్ ఆర్ మూసంబి అంటూ. భయ్య, మీరు ఇంగ్లీష్లో స్టైలిష్గా పంపించారు కానీ రెండు రాంగ్ ఆన్సర్ భయ్య. నెక్స్ట్, ఎస్ఆర్కే ప్రభాకర్ రావు పంపించేశారు స్వరూప రెబ్బన కొమరం భీం డిస్టిక్ నుంచి. రైట్ ఆన్సర్, కాళ్ళ శ్రీనివాస్ గారు పంపించేశారు కోదాడ నుంచి. రైట్ ఆన్సర్, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి అరటి పండ్లు అంటూ. అరటి పండ్లు బాగుంటాయండి, కాకపోతే అమ్మట్లేదు ఆయన మరి. లతా ఫ్రమ్ వయ్యూరు నుంచి. రైట్ ఆన్సర్, పాలం పోలయ్య గారు ఆలగడ్డ నుంచి పంపించేశారు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో. రైట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద జానకి గారు. రైట్ ఆన్సర్, పెట్టిన జోగరంధరావు కాలనీ చప్పలరాజు గారు. రైట్ ఆన్సర్, గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటూ పంపించేశారు మీ ప్రశ్నకు.

లతా ఫ్రమ్ వయూర్ నుంచి. రైట్ ఆన్సర్. పాలం పోలయ్య గారు అలాగడ్డ నుంచి పంపించేశారు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో. రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద జానకి గారు. రైట్ ఆన్సర్. పెట్టిన జోగరంధరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటూ పంపించేశారు మీ ప్రశ్నకు నా సమాధానాలు అంటూ. రైట్ ఆన్సర్ పంపించేశారు బిజిలి వెంకటేష్ శ్యామల గారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి. తదుపరి ముండ్రాయి గ్రామం అనుమల మోహన్ సుభద్ర రాజ్కుమార్ అనుకో ఫ్యామిలీ పంపించేశారు రైట్ ఆన్సర్తో. ఇఫ్ ఇట్ ఈజ్ రాంగ్ ఆన్సర్ ఆల్సో నో ప్రాబ్లం, మీరు ఎలాగో ఆన్సర్ చెప్పేస్తారు కాబట్టి. సరే భయ్యా, ఇంతకీ ఎవరుకున్నా రైట్ ఆన్సర్ ఏది? ఓహో, పైన పెట్టారా? రైట్ ఆన్సర్ భయ్యా, మీరు అనుకున్నదే. తదుపరి గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటున్నారు యాపిల్స్ అండ్ మ్యాంగోస్ బోత్. ఓహో, రెండు అమ్ముతాడా? మంచిది భయ్యా. అంటే ఆప్షన్ సి వాడికి ఆప్షన్ టూ ఉన్నాయన్నమాట. అయితే అద్భుతం భయ్యా, కాకపోతే రెండు వాడు చేయట్లా. నెక్స్ట్ పవన్ కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. భవానీ ఫ్రమ్ విజయవాడ నుంచి బనానాస్ అంటూ కాదుగా. మునమ్మ పెద్దపర్య విలేజ్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి రంగారావు సాగర్ చాందని అనుకో ఫ్యామిలీ పంపించేశారు రైట్ ఆన్సర్తో. తదుపరి దస్తగిరి సంధ్య కడప జిల్లా నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. వాలోజ్ గోపాలకృష్ణమాచారి నాయుడుపేట నుంచి పంపించేశారు. ఏం పంపించారు భయ్య ఇందులో? ఆన్సర్ అయితే లేదే. నెక్స్ట్ అనంతపురం నుంచి మస్తాన్ భాష జాను పంపించేశారు గ్రేప్స్ అండ్ బనానా అంటూ. గ్రేప్స్ అండ్ బనానాస్ చాలా బాగుంటుంది భయ్య, ఫుడ్ తిన్న మనస్ అయ్యి తినేచ్చు, కాకపోతే వాడు ఎమ్మట్లేదే. నెక్స్ట్ ఆర్ వెంకట సుబ్బయ్య గారు పంపించారు కందకాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. శబానా పెదగూడెం విలేజ్ నుంచి పంపించేశారు వనపర్తి నుంచి రైట్ ఆన్సర్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో. తదుపరి నిమ్మకాయలు అమ్ముతుంటాడండోయ్ అంటున్నారు కాజా గ్రామం నుండి సందం జగదీశ్వరరావు లక్ష్మి గారు. కాదుగా, సమ్మర్ అయిపోయింది కదండి, గిరాకీ లేదని అమ్మట్లేదు ఇప్పుడు. కనకరావు గారు పంపించారు పెట్రోల్ నుంచి రైట్ ఆన్సర్. ఫన్నీగా ఆలోచిస్తే వీళ్ళిద్దరూ పండ్లు అమ్ముతున్నారు కాబట్టి రైతు సి యాపిల్ జ్యూస్ లేదా మామిడి తండ్రి అమ్మితే బాగుంటుంది, అప్పుడే ముగ్గురు కలిసి ఒకే మార్కెట్లో మంచి బిజినెస్ చేసుకోగలరు అంటున్నారు పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి. మీ ఆలోచన చాలా చూడముచ్చటగా ఉందండి, వీరైతే ఖచ్చితంగా వాళ్ళిద్దరికి ఇంప్లిమెంట్ చేయమని చెప్తాను, కాకపోతే మన మాట వినేలా లేరాళ్ళు కాబట్టి మన ఆన్సర్ రాంగ్ ఆన్సర్. తదుపరి అనంతపురం నుంచి నవోదయ కాలనీ ఇమామ్ బి అక్తర్ పంపించేశారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ గ్రేప్స్ అండ్ బనానాస్ అంటూ. చాలా అద్భుతంగా పంపించారండి, కానీ రెండు కాదు. ఏంటో భయ్య మరి, ఇంతకీ ఇంకేం పంపించారు మన వాళ్ళు?

వెల్ ఫ్రెండ్స్, ఇంకా మన వాళ్ళు పంపించారు చాలా సమాధానాలు. ఏం పంపించారంటే, హాయ్ సార్ అంటూ పంపించారు రైట్ ఆన్సర్, బట్ ఇక్కడ పేరు లేదు భయ్యా. నెక్స్ట్ మొహమ్మద్ ఇనాయతుల్లాగా పంపించారు ఖమ్మరెడ్డి నుంచి రైట్ ఆన్సర్. ఆన్సర్ ఇస్ అంటూ పంపించేసారు సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్తో. అన్వర్జీ, మీ ప్రశ్నకు నా సమాధానం అంటూ పంపించేశారు. ఫార్మర్ ఏ యాపిల్స్ అమ్ముతున్నాడు, ఫార్మర్ బి మ్యాంగోస్ అమ్ముతున్నాడు. రైట్ ఆన్సర్ భయ్యో, సూపర్ పంపించారు. మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి. కానూరు నుంచి తాతారు గారు పంపించేశారు నిమ్మకాయలు అంటూ. నిమ్మకాయలు మొన్న సమ్మర్ దాకా అమ్మినట్టు ఉన్నాడండి, ఇప్పుడు అమ్మట్లేదే, ఇప్పుడు కొంచెం వేరేగా ఆలోచించాడు, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. శివ శ్రీఫణి పింజాల పంపించేశారు రైట్ ఆన్సర్ దేశాయపేట నుంచి. హాయ్, మువ్వల కోటేశ్వర పోలవరం నుంచి. చపోటా, సపోటా ఉంటుంది భయ్యా, జ్యూస్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది, కాకపోతే మనం మాట వినలేదు వీళ్ళు, అందుకే అది అమ్మట్లేదు. రాజోల నుంచి బోరెలి జయనగర్ పంపించేశారు రైట్ ఆన్సర్తో. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్థానరావు పెద్దమస్థానరావు గారు రైట్ ఆన్సర్. మలాంబి కర్నూలు నుంచి బాలాజీ నగర్ టు ఆన్సర్ ఇస్ గ్రేప్స్ అంటూ. ద్రాక్షాలు, ద్రాక్షాలను పెట్టారు కానీ అవి పచ్చ ద్రాక్షాలా లేదంటే నల్ల ద్రాక్షాలు పెడితే ఇంకా బాగుండేదండి, ఏదైనా కానీ రాంగ్ ఆన్సరే. తదుపరి గణేష్ రాజు శ్రీవాత్స కోనపూర్ నుంచి పంపించేశారు జామ అంటూ. జామకాయలు, వావ్, దాన్ని చక్కగా నాలుగు ముక్కలు కోసి ఉప్పు కారం వేసుకొని అద్దుకొని తింటే భయ్యా అద్భుతంగా ఉంటుంది భయ్యా, కాకపోతే ఈ ఆన్సర్ కూడా రాంగ్ ఆన్సర్. సిహెచ్ వేణు జయంపు గ్రామం నుంచి పంపించేశారు ఏమీ అమ్మడు అంటూ. ఏమీ అమ్మకపోతే అక్కడే ఎందుకు ఉంటాడు, అంటే వాడు ఏదో అమ్ముతున్నాడనే కదా, అదేంటి నేను తర్వాత చెప్తాను, ఇంతకీ ఇప్పుడు మీకు తెలియదు అనమాట. అయితే నెక్స్ట్ వరంగల్ పైడిపల్లి నుంచి శంకర్ పంపించేశారు రైట్ ఆన్సర్. చీమల్పాడు

నుంచి జ్యోతుల రాజావారు గారు పంపించేశారు రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల నుంచి చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ గారు. భయ్యా ఒక్కరికి ఒక్కొక్కసారి అవకాశం భయ్యా. తదుపరి జాప భూమేశ్వర్ భూలక్ష్మి గారు పంపించేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్, హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, ఐఎమ్ రాజు విశాఖపట్నం నుంచి. అక్కయ్యపాలెం జగ్గారావు బిరిజి. భయ్య కరెక్ట్గానే సమాధానం ఇది భయ్య. ఇందులో వాళ్ళిద్దరూ అమ్మిన వాటిని కవర్స్లో వేస్తున్నాడు. ఓ కవర్స్లో వేస్తున్నాడా? అలా చేయాలంటే తనకు షాప్ పెట్టుకోవాలి భయ్యా. సూపర్ భయ్యా, అంతే తప్పులేదు. మనమంతా ఒకే ఒక్కలేమో భయ్య. మనమంతా ఏ యాపిల్, బి బట్ట, బత్తాయిలు, సి దానిమ్మలు, క్యారెట్ చింతకాయలు. వావ్ ఇన్నమ్మే ఆప్షన్ ఉందా చిచ్చి? ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయని తెలియక ఒకటి అమ్ముతున్నాడండి. చచ్చా చెప్తాను భయ్య, ఖచ్చితంగా మీ ఆన్సర్ చాలా అద్భుతంగా ఉంది. పేరు లేదు కాకపోతే ఇందులో. తదుపరి పిఎస్ రంగారావు గారు రుషితాంబరం నుంచి మళ్ళీ పంపించేశారు ఆరెంజెస్ అంటూ. ఆరెంజ్ జ్యూస్ బాగుంటుంది కానీ అలసిపోయినప్పుడు ఇస్తానండి ఆయనకు కూడా, కాకపోతే ఇది అమ్మడంట ఆయన. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపించేశారు దానిమ్మ అంటూ. దానిమ్మ జ్యూస్ బాగా తాగితే రక్తం బాగా పడుతుందంటారండి, కాకపోతే దీనికి దానికి ఏ సంబంధం లేదండి, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. రాజోల నుంచి భర్త పంపించేశారు హాయ్ బ్రో జాంపండ్ అమ్ముతాడంటూ. జాంపల్ జాంపలాయ్ కానీ కాదుగా భయ్యా. నెక్స్ట్, గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు బాగున్నారా, రామ్మల్లకోట నుంచి దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ యాపిల్స్ అండ్ మ్యాంగో అమ్ముతాడంటూ. భయ్య యాపిల్స్ అండ్ మ్యాంగో అమ్మారంటే అలా పక్కన పెట్టుకోవాలా? బెరెంట్ రోడ్లు ఎక్కువ ఉంటే నాకు పంపించి నేను తీసుకుంటా, కాకపోతే ఆయన అమ్మడట, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. తదుపరి హాయ్ గెడ్డ మంకయ్య బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి అంటున్నారు. బనానా కానీ దానిమ్మకాయ కానీ అమ్ముతానంటున్నారు. సార్ మన ఊర్లో బాగుంటాయండి బనానాస్, కొంచెం బ్లాకిష్గా వస్తే బూజు బూజు వచ్చినట్టు చాలా బాగుంటాయి. అక్కడి కాతే ఆయన అమ్మనంటున్నాడండి, అవి ఎంత బాగున్నా కూడా. నెక్స్ట్, తరుపతి నారింజ అమ్ముతాడండోయ్ అంటున్నారు. కాదుగా అండి, అబ్బే నేరేడు పండ్లు అమ్ముతాడండోయ్ గౌజ్ భాష అంటున్నారు కార్లపూడి నుంచి. నేరేడు పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది, కాకపోతే ఆయనకి అవి నచ్చవట, కాబట్టి అవి కూడా అమ్మట్లేదు. తదుపరి కొండపల్లి నుంచి అనంతపురం జిల్లా నాగేశ్వరరావు చంద్రకళ గారు పంపించేశారు నేరేడుపల్లి అమ్ముతాడండోయ్ అంటూ. ఆయన నేరేడుపల్లి నచ్చమంటే అండి, నేను చెప్పాను అమ్మని. చిన్నమ్మాయి పంపించారు మిర్యాలగూడ గుడ నుంచి. భయ్యా ఎలా ఉన్నావు భయ్యా అంటూ. సూపర్ భయ్యా, మీరందరూ బాగుంటే నేను ఎందుకు బాగున్నా, సూపర్. నెక్స్ట్, నాసిక్క వేణు దేశాపేట నుంచి పంపించేశారు చింతపండు. అన్ని పండ్ల రసములకు వెళ్ళినా గొప్ప రసము పండు చింతపండు రసము, కాబట్టి ఈ గొప్పతనం నేను ఆయన చెప్పానండి, కాకపోతే ఆయన నచ్చదంట అవనన్నాడు. అదన్నమాట సంగతి. సో మన వాళ్ళందరూ బాగా ప్రయత్నించి అలసిపోయి సలసిపోయి ఉన్నట్టున్నారు, కష్టపడకండి భయ్యా. నేను చెప్తా రైట్ ఆన్సర్ ఏంటంటే, ఫార్మర్ ఏ యాపిల్స్ అమ్ముతున్నాడు, ఫార్మర్ బి మామిడి పండ్లు అమ్ముతున్నాడు. మరి ఫార్మసీ వాడు ఏమమ్ముతాడు భయ్యా? మెడిసిన్స్ అమ్ముతాడు కదా, ఎందుకంటే ఫార్మసీ వాడి పని అదే కదా, ట్యాబ్లెట్లు మందులు అమ్మడం. అదన్నమాట సంగతి. సో ఇప్పుడు చెప్పండి భయ్యా, ఒక్కసారి మనం పంపించే సమాధానానికి ఇక్కడ ఉన్న సమాధానానికి ఎంతవరకు సాపేక్షం ఉన్నదో. అద్భుతం భయ్యా, అందుకే మనలాంటి వాళ్ళం అందరం ఒక జట్టుగా ఉండాలి, లేకపోతే మనలాంటి వాళ్ళు గొప్పదని బయట తెలీదు. ఎనీవే నేను కూడా మీలాగే ఫస్ట్ షాక్ అయ్యాను, ఇప్పుడు మీరందరూ చూసిన తర్వాత ఆనందపడుతున్నాను. అదన్నమాట సంగతి. సో ఇంత కష్టపడ్డారు కదా, మరి మీకోసం ఒక మంచి పాట వేస్తాను, ఈ పాట విని ఎంజాయ్ చేద్దాం భయ్యా. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: అయ్యా
1: ఏం చేస్తున్నావురా?
0: వస్తున్నానయ్యా.
1: కమ్మాన్ అయిసే.
0: అయ్యా వస్తున్నాయా, వస్తున్నానయ్యా.
2: వీడేంట్రా, సూర్యుడు చంద్రుడు వెలుతురు చీకటి అంటాడు.
0: అయ్యా తమరు గురించి పాడుతున్నాడయ్యా.
1: నాకు అర్థం అవ్వాలి కదా. నువ్వు పని చేయరా
0: అయ్యా.
1: వాళ్ళలాగా పెద్ద పెద్ద పదాలు వాడకుండా చిన్న చిన్న పదాలు ఉపయోగించి నీ నోటితో నువ్వే పాడు.
0: నేనా అయ్యా?
1: పాడమ్మా.
0: నువ్వు కొట్రా.
1: అర్థం కాపోయిన ఆడి తిట్టిందే బాగుందిరా. ఇది మరీ దారుణంగా ఉంది. ఓ పంచే, మరీ అంత హైలో కాకుండా మరీ అంత లోలో కాకుండా మీడియం గా తిట్టేరా. యూ కెన్ డూ బెటర్ ప్లీజ్ రా.
0: ఈసారి చూడయా.

0: అయ్యా, మీరు దేవుడయ్యా.
1: మరి కొట్టో.
2: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో మరి ఇదండి ఈనాటి సందడి సందడి. మనమంతా మన మెదడుకు బాగా పదును పెట్టి, బాగా మెరుగుపెట్టి మనదైన సమాధానాలని అలా పంపిస్తూ వచ్చారు. ఆ సమాధానాలకి సమాధానం కూడా వచ్చేసిందనమాట, అదనమాట సంగతి. సో ఇక ఈనాటి సందడి సందడికి నేను ఇక బై బై చెప్పేస్తున్నాను. మరి ఇక మనమంతా తర్వాత కలుసుకుందాం తర్వాత కార్యక్రమం వివిధాలు. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి. ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: नमस्ते एफएम न्यूज की स्वागतम, నేను మీ సరిత। విశాఖ జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషక్తి కిషోర్ సామాజిక మాధ్యమాల నిర్వాహకులకు సూచించారు। ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖాతాదారులకు వడ్డీ చెల్లించేందుకు సమాయత్తమవుతుంది। ఖాతాదారులు జమ అయిన మొత్తాన్ని ఈ నెల 15వ తేదీలోపు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఒక ప్రకటనలో వెల్లడించారు। సర్ ప్రక్రియను వేగవంతం చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు। 2002-2005 ఓటర్ల జాబితాలను అనుసంధానించే క్రమంలో ఎన్యూమరేషన్ల ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను జూలై 21వ తేదీన వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు। పార్వతీపురం అన్యం జిల్లాలో మలేరియా వ్యాప్తికి అవకాశం ఉన్న గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు తెలిపారు। సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల్లో 1119 ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి కొనసాగిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు। ఓటర్ల వివరాలను నమోదు చేసే సమయంలో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి సక్రమంగా వివరాలు నమోదు చేయాలని, డిజిటలైజేషన్ ప్రక్రియలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నిర్ణీత గడువులో పనులను పూర్తి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు। తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, కోదండరామస్వారి ఆలయాల్లో జూలై 17న ఆనివార ఆస్థానాన్ని శాశ్వతంగా వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది। కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువ భారత్ మై భారత్ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా యువజన కార్యక్రమాల సలహా కమిటీ త్రైమాసిక సమావేశాన్ని ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా యువజన అధికారి ప్రేమ్ భరత్ తెలిపారు। విజయవాడ ఇంద్రకీలాద్రి సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కృత నిశ్చయంతో ఉందని, సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యవంతమైన సేవలు అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ స్పష్టం చేశారు। ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం। తిరిగి 5 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్ళీ కలుద్దాం।

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వెల్మడియా ఫ్రెండ్స్, మీరు అంతా ఆర్టిఎం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 4:05. మరి ఈ టైంలో మనమంతా వివిధ అంటూ సినిమా రంగానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ సెలబ్రిటీ వారు నటించేటువంటి చిత్రాల్లోని పాటలను వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా. అలా ఈరోజు మన వివిధ కార్యక్రమంలో ఒక హీరోగా మన హీరో శ్రీకాంత్ గారు వారు నటించేటువంటి చిత్రాల్లోని పాటలను వింటూ ఎంజాయ్ చేద్దాం. మరి శ్రీకాంత్ గారు నటించిన చిత్రాల్లో ముందుగా మీకోసం వస్తున్న పాటలు ఎగిరే పౌరమ, వినోదం. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.
1: This is the rhythm of the life.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: చూద్దాం.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: విత్ భారతి ఎఫ్ఎం 101.3.

Hello, my dear friends. Welcome to Manila Program with me, your RJ Chetan. ప్రతిరోజులాగా ఈరోజు కూడా ఒక మంచి ఉపయోగకరమైన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో కూడిన టాపిక్ మీకోసం తెచ్చాను. చాలా మందిలో బెలి ఫ్యాట్ పెరిగిపోతుంది. దీనికి కారణం సెడెంటరీ లైఫ్ స్టైల్ అనండి, లేదా ఇంకే కారణం వల్ల ఇది కావచ్చు. బట్ వి ఆల్ క్యాన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్, ఎందుకంటే బెలి ఫ్యాట్ తో ఎన్నో రోగాలు వస్తాయంట. ఆల్ ద డిజీజెస్ స్టార్ట్ ఫ్రమ్ ద స్టమక్ అని హెల్త్ ఎక్స్పర్ట్స్ అంటారు. ఓవర్ వెయిట్ తో ఉన్న వారికి బెలి ఫ్యాట్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. లావ్ గా ఉండడం వల్లే ఈ సమస్య వస్తుంది. కొందరు తినడం వల్ల లావ్ అయితే, కొందరికి తినకపోయినా ఈ సమస్య ఉంటుంది. తినడం, బరువు పెరగడం గురించి ఆలోచిస్తే కొంతమంది ఫ్రైడ్ ఫుడ్, స్వీట్స్ తినడం వల్ల వారి శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ఇది బెలి ఫ్యాట్ ని తగ్గిస్తుంది. బెలి పెరగడానికి 4 కారణాలు చెప్తారండి. వీటిని అదుపులో పెట్టుకుంటే బెల్లి తగ్గుతుంది, రెగ్యులర్ గా చేస్తే బెల్లి ఫ్యాట్ తగ్గిపోతుంది. మరి అదేంటో విందామా? ఆ 4 ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఇన్సులిన్ హార్మోన్, కార్టిజాల్ హార్మోన్, ఎస్ట్రోజెన్ హార్మోన్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. కణాలకు ఎక్కువ ఇన్సులిన్ అందినప్పుడు అవి సున్నితంగా మారుతాయి. దీని కారణంగా రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుంది. దీన్ని కరిగించకపోతే కొవ్వుగా మారుతుంది. అందుకే ఇన్సులిన్ లెవెల్స్ ఎప్పుడు కూడా నార్మల్ గా ఉండాలి. శారీరక శ్రమ లేకపోవడం, కూర్చొని ఉండడం, నిద్రపోవడం వల్ల బెలి ఫ్యాట్ పెరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీరు యాక్టివ్ గా ఉండాలి. కార్టిజాల్ అనేది ఒత్తిడి హార్మోన్. దీని పెరుగుదల ఇన్సులిన్ నిరోధకత, కొవ్వు పెరగడం వల్ల ఉంటుంది. అదే విధంగా ఆల్కహాల్ వల్ల ఎస్ట్రోజెన్ అనే హార్మోన్ పెరుగుతుంది. ఇది కొవ్వుని స్టోర్ చేస్తుంది. బెలి తగ్గేందుకు కొన్ని చేయాలి. అవేంటంటే, కార్బోహైడ్రేట్స్, ప్రాసెస్ ఫుడ్స్, షుగర్స్, ఇలాంటి ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. ఆహారంలో లీన్ ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్ ని చేర్చండి. ఆల్కహాల్, కెఫైన్ కి దూరంగా ఉండండి. ముఖ్యంగా రాత్రి 11 నుంచి తెల్లవారు 4 గంటల వరకు, అంటే దాదాపు 7 నుండి 9 అవర్స్ పాటు నిద్ర చాలా ముఖ్యం. రోజుకి 30 నిమిషాల పాటు, వారానికి 4 నుండి 5 రోజులు వర్కౌట్ చేయండి. ఇందులో కార్డియో స్ట్రెచెస్ ఉండేలా చూసుకోండి. వెల్లుల్లి, అల్లం, గుమ్మడి గింజలు, గోధుమ గడ్డి, ఫ్యాటీ ఫిష్, నల్ల మిరియాలు, పసుపు వంటి ఫుడ్స్ ని డైట్ లో చేర్చుకోండి. వీటితో పాటు లివర్, కడుపుని క్లీన్ చేసేందుకు ప్రీబయాటిక్ ఫుడ్స్ ని తీసుకోండి. పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉంటే ఒకరి ఆహారంలో మార్పు రావడంతో పాటే మరికొన్ని ఆరోగ్య సమస్యల మీద కూడా ప్రభావం ఉంటుంది. శరీరంలో వివిధ భాగాల్లో కొవ్వు పేరుకుపోవడం కన్నా పొట్ట చుట్టూ కొవ్వు ఉండటం కాస్త ప్రమాదమే. దానివల్ల గుండెపోటు, డయాబెటీస్, లివర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మన అవయవాల చుట్టూ ఉండే కొద్దిపాటి కొవ్వు రోజువారీ శరీర పనితీరుకు సహాయపడుతుంది, కానీ అది మరీ ఎక్కువగా ఉంటే ప్రమాదమే. అయితే ఎన్ని చేసినా పొట్ట చుట్టూ కొవ్వు తగ్గడంలో ఎలాంటి ఫలితం లేదని బాధపడుతున్నారా? అయితే ఉదయాన్నే, ఎర్లీ మార్నింగ్, లేదా డెఫినెట్ గా మీరు ఎప్పుడు లేస్తే అప్పుడు ఈ పనులు చేసి చూడండి. మార్పు తప్పకుండా కనిపిస్తుంది. బట్ డూ ఫాలో ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. ఉదయం నిద్ర లేవగానే ఒక పెద్ద గ్లాస్ నిండా

నీళ్లు తాగండి. దాంట్లో కాస్త నిమ్మరసం కూడా పిండుకొని తాగడం ఇంకా మంచిది. ఇలా చేయడం వల్ల జీవక్రియ వేగం పెరుగుతుంది. ఈ తాజా పానీయం కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడంతో పాటు ఆహారం జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. శరీరంలోని మలినాలను బయటకు పంపించే డీటాక్సిఫైయర్ లాగా పనిచేస్తుంది. దానివల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది. వేరే సమయం కన్నా ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు కరుగుతుంది. వేగంగా నడవడం, యోగా చేయడం, ఏదైనా చేయొచ్చు. ఉదయాన్నే శరీరం కదిలించడం వల్ల జీవక్రియ పెరుగుతుంది, కొవ్వు ఆక్సీకరణ చెందుతుంది. ఉదయాన్నే కనీసం అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ మీరు వాక్ చేయండి, బ్రిస్క్ వాక్ చేయండి, జాగింగ్ చేయండి. దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్ టు యూ. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న అల్పాహారం తీసుకోవడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ పై ప్రభావం ఉంటుంది. జీవక్రియ వేగవంతం అవుతుంది. ఉదయాన్నే ఆమ్లెట్ తినండి, బాయిల్డ్ ఎగ్స్ తినండి, యోగర్ట్, ప్రోటీన్ స్మూతీ లాంటివి తినాలి. ప్రోటీన్స్ అరగడానికి ఎక్కువ శక్తి అవసరం, దానివల్ల ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవుతాయి. అలాగే రోజు మొత్తంలో ఏదైనా తినాలనే కోరికను కూడా తగ్గిస్తాయి. మీరు చూడండి, మంచి ఎగ్స్ వేసుకొని హ్యాపీగా ఒక థిక్ ఆమ్లెట్ చేసుకొని తింటే మీకు మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు ఆకలి కాదు, తినాలనిపించే ఈ హంగర్ ప్యాంగ్స్ ఉండవు. అదే ఫుల్ రిచ్ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకున్నారనుకోండి, ముందుగా ప్లేట్ నిండి అన్నం పెట్టుకుని తిన్నా, ఓ 4 రోటీలు సాదాగా పచ్చడితో తిన్నా, దోశలు తిన్నా కాసేపటికి మళ్ళీ ఆకలిస్తుంది, నిద్ర మత్తులోకి తీసుకెళ్ళిపోతుంది. అలా కాకుండా ఓన్లీ ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకుంటే యాక్టివ్ గా కూడా ఉంటారు, ఆకలి కూడా వేయరు. ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం అనే విషయాలను మనకు కొంచెం అవేర్నెస్ తో చూసుకోవాలి. ప్రతి ముద్దను ఆస్వాదిస్తూ మెల్లగా నములుతూ తినడం వల్ల ఆహారం మీద శ్రద్ధ పెరుగుతుంది. శరీరం ఆకలిని అర్థం చేసుకుంటున్నాం. అవసరమైనంతే తినడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కాస్త తగ్గించుకోవచ్చు. ఫోన్ మాట్లాడుతూ టీవీ చూస్తూ తింటే ఎంత తింటున్నామో కూడా తెలియదని గమనించండి. సో అవాయిడ్ యువర్ ఫోన్ వైల్ యువర్ ఈటింగ్. మార్నింగ్ ఫుడ్ లో ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ చేర్చుకోవడం వల్ల మీ డైట్ లో ఇలాంటివి కొన్ని కొన్ని మార్పులు, అంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవడం వల్ల ఫైబర్ పెరుగుతుంది, దాంతో వెయిట్ తగ్గించుకోవచ్చు. దీర్ఘకాలిక స్ట్రెస్ బరువు పెరిగేలా చేస్తుంది. దీని ఇంపాక్ట్ పొట్ట చుట్టూ ఫ్యాట్ మీద ఎక్కువగా ఉంటుంది. అందుకే డైలీ మెడిటేషన్ చేయండి, యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, ఇవన్నీ ఏదో చెప్తున్నారు వింటున్నాం అనే కాకుండా నిజంగా ప్రాక్టీస్ చేయండి. దట్ నాట్ వెరీ డిఫికల్ట్. ఏదో పెద్ద రొటీన్ లాగా, ఏదో పెద్ద రాకెట్ సైన్స్ లాగా అనుకోండి. ఇట్స్ వెరీ సింపుల్. లేవగానే నిమ్మరసంతో కూడిన వాటర్ తాగండి, ఫ్రెష్ అయిపోతారు. మార్నింగ్ లేస్తారు కదా, వాక్ చేస్తూ ఉండండి, ఒక దగ్గర హాయిగా కూర్చొని చక్కగా బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేసుకొని కొంచెం స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకొని ఇలా స్లోగా చిన్న చిన్న చిన్న అలవాట్లు చేసుకుంటూ హెల్త్ మోడిఫై చేసుకుంటూ వెళ్ళండి. బరువు నియంత్రణలో నిద్ర పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. నిద్ర లేని వల్ల హార్మోన్ స్థాయిల్లో హెచ్చు తగ్గులు వస్తాయి, ఆకలి పెరుగుతుంది, కొవ్వు ఎక్కువగా చేరుతుంది. రోజుకు కనీసం 7-9 గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. ఆహార నియమాలతో పాటు వ్యాయామాలు కూడా చేయాలి, అప్పుడే ప్రయత్నంలో సఫలమవుతారు. ఆ మార్గాలు ఏమిటో చూద్దాం ఈ వెన్నెల ప్రోగ్రామ్ లో మీ చేతంతో. చలికాలంలో మనకు తెలియకుండానే బరువు పెరిగిపోతాం, తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? దీనికి ప్రధాన కారణం మన జీవన శైలి. కఠిన వ్యాయామాలతో శరీరాన్ని శిక్షించడానికి మనసు ఒప్పుకోదు. అలాగే ఈ శీతాకాలంలో ఫ్రైస్, మసాలాస్, వేడివేడిగా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినాలనే కోరిక కూడా పెరిగిపోతుంది. ఫ్లూయిడ్స్ కంటే ఫుడ్ పై దృష్టి ఎక్కువ పెడతాం. అయితే బరువు తగ్గాలన్నా, పొట్ట తగ్గి ఫిట్ గా కనిపించాలన్నా వీటికి బదులుగా పోషకాలు ఉండే తాజా ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఏం తేలిందంటే ఆలస్యంగా నిద్ర లేవడం బరువు పెరిగేందుకు దోహదం చేస్తుంది. అందువల్ల వీలైనంత వరకు తొందరగా నిద్ర లేవడం మంచిది. రోజు ఉదయమే రన్నింగ్ చేయడం చాలా మంచిది. దీనివల్ల త్వరగా ఫలితాలు వస్తాయి. త్వరగా కొవ్వు తగ్గడానికి రన్నింగ్ బాగా ఉపయోగపడుతుంది. పొట్ట భాగంలో కొవ్వు పెరగడం అనేది చాలా ఇబ్బందికరమైన సమస్య. ఇది ఒకరి రూపాన్ని, శరీరాకృతిని దెబ్బతీయడమే కాకుండా ఆరోగ్యపరంగా అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది యుక్త వయసులో ఉన్నవారు కూడా పెరిగిన పొట్టతో ఇబ్బంది పడుతున్నారు. ముందుకు పెరిగిపోతున్న పొట్టకు అడ్డుకట్ట వేయడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ సరైన ఫలితాలు రావడం లేదు. కొంతమంది సన్నగా, స్లిమ్ గా ఉన్నప్పటికీ పొట్ట చుట్టూ ఎక్కువ కొవ్వు ఉంటుంది. ఇలా ఉండటం ద్వారా నడుము చుట్టూ కొలత పెరుగుతుంది. సన్నగా ఉండి అధిక బరువు లేనప్పటికీ కూడా పెరిగిన పొట్టతో ప్రమాదమే అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. దీని ద్వారా హృదయ సంబంధ వ్యాధులు, టైప్ 2 డయాబెటీస్, మెటబాలిక్ సిండ్రోమ్, లివర్ డిజీజ్, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెప్తుంది. ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే పొట్ట భాగంలో కొవ్వుని కరిగించడమే ఏకైక మార్గం.
ఆరోగ్యకరమైన జీవనశైలి చర్యలను

0: అనుసరించండి. దాని ద్వారా నెమ్మదిగా స్థిరంగా పొట్టను తగ్గించుకోవచ్చు. మీ నిద్ర వేళలను సవరించండి. పోషకాహారమైన అల్పాహారం తీసుకోవడం, ప్రతిరోజు 30 నిమిషాల వ్యాయామం చేయడం వంటి సాధారణ చర్యలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ అలవాట్లు కలిగి ఉండటం ద్వారా మీరు చాలా త్వరగా పొట్టను తగ్గించుకోవచ్చు. తగ్గిన పొట్ట మళ్లీ పెరగకుండా ఉండేందుకు ఇవే నియమాలను ప్రతిరోజు అనుసరించండి. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ టు రెడ్యూస్ బెలీ ఫ్యాట్, ఎందుకంటే దాని నుండి అన్ని రోగాలు అనుకున్నాం కదా, దాన్ని తగ్గించేద్దాం, ఒక ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవిద్దాం. విత్ దిస్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెన్నెల ప్రోగ్రామ్. బట్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ in our next program with more useful information. Till then, have a great time. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.
2: మీరు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 5:10. ఇప్పుడు వినండి

ఈనాటి లేపాక్షి కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని వీరంతా కోరుతున్న పాట దీక్ష చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాటను కోరుతున్నారు. వీరందరి కోరికపై ఈ పాట

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: తర్వాత ఖమ్మం జిల్లా ఇల్లందు 14 బస్తీ నుంచి భరత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజనందిని, రమేష్ లోధ్, అజయ్ లోధ్, ఆదిత్య, భారత్, భారతి వీరి కుటుంబ సభ్యులు. ఇంకా రాప్తడ మండలం రామనేపల్లి గ్రామం నుంచి చిన్నమల్లేసు, పెద్దమల్లేసు, సూర్యనారాయణ వీరి కుటుంబ సభ్యులు. వీరంతా కోరుతున్న పాట నోము చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాటను కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

0: मेरा जूता है जापानी, पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: శ్రోతల లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటను వింటున్నారు. తర్వాత వినండి, జోగులాంబ గద్వాల జిల్లా రాజోలు మండలం నుంచి క్యాదరి వీరేష్, విశ్వేష్, వివేక్, గణేష్, కళ్యాణ్, మౌనిక, లావణ్య, అవినాష్, భవ్యశ్రీ, శ్వేత, వీరేష్ వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్న పాట రాము చిత్రం నుంచి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం ఆత్రేయ, సంగీతం ఆర్ గోవర్ధన్.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: మీరు వింటున్న పాట మట్టిలో మాణిక్యం చిత్రం నుంచి. పి సుశీల బృందం పాడిన పాట అది, గోపీ గీతం, సంగీతం సత్యం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ ఎడవల్లి మండలం జానకంపేట గ్రామం నుంచి చిలక నారాయణ, అనసూయ, యమున వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై మీరు వింటున్న మట్టిలో మాణిక్యం చిత్రం నుంచి ఈ పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: తర్వాత వినండి. అనంతపురం జిల్లా పెద్దవాడుగురు మండలం అక్షయ కాలనీ నుంచి బడిగించుల అన్నయ్య, చౌడమ్మ, కుమారి, లక్ష్మి, రామంజనమ్మ, శ్రీనివాసులు వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్న పాట డ్రైవర్ రాముడి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను కోరుతున్నారు. ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా గార్లదిన మండలం తిమ్మంపేట గ్రామం నుంచి లక్ష్మీనారాయణ, నాగరత్న, రాజు, సునీల్, శివనందిని, ముఖేష్, దివ్య వీరందరి కోరికపై డ్రైవర్ రాముడి చిత్రం నుంచి ఈ పాట.

లేపాక్షి కార్యక్రమంలో చివరిగా వినండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వర్ణలత బృందం పాడిన పాట భారతీయుడి చిత్రం కోసం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి పోలేరయ్య, సురేఖ, సంధ్య, రషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి వీరందరి కోరికపై భారతీయుడి చిత్రం కోసం ఈ పాట.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 5:30:10. ఇప్పుడు వినండి యువవాణి

0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో దూర విద్య విధానం ద్వారా ఉన్నత చదువులు శ్రీ బి శివశంకర్ గారితో పరిచయం, అనంతరం ఎస్ మృదుల గారు పాడిన అన్నమాచార్య కీర్తనలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి. దూర విద్యా విధానం ద్వారా ఉన్నత చదువులు శ్రీ బి శివశంకర్ గారితో పరిచయం.
1: రెగ్యులర్గా కళాశాలకు వెళ్ళలేని అభ్యర్థులు, అలాగే ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నత విద్యను అభ్యసించడానికి, ఉన్నత విద్య క్వాలిఫికేషన్ సంపాదించడానికి దూర విద్యా విధానం బాగా ఉపకరిస్తుంది. మరి దూర విద్యా విధానంలో ఎలా అడ్మిషన్స్ ఉంటాయి, వాటి కోర్సు ఎలా ఉంటుంది, పరీక్షలు ఎలా ఉంటాయి, ఎవరెవరు వస్తున్నారు, మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి నలంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, అలాగే ఎస్కే యూనివర్సిటీ అథరైజ్డ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ కోఆర్డినేటర్ శివశంకర్ గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చేశారు. నమస్కారం అండి శివశంకర్ గారు.
2: నమస్కారం సార్.
1: అసలు ఈ దూర విద్యా విధానం ఏంటి, దీనికి ఎటువంటి అర్హతలు ఉన్న వాళ్ళు చదవచ్చు ఈ విద్యా విధానంలో, దాని గురించి తెలియజేస్తారా?
2: తప్పకుండా సార్. సార్, దూర విద్యా విధానము అన్నప్పుడు ఎవరైతే కళాశాలలకు వెళ్ళి చదువుకోలేము అన్నటువంటి భావన కలిగి ఉన్నటువంటి వాళ్ళు, ఇంతకు పూర్వం మధ్యలోనే చదువులు ఆపేసి ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత ఉద్యోగస్తులు తమ యొక్క ప్రమోషన్ల కొరకు పోరాడేటువంటి ఉద్యోగస్తుల కొరకు ఈ యొక్క దూర విద్యా విధానం అనేటువంటిది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ దూర విద్యా విధానం ద్వారా మనకు డిగ్రీ కోర్సు అనేటువంటివి వివిధ విభాగాల్లో చాలా చక్కగా లభ్యమవుతున్నాయి సార్. అందుకోసం మన ప్రత్యేకంగా ఎస్కే యూనివర్సిటీ వారు ఈ యొక్క దూర విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.
1: దీనికి అంటే ఎవరు చదవచ్చండి, అర్హత ఏంటి, ఏ విధమైన వాళ్ళు, ఏ క్వాలిఫికేషన్ ఉండాలి దీన్ని చదవాలంటే ఈ విధంగా?
2: ముఖ్యంగా ఎవరైతే 18 సంవత్సరాల వయస్సు అనేటువంటిది నిండి ఉండి 5వ తరగతి నుండి 10వ తరగతి దాకా పాసు లేదా ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు, మరియు ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు, ప్రతి ఒక్కరూ కూడా ఈ దూర విద్యా విధానంలో వారు డిగ్రీ కోర్సుకు అర్హత సంపాదించవచ్చు సార్.
1: అంటే ఎట్లా అర్హత అంటే ఈ చదువు సరిపోతుందంటే దానికి ఏమైనా పరీక్షలు కానీ ఏమైనా ఉంటాయి, అర్హతా పరీక్షలు ఏమైనా పెడతారా
2: సార్? 5వ తరగతి నుంచి 10వ తరగతి పాసు లేదా ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు వారికి అర్హతా పరీక్ష అనేటువంటిది ఒకటి యూనివర్సిటీ వారు కండక్ట్ చేస్తారు. ఆ యూనివర్సిటీ కండక్ట్ చేసిన అర్హత పరీక్ష ద్వారా వాళ్ళని ఎంపిక చేయడం జరుగుతుంది సార్. మరి ముఖ్యంగా ఇంటర్మీడియట్ పాస్ అనేటువంటి వాళ్ళకు నేరుగా అంటే డైరెక్ట్ అడ్మిషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది.
1: అర్హత పరీక్ష రాయక్కర్లేదు.
2: అర్హతా పరీక్ష రాయక్కర్లేదు.
1: అంటే ఏ స్థాయిలో ఉంటుంది సార్ ఈ అర్హతా పరీక్ష, అంటే రాయగలిగి పాస్ అవ్వగలిగిన స్థాయిలోనే ఉంటుంది?

0: ఈ యొక్క అర్హత పరీక్ష అనేటువంటిది సామాన్యంగా అందరూ కూడా రాయగలిగేటువంటి విధానంలోనే ఒక జీకే స్థాయిలో ప్రతి మన యొక్క న్యూస్ పేపర్లు చదివినప్పుడు కానివ్వండి, మనకు అందుబాటులో ఉండేటువంటి విషయ పరిజ్ఞానంతో కూడినటువంటి విధానంగానే ఉంటుంది. అందువల్ల వాళ్ళు అర్హత అనేటువంటిది ఈజీగా సంపాదించుకుంటారు.
1: క్లిష్టంగా ఏమి ఉండదు,
0: క్లిష్టమైనటువంటి పరీక్ష అయితే కాదు.
1: ఇందులో ఈ దూర విద్యా విధానంలో ఏ ఏ కోర్సులు లభిస్తున్నాయి మీ వద్ద, అంటే మీ నలంద డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్లో ఏవే ఉన్నాయి?
0: మా నలంద డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్లో బీఏలో అన్ని రకాల గ్రూపులు, అదేవిధంగా బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీలో అన్ని రకాల గ్రూపులతో సైతం ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన కోర్సులు కూడా మాకు లభ్యమవుతున్నాయి సార్.
1: మరి ఈ సైన్స్ కోర్సులు అనేసరికి ప్రాక్టికల్స్ ఒకటి ఉంటాయి, ల్యాబ్ సౌకర్యాలు ఉండాలి, అవి ఎలాగా ఉన్నాయండి
0: సార్? ఎందుకంటే మా నలంద డిగ్రీ కళాశాల సెంటర్ అనేటువంటిది ఆతలేరు స్టడీ సెంటర్ కాకపూర్వమే మాది ఒక రెగ్యులర్ డిగ్రీ కళాశాల సార్. అందువల్ల అన్ని రకాల ల్యాబులు ఉన్నాయి, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి ల్యాబులు చాలా చక్కటి నైపుణ్యం కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత నిర్వహించబడ్డాయి. కాబట్టి దాన్ని బట్టి మా ప్రాక్టికల్స్ విషయంలో ఎక్కడ తొందర

0: సార్ ఎందుకంటే మన ఆంధ్ర డిగ్రీ కళాశాల సెంటర్ అనేటువంటిది ఆతలేరు స్టడీ సెంటర్ కాక పూర్వమే మాది ఒక రెగ్యులర్ డిగ్రీ కళాశాల సార్. అందువల్ల అన్ని రకాల ల్యాబులు ఉన్నాయి, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి ల్యాబులు చాలా చక్కటి నైపుణ్యం కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత నిర్వహించబడ్డాయి. కాబట్టి దాన్ని బట్టి మా ప్రాక్టికల్స్ విషయంలో ఎక్కడ తొందరపాటు అనేటువంటిది ఏది లేదు సార్.
1: ఎట్లా మీకు రెస్పాన్స్ ఎట్లుంది? ఎప్పటి నుంచి మీది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ స్టడీ సెంటర్ వచ్చింది ఎస్కే యూనివర్సిటీ ఆధ్వర్యంలో, ఇప్పుడు మీకు ఆ రెస్పాన్స్ ఎలా ఉంది, ఎలా వస్తున్నారు, ఎటువంటి అభ్యర్థులు ఉన్నారు మీ దగ్గర?
0: సార్ చాలా చక్కటి క్వశ్చన్ అడిగారు మీరు. మరి మాకు 2010-11 విద్యా సంవత్సరంలో ఈ యొక్క దూర విద్యా విధానానికి సంబంధించి ఆథరైజ్ స్టడీ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొట్టమొదటి నుంచి కూడా ఇప్పటిదాకా చూస్తే విద్యార్థుల సంఖ్య అనేటువంటిది గణనీయంగా పెరుగుతోంది సార్, ప్రతి సంవత్సరానికి కూడా. ముఖ్యంగా ఎందుకంటే కళాశాలలకు వెళ్ళినటువంటి వాళ్ళు, ఉద్యోగస్తుల రెస్పాన్స్ మాకు చాలా చక్కగా ఉంది. అనేక మంది ఉద్యోగస్తులు ఈ యొక్క దూర విద్యా విధానం ద్వారా వాళ్ళ యొక్క పట్టాలు పొందుతూ ఉన్నారు వారి యొక్క ప్రమోషన్ కొరకు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా అధికారులనేటువంటి ఎక్కువగా సంఖ్య పెరుగుతూనే
1: రెస్పాన్స్ బాగా ఉంది,
0: చాలా చక్కగా ఉంది సార్.
1: అలాగేనండి, ఇంకొక చిన్న సందేహం ఉంది ఇక్కడ. మామూలుగా రెగ్యులర్గా చదివే డిగ్రీకి ఈ దూర విద్యా విధానం ద్వారా చదివే డిగ్రీకి ఏమైనా వ్యత్యాసం ఉందా? వీళ్ళు కూడా అన్నిటికీ అర్హతైన వీళ్ళు?
0: చాలా చక్కటి ప్రశ్న మీరు సంధించారు సార్ ఈవేళ. మరి ఈ విధానం అనేటువంటిది చాలా మంది విద్యార్థికుల్లో ఒక అనుమానంగా ఉంది. ఇక్కడ డిస్టెన్స్ లో చేయబోయేటువంటి డిగ్రీ కోర్సులకు కానీ పీజీ కోర్సులకు కానీ, అలాగే రెగ్యులర్ లో చేయబోయేటువంటి పీజీ కోర్సులకు కానీ డిగ్రీ కోర్సులకు కానీ ఎటువంటి వ్యత్యాసము లేదు సార్. ఎందుకంటే ఈ కోర్సులు చేసిన ప్రతి ఒక్కరూ కూడా గవర్నమెంట్ వారు నిర్వహించేటువంటి ప్రభుత్వ ఉద్యోగాల అన్ని ఉద్యోగాలకు కూడా ఇది అర్హతగా ఉంది సార్. మరి ఈ మధ్య కాలంలోనే మనం చూస్తున్నాం అనేక మంది ఇప్పుడు జైలులో ఉండేటువంటి వాళ్ళు కూడా దూర విద్యా విధానం ద్వారా మనకు విద్యను అభ్యసిస్తున్నారు. మరి ఇంకా బయట విద్య అనేటువంటిది తీసుకున్నట్టయితే చాలామంది ఈ దూర విద్యా విధానంలో ఎవరైతే విద్యను అభ్యసించారో వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే సివిల్ సర్వీసెస్ కూడా ఎంపికై ఉన్నారు సార్. దీనికి ఒక చక్కటి ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఈ మధ్యకాలంలో సికింద్రాబాద్ రైల్వేస్లో పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఈ మధ్యకాలంలో ఐఏఎస్ అనేటువంటిది ఒకటి సాధించడం జరిగింది. దానికి ఒక చక్కటి ఉదాహరణ.
1: సో ఏ విధమైన వ్యత్యాసము లేదు రెగ్యులర్ స్టడీకి దూర విద్యా విధానం,
0: ఎటువంటి వ్యత్యాసము లేదు అనేదానికి ఒక తార్కారణం సార్.
1: ఇందాక మీరు డిగ్రీ కోర్సులు చెప్పారు, అలాగే మీ దగ్గర పీజీ కోర్సులు కూడా దూర విద్యా విధానంలో ఉన్నాయి, ఉంటే ఏ ఏ కోర్సులు ఉన్నాయి
0: సార్? పీజీ కోర్సులు అనేకంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎంఏ అనేటువంటిది తీసుకున్నట్టయితే హ్యూమనిటీస్లో మనకు తెలుగు కానివ్వండి, ఇంగ్లీషు, ఆర్డీ, తర్వాత జర్నలిజం, సోషియాలజీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అనేటువంటి అనేక రకమైనటువంటి గ్రూపులతో పాటు ఎంకామ్, ఎంఎస్సీ కంప్యూటర్స్, ఎంఎస్సీలో ప్రత్యేకంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ లాంటి కోర్సులు ఉండడమే కాకుండా ప్రస్తుతంగా డిమాండ్గా ఉండేటువంటి ఎంబీఏ కోర్సులు కూడా మా దగ్గర లభ్యమవుతున్నాయి సార్.
1: వీటికి అర్హత ఎట్లా అండి
0: సార్? ఎంఏ కోర్సులకు అంటే జనరల్గా ఉండేటువంటి ఎంఏ కానీ ఎంఏ కోర్సులకైతే ఏదైనా డిగ్రీ ఉండాలి, అలాగే ఎంకామ్కి అయితే బీకామ్ డిగ్రీ ఉండాలి. మరి ప్రత్యేకంగా ఈ ఎంఎస్సీ అన్నప్పుడు వాటికి అనుబంధంగా ఉండే సైన్స్ డిగ్రీ కలిగి ఉండాలి సార్.
1: అది అర్హత అండి.
0: అది
1: వీటికి ప్రత్యేకంగా పరీక్ష ఏమైనా ఉంటుందా మళ్ళీ? పరీక్ష
0: వీటికి ఏ అర్హత పరీక్ష లేదు సార్. అయితే ఎంబీఏ చేయదలుచుకున్నటువంటి అభ్యర్థులకు ఖచ్చితంగా ఏదేని ఒక డిగ్రీ అనేటువంటిది కలిగి ఉండాలి. ఆ యొక్క డిగ్రీతో వీరు అర్హత పరీక్షను సాధించవచ్చు.
1: యూనివర్సిటీ స్థాయిలో జరిపే అడ్మిషన్ పరీక్ష, ఎంట్రన్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
0: అవును సార్, యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం నుంచి యూనివర్సిటీ వారు నిర్వహించేటువంటి అర్హత పరీక్షకు వీళ్ళు అర్హులు కావాల్సినటువంటి అవసరం ఉంది.
1: అలాగేనండి, ఇప్పుడు రెగ్యులర్ విద్యార్థుల కంటే రోజు క్లాసెస్ జరుగుతుంటాయి, వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకుంటారు. మరి దూర విద్యా విధానంలో వీళ్ళు సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఎలాగా
0: సార్? వీళ్లకు ప్రత్యేకంగా ప్రతి వారంలో ఆదివారము, అలాగే మనకు ఈ యొక్క సెకండ్ సాటర్డే అనేటువంటిది వస్తుంది సార్. ఆ సెకండ్ డే సాటర్డే వీళ్ళకు క్లాసెస్ అనేటువంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందువల్ల అభ్యర్థులకు ఎక్కడ కూడా ఈ విషయ అవగాహన అనేటువంటిది చాలా చక్కగా కల్పిస్తున్నాం.
1: అంటే ఇవి కాకుండా ఏమైనా ఒక వారం రోజులు, 10 రోజులు ఇంతకుముందు కాంటాక్ట్ క్లాసెస్ అనేవాళ్ళు అట్లా ఏమైనా ఉంటుందా
0: సార్? ఖచ్చితంగా పర్సనల్ కాంటాక్ట్ ప్రోగ్రామింగ్ క్లాసెస్ అనేటువంటివి ఉన్నాయి సార్, వాటిని పిసిపి క్లాసెస్ అంటారు. ఆ క్లాసెస్ అనేటువంటివి హాలిడే సమయాన్ని కేటాయించుకుని ఒక వారము లేదా 10 రోజులు అవి నిర్వహిస్తూ ఉంటాం. అప్పుడు చాలా చక్కటి రెస్పాన్స్, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అటెండ్ అవుతున్నారు. ఎందుకంటే ప్రాక్టికల్ విషయంలో అయితేనేమి, విషయ అవగాహన కొరకు అయితేనేమి, వారు అభ్యర్థులు అనేటువంటి వాళ్ళు హాజరయ్యి ఖచ్చితంగా తెలుసుకుంటున్నారు సార్.
1: వీటికి ఎట్లా బోధకులు ఎట్లా అండి, ఎవరు చెప్తారు? వేరే సపరేట్గా వీటికి ఏమైనా అపాయింట్ చేసుకున్నారా? రెగ్యులర్ క్లాస్ చెప్పే అధ్యాపకులే చెప్తారా వీళ్ళకి?
0: సార్ రెగ్యులర్గా ఉండేటువంటి అధ్యాపకులు ఇక్కడ పీజీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే పిహెచ్డి చేసినటువంటి వాళ్ళు బోధకులుగా మా యొక్క కళాశాల

0: దానిలో ఉన్నారు సార్. వారి చేత వీరికి బోధన ఇప్పించడం జరుగుతుంది.
1: అంటే వీళ్ళ నైపుణ్య స్థాయి సబ్జెక్టు అర్థం చేసుకునేది సరిపోద్దా ఈ కాంటాక్ట్ క్లాసెస్ ఈ పీసీపీ క్లాసెస్తో సరిపోద్దా వీళ్ళకి?
0: ఖచ్చితంగా సార్, ఎందుకంటే యూనివర్సిటీ వారు వాళ్ళకి ఇచ్చేటువంటి సిలబస్ అనేటువంటిది చాలా చక్కగా వారికి అనుకూలంగా ఆ పీరియడ్స్ కానివ్వండి వాళ్ళ విషయ పరిజ్ఞానానికి కానివ్వండి చక్కగా అర్థమయ్యేటువంటి రీతిలో వాళ్ళకి సిలబస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి చాలామంది చాలా ఇంట్రెస్ట్గా వచ్చి క్లాసెస్ విని వాళ్ళ విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు సార్.
1: పరీక్షల్లో బాగానే రాయగలుగుతున్నారండి?
0: చాలా చక్కగా సార్, చాలా చక్కగా. ఎందుకంటే ఒక్కసారి క్లాసులు విన్న వెంటనే వారికి ఉన్న పుస్తకాలు కూడా యూనివర్సిటీ చాలా చక్కగా సప్లై చేస్తుంది. దాన్ని చదివే దానివల్ల వారు చాలా చక్కగా ఎగ్జామ్ రాయడమే కాకుండా చక్కటి ఉత్తీర్ణత సాధించి యూనివర్సిటీ కూడా మంచి పేరు లభిస్తుంది
1: సార్. శివశంకర్ గారు, ఇక్కడ విషయం, ఇప్పుడు ఎవరైనా దూర విద్యా విధానంలో చదవాలనుకుంటే ఎలాగ, అసలు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా అవ్వాలి, అప్లికేషన్లు ఎక్కడ ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, దాని గురించి తెలియజేస్తారు?
0: తప్పకుండా సార, ఈ దూర విద్యా విధానం చేయదలుచుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మన అనంతపురం జిల్లాలో నలంద డిగ్రీ కళాశాల ఆథరైజ్డ్ స్టడీ సెంటర్గా ఉంది సార్. ఇది సాయినగర్ ఫస్ట్ క్లాస్లో ఉంది. కాబట్టి ఎవరైనా ఈ దూర విద్యా విధానంలో డిగ్రీ కోర్సు కానీ పీజీ కోర్సు కానీ చేయదలుచుకున్నటువంటి వాళ్ళు నలంద డిగ్రీ కళాశాలకు వచ్చి ఆ కార్యాలయంలో అప్లికేషన్ తీసుకొని ఫిలప్ చేసేసి అప్లికేషన్ అనేటువంటిది కళాశాల ద్వారా మాత్రమే పంపాలి. అక్కడ యూనివర్సిటీలో డైరెక్ట్గా ఇచ్చేదానికి లేదు, ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా ఆథరైజ్డ్ స్టడీ సెంటర్ ద్వారా మాత్రమే అప్లికేషన్స్ వెళ్ళాలి. కాబట్టి వాళ్ళకు సులభ విధానంలో మేము వాళ్ళకు వాళ్ళ అప్లికేషన్స్ అనేటువంటి యూనివర్సిటీకి పంపించి వారిద్దరికీ మధ్య వారిదిగా మేము ప్రతి ఒక్క సమాచారాన్ని మేము విద్యార్థులకు అందజేస్తూ ఉంటాం.
1: ఏ సమయంలో అప్లికేషన్ ఇస్తారు, ఎప్పుడు అర్హత పరీక్ష పెడతారు, దాని గురించి
0: సార్? మేము మా యొక్క కళాశాలలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఈ డిస్టెన్స్కు ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని మేము ఏర్పాటు చేసి ఉన్నాం. కాబట్టి ఆ అభ్యర్థులు ఈ సమయంలో ఎప్పుడు వచ్చినా కూడా వారికి మా నుంచి చక్కటి సహకారాన్ని మేము అందిస్తున్నాం.
1: అర్హత పరీక్ష ఎప్పుడు ఉండొచ్చండి?
0: అర్హత పరీక్ష అనేటువంటిది ప్రతి సంవత్సరము కూడా మనకు మార్చి నెలలో యూనివర్సిటీ వారు కండక్ట్ చేస్తూ ఉన్నారు.
1: అప్లికేషన్ ఇప్పుడు ఇస్తా ఉన్నారు?
0: అప్లికేషన్ ప్రస్తుతానికి ఇస్తూ ఉన్నారు. అనేక మంది ఆల్రెడీ అడ్మిషన్స్ పొంది ఉన్నారు సార్. ఇప్పుడు అడ్మిషన్స్ తీసుకోబోయేటువంటి వాళ్లకు మరొకమారు మా యొక్క సలహా ఏంటంటే త్వరితగతిన మీరు ఎవరైతే 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులు కానివ్వండి, డిగ్రీలు పూర్తి చేసుకున్న వాళ్ళు పీజీ కోర్సు చేసుకోవడానికి ఆ ఆసక్తి కలిగినటువంటి వారు వెంటనే వచ్చి మా నలంద డిగ్రీ కళాశాలలో మీరు ప్రవేశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు సార్.
1: మరి శివశంకర్ గారు, చివరిగా అసలు ఈ దూర విద్యా విధానం ద్వారా చదవాలనుకునే అభ్యర్థులకు మీరు ఇచ్చే సూచన కానీ సలహా కానీ?
0: మరి ఎవరైతే ఈ దూర విద్యా విధానంలో విద్యను అభ్యసించదలుచుకున్నారో వారికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వారికి, అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్స్ సాధించాలా అనుకున్నటువంటి ఉద్యోగస్తులకు, మరి డబ్బు అనేటువంటిది ఎక్కువగా వెచ్చించలేక మనం డిగ్రీలు సాధించాలి అనుకున్నటువంటి వారికి, యూనివర్సిటీ వారు అతి తక్కువ ఫీజులతో కండక్ట్ చేస్తున్నటువంటి ఈ దూర విద్యా విధానంలో మీరు వెంటనే ప్రవేశాన్ని పొంది తద్వారా మీరు డిగ్రీలు అయితేనేమి పీజీలు అయితేనేమి మన యొక్క ఎస్కే యూనివర్సిటీ కండక్ట్ చేసేటువంటి ఈ దూర విద్యా విధానంలో మీరు చక్కటి విద్యావంతులు కావచ్చు అనేటువంటిది మా యొక్క సలహా సార్.
1: ధన్యవాదాలండి శివశంకర్ గారు, దూర విద్యా విధానం గురించి సమగ్రమైన సమాచారం తెలియజేశారు. నమస్తే.
0: ధన్యవాదాలు సార్.
2: మీరు ఇంతవరకు దూర విద్యా విధానం ద్వారా ఉన్నత చదువులు శ్రీ బి శివశంకర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ జి శివశంకర రెడ్డి. ఇప్పుడు వినండి ఎస్ మృదులా గారు పాడిన అన్నమాచార్య కీర్తనలు.
3: ఈనాటి యువవాణి కార్యక్రమంలో కుమారి ఎస్ మృదుల పాడిన అన్నమాచార్య కీర్తనలు. ముందుగా పొడగంటి మయ్యా

లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కి వస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పివికేం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలను ఉపేక్షించబోమని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి విశాఖపట్టణంలో రేపు జలప్రవేశం చేయనుంది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ పలు వాణిజ్య సంస్థల అధినేతలతో సమావేశమై రాష్ట్రంలో తమ యూనిట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆతిథ్య రంగ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి ముఖ్యమని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఉద్ఘాటించారు. అమరావతి రాష్ట సచివాలయంలో ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజానికి సోషల్ మీడియా ఇబ్బందికరంగా మారిందన్నారు. ఈ అంశంపై కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించామని చెప్పారు. సోషల్ మీడియాలో కొందరు నైతిక విలువలను పాటించడం లేదని, ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుంటున్నారని, అటువంటి వారిని ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశంలో రాష్ట స్థాయిలో ప్రత్యేక సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ఏర్పాటు, సోషల్ మీడియా దుర్వినియోగం, మహిళలు బాలికలపై సైబర్ వేధింపుల నివారణకు ప్రత్యేక స్టేట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు మొదలైన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. అలాగే యువజన పర్యాటక సాంస్కృతిక శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, జలవనరుల శాఖలకు సంబంధించి పలు ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి పేర్కొంటూ,
1: ఇటువంటి అన్ఎథికల్ ప్రొసీజర్స్ ని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఉండదు. చట్టంలో ఉన్న మరి అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని లీగల్ గా కూడా స్ట్రాంగ్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఒక రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ను ఒకటి ఏర్పాటు చేయమని చెప్పి చెప్పారు. అదేవిధంగా సోషల్ మీడియా దుర్వినియోగం జరుగుతున్నట్లు ఆరోపణలు పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది.
0: స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించబడిన అత్యాధునిక యుద్ద నౌక 17A స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరి ప్రారంభోత్సవంలో రేపు విశాఖలో పాల్గొనున్నట్టు సామాజిక మాధ్యమం పోస్టులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఆత్మనిర్భర భారత్ దార్శనికతకు, దేశీయ రక్షణ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈల అద్భుతమైన సామర్థ్యాలకు ఇది ఒక నిదర్శనమని రక్షణ మంత్రి పేర్కొన్నారు. దేశ సముద్ర ప్రయోజనాలను కాపాడడంతో పాటు ఇండో పసిఫిక్ రక్షణ కోసం మన దేశ సంకల్పాన్ని బలోపేతం చేయడానికి ఐఎన్ఎస్ మహేంద్రగిరి సిద్ధంగా ఉందని రాజ్నాథ్ సింగ్ వివరించారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ డెల్టా ఎక్స్ దక్షిణ కొరియా వ్యవస్థాపకుడు సీఈఓ స్టీఫెన్ కిమ్తో ఈరోజు సియోల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, ప్రభుత్వం రాష్ట్రంలో ఇంగాట్లు, సోలార్ గ్రేడ్ సిలికాన్ వేఫర్లు, పీవీ సెల్లు, బ్యాటరీ సెల్లు, సోలార్ మాడ్యూళ్ల తయారీ ఎకో సిస్టమ్ను నిర్మిస్తోందని, ఆంధ్రప్రదేశ్లో ఒక బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ బీఈఎస్ఎస్ తయారీ యూనిట్ నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన స్టీఫెన్ కిమ్, యూనిట్ నిర్మాణంపై త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అనంతరం కొరియా ఆటో ఇండస్ట్రీస్ కోఆపరేషన్ ఏజెన్సీ చైర్మన్ టేక్ సుంగ్లీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ జోయున్, గ్లోబల్ పబ్లిక్ ఎఫైర్స్ హెడ్ నామ్ సూ పార్క్తో సియోల్లో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని 10 గిగావాట్స్ డేటా సెంటర్ పైప్లైన్ కేంద్రంగా డేటా సెంటర్లు, సర్వర్ తయారీ, సర్వీసింగ్తో కూడిన పూర్తి ఏఐ కంప్యూట్ స్టాక్ కోసం ఆంధ్రప్రదేశ్ను శాంసంగ్ కేంద్రంగా మార్చాలని కోరారు. ఇన్వెస్ట్ కొరియా సంస్థ కమిషనర్ డాక్టర్ కిమ్ టే హ్యూగ్తో సమావేశమైన మంత్రి లోకేష్, అమరావతి లేదా విశాఖపట్నంలో ఒక ప్రత్యేక కోట్రా ఇన్వెస్ట్ కొరియా కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
2: We have started this already with 4 private arbitration mechanism with MSMEs. So we will evaluate it further and definitely we take your feedback on this also. Chennai Bank

0: get it done. Regarding to GST was one point, and second, specifically I raised that fiscal incentives given on energy and all. One round we cleared. Now, as I shared from this quarter.
1: Akashavani Prantiya Vartalu Vintunnaru. ఆతిథ్య రంగ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్, ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజయవాడలో ఈరోజు సమావేశమై హాస్పిటాలిటీ రంగానికి జీఎస్టీ సంస్కరణలపై మంత్రికి వినతిపత్రం సమర్పించారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్లపై 18% జీఎస్టీని 5% తగ్గించే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. హాస్పిటాలిటీ రంగానికి జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పునరుద్ధరణ అత్యవసరమని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలపై మంత్రి సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వ సిఫారసులతో కేంద్ర ప్రభుత్వానికి పంపించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 17వ తేదీన పల్నాడు జిల్లా నరసారావుపేటలో పర్యటించనున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే అరవింద బాబు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి కోడెల శివప్రసాద్ స్టేడియం ప్రాంగణాన్ని ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూలై 17న నరసారావుపేటలో నిర్వహించే క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలోనే సుమారు 1,500 కోట్ల రూపాయల రుణాలను వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. అదేవిధంగా బ్యాంకుల కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ కార్యక్రమాలకు సంబంధించిన అనుమతి పత్రాలను కూడా అందజేయనున్నట్లు తెలిపారు. ఇటీవల గోవాలో జరిగిన 8వ బ్రాండీ ఫెడరేషన్ కప్ స్కేటింగ్ పోటీల్లో రాష్ట్రానికి రజత పతకం సాధించిన సిహెచ్వి దాక్షిణ్య ఈరోజు రాష్ట్ర యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రి దాక్షిణ్యను అభినందించి భవిష్యత్తులో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి దేశానికి గొప్ప పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బిగ్ ఛాంపియన్ స్కేటింగ్ అకాడమీ కోచ్ షేక్ ఖాదర్ బాషా మాట్లాడుతూ దాక్షిణ్య పిన్న వయసులోనే స్కేటింగ్లో 35 కిలోమీటర్ల మేర ప్రదర్శన చేసి 2 జాతీయ అవార్డులను సాధించడంతో పాటు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారని తెలిపారు. సీజనల్ జ్వరాలపై ఎలాంటి అపోహలు వద్దని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లాలోని గజపతి నగరం నియోజకవర్గ వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోందని, జ్వరాలపై వస్తున్న కథనాలతో ప్రజలు ఆందోళన చెందవద్దని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జ్వరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. నియోజకవర్గంలోని జ్వరాల దృష్ట్యా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో 4,99,000 రూపాయలతో గ్రామీణ రహదారి పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని స్థానిక పార్లమెంటు సభ్యులు ఎం గురుమూర్తి తెలిపారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన 4 గ్రామీణ రహదారి పనులకు ఆమోదం లభించిందని ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 4.65 కిలోమీటర్ల పొడవున ఈ రహదారుల నిర్మాణం జరగనుందని, వీటి ద్వారా తీగపాలెం, మోపూరు, వానెల్లూరు, ముసిలిపేడు గ్రామాలకు మెరుగైన రవాణా అనుసంధానం కలగనుందని గురుమూర్తి తెలియజేశారు. జిల్లాలోని నిరుద్యోగ యువతతో పాటు విశ్రాంత ఉద్యోగులను సైతం ప్రోత్సహించి వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని విజయనగరం కలెక్టర్ ఎం రామసుందర్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈరోజు జరిగిన జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ డిఐఈపీసీ ఎస్ఐపిబి ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్ ఎంఓయూల ఆన్లైన్ సమావేశాల సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి అన్ని విధాలా సహకారం అందించి వీలైనంత త్వరగా పరిశ్రమలను స్థాపించే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. ఉద్యోగ విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగులకు ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని, అందువల్ల వారి పెట్టుబడులను పారిశ్రామిక రంగం వైపు మరల్చాలని సూచించారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, అలాగే ఎంబీఏ విద్యార్థులకు పరిశ్రమల స్థాపనపై అవగాహన కల్పించి వారు పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే విధంగా చైతన్యపరచాలని కలెక్టర్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలను ఉపేక్షించబోమని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి విశాఖపట్టణంలో రేపు జలప్రవేశం చేయనుంది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ పలు వాణిజ్య సంస్థల అధినేతలతో సమావేశమై రాష్ట్రంలో తమ యూనిట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆతిథ్య రంగ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
2: ప్రతి వార్తాః శ్రూయంతాం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ సాయంత్రం మరియు రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం, 7:15 పల్లె ప్రాంతాలు. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి కె నారాయణమ్మ బృందం వారు గానం చేసిన జానపద గీతాలు వింటారు. పల్లె ప్రాంతాల కార్యక్రమంలో 7:45 వికసిత భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:45 పుణ్యగిరి శ్రీ ఉమాకోటిలింగేశ్వర స్వామి వారి ఆలయం రూపక ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ జీవి రావు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ టి కళ్యాణ్ గారి సాక్సోఫోన్ వాద్యం వింటారు. 10:00 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
5: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
6: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
5: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
6: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026 గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు వారి వివరాలు.
5: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
3: ఇక రేపటి ప్రసార వివరాలు. రేపు ఉదయం ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజనే కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, స్తోత్రం, ప్రవత్తి మరియు మంగళశాస్త్రం వింటారు. వినిపించిన వారు శ్రీ అనంతసేన అయ్యంగారు. 6:30 శ్రీ సి పద్మావతమ్మ గారు వినిపించిన వినదగ మాట వింటారు. 6:35 సేద్యపు సిద్ధులు కార్యక్రమంలో ద్రాక్షలో సూక్ష్మ పోషక లోపాలు యాజమాన్యం అందిస్తున్నవారు శ్రీ డి ప్రభాకర రెడ్డి. 7:00 లలిత గీతం, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఆలోచనాలోచనం ఆరవ భాగం వింటారు. రచన డాక్టర్ ధన్వంతరి ఆచార్య. చివరిగా మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం, నిర్వహణ కె శృతి ప్రియాంక, సహకారం శ్రీమతి పి అనురాధ. 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ, రచన ఏవిఎస్ ప్రసాద్. 8:35 హలో అభిలాష శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 9:30 ఏకచిత్ర గానం శీర్షికన శ్రీ మైత్రి మూవీ మేకర్స్ వారి

0: వాల్తేరి వీరయ్య చిత్రం నుంచి పాటలు వింటారు. 10 గంటలకు వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుంచి, 10:15 వివిధ భారతి కార్యక్రమాలు, 12:00 హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. 12:10 నుండి వివిధ భారతి కార్యక్రమాలు, 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు, 12:40 నుండి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 నుండి వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు వింటారు. 2:30 నుండి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఇక రేపు సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు 10వ సంచిక, 2026 సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయగాథలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి కళామండలం విమలా మీనన్ గారి గురించిన వివరాలు వింటారు. కథనం శ్రీమతి అరుణకుమారి, నిర్వహణ హారిక. అనంతరం యుక్త వయస్సు నుంచి స్త్రీలు పాటించవలసిన పరిశుభ్రతా నియమాలు శ్రీమతి జి కాంచనమాలి గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వరరాణి. 6:00 లలిత గీతం, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో చీనీ తోటలలో సస్యరక్షణ, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఉద్యానవన అధికారిణి శ్రీమతి బి అమరేశ్వరి గారి ప్రసంగం వింటారు. అనంతరం భూగర్భజల చైతన్య గీతం, ఆ తర్వాత రైతులకు సూచనలు, చివరిగా వాతావరణ వివరాలు వింటారు. నిర్వహణ కె శృతి ప్రియాంక. 7:45 లలిత సంగీత కార్యక్రమంలో ఆకాశవాణి కళాకారులు పాడిన లలిత గీతాలు వింటారు. 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:40 సినిమా పాట, 8:45 శ్రీమతి జి క్షమించాలి శ్రీమతి డి జైనాబి గారు పాడిన జానపద గీతాలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రేపు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా వినండి మాయదారి అల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, ఆత్రేయ సాహిత్యం సంగీతం జేవి రాఘవులు.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది
1: స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: కొత్త కర్రల చికెన్ అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
3: ఆగు మొద్దు.
2: ఏంటి?
3: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
4: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
2: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వరు కాదు.
3: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
2: కూల్ గా ఉండండి.

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత వినండి. మాయా మచ్చేంద్ర చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీలే పాడిన పాట, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సత్యం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు. మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీరు వింటున్న పాట లవ్ ఇన్ సింగపూర్ చిత్రం కోసం వి రామకృష్ణ, ఎస్ జానకి పాడిన పాట. అది సాహితీ గీతం, సంగీతం శంకర్ గణేష్.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు, తర్వాత వినండి. లేడీస్ టైలర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా.

0: పాతల జాతల జీతల జాతల బా ద్వాతల గేతల భూతల జాతల బా
1: ఏ సల బర దర బర జా పాతల దర కసము సద

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: తర్వాత వినండి, లక్ష్మీ పూజ చిత్రం కోసం వసంత పాడిన పాట, సాహిత్యం వెడ్రి, సంగీతం సత్యం.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

చివరిగా మీరు విన్న పాట ముద్దుల మావయ్య చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. సాహిత్యం వెనేల కంటి, సంగీతం కెవి మహాదేవన్.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి, పరుల కోసం పాటుపడని లలిత గీతం.

డాక్టర్ సి నారాయణ రెడ్డి స్వయంగా రచించి గానం చేసిన తెలుగు గజలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. న్యూజిలాండ్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆక్లాండ్లో ఘన స్వాగతం లభించింది. దేశంలో అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు అందేందుకు సాంకేతికతను పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. దేశంలో ఆకాంక్ష జిల్లాల్లో సమగ్ర గ్రామీణాభివృద్ధికి సంబంధించి నీతి ఆయోగ్ టాటా ఎయిర్టెల్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత్ ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య చారిత్రాత్మకమైన ఏకైక టెస్ట్ మ్యాచ్ ఈరోజు లార్డ్స్ మైదానంలో ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో జరిగిన ప్రవాస భారతీయుల ఘన స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వ వైవిధ్యాన్ని ఈ సందర్భంగా ఆయన వీక్షించారు. సోషల్ మీడియాలో ప్రధానమంత్రి విషయం తెలియజేస్తూ ఈ ప్రదర్శనల్లో పంజాబ్, తమిళనాడు సంస్కృతితో పాటు కర్ణాటక, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాల సమ్మేళనం, వందే మాతరం అద్భుత ప్రదర్శన చోటు చేసుకున్నాయని తెలియజేశారు. తరాలు ఖండాలు దాటిన భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నందుకు, అలాగే భారత న్యూజిలాండ్ దేశాల మధ్య ఉన్న బలమైన ప్రజా సంబంధాలను మరింత పటిష్టం చేసుకుంటున్నందుకు మోదీ ప్రవాస భారతీయులను అభినందించారు. నార్త్ వోకల్ ఆన్సాంబుల్ చేసిన ప్రదర్శన వీక్షించడం పట్ల కూడా ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలను ఒకటిగా చేర్చే అద్భుతమైన శక్తి సంగీతానికి ఉందని, ఈనాటి ప్రదర్శన భారత న్యూజిలాండ్ దేశాల మధ్యన్న స్నేహబంధం, ఆప్యాయత, లోతును ఎంతో అందంగా ప్రతిబింబించిందని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు మస్కాట్లో ఒమాన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో సమావేశమై ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో పరస్పర సహకారంపై చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, సముద్రయానం, సాంకేతికత, రక్షణ, సైబర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు, అలాగే అక్కడ శాంతి స్థిరత్వం నెలకొల్పేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై కూడా ఇద్దరు నాయకులు సమగ్రంగా అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ చర్చలు భారత్, ఒమాన్ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం బలాన్ని, పరస్పర నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయని డాక్టర్ జయశంకర్ స్పష్టం చేశారు. మరోవైపు భారత, ఒమాన్ దేశాల మధ్య శతాబ్దాలుగా ఉన్న పురాతన సముద్రయాన సంబంధాలు ఇరు దేశాల ప్రజలను అనుసంధానించాయని, ప్రస్తుతం ఇవి ఇరు దేశాల భాగస్వామ్యానికి బలమైన పునాదిగా నిలుస్తాయని ఒమాన్ విదేశాంగ మంత్రి కూడా పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు బీహార్లోని గయాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడున్న బీహార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో బీహార్ శాసనసభ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమ ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తారు. భారత తీర ప్రాంత రక్షక దళం కోస్ట్ గార్డ్ ఈరోజు న్యూఢిల్లీలోని కోస్ట్ గార్డ్ ప్రధాన కార్యాలయంలో ఒక సదస్సు నిర్వహించింది. భవిష్యత్తులో కోస్ట్ గార్డ్ ఉపయోగించే ప్లాట్ఫామ్లపై చర్చించేందుకు ప్రముఖ భారతీయ షిప్ యార్డులు, డిజైన్ హౌజ్లను ఈ సదస్సు ఒక వేదికపైకి తీసుకువచ్చింది. భవిష్యత్తులో బహుళ విధులు నిర్వర్తించే కోస్ట్ గార్డ్ నౌకల నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించడం, ఆధునిక సాంకేతికతలను అవలంబించడం, డిజిటల్ వాలిడేషన్, అధునాతన నౌకల డిజైన్ విధానాలు, కొత్తగా ఎదురవుతున్న కార్యాచరణ సవాళ్లపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అభివృద్ధి చెందుతున్న సముద్ర భద్రతా సవాళ్లు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సాంకేతికంగా అధునాతనమైన, దృఢమైన నౌకా నిర్మాణ ప్లాట్ఫామ్లు రూపొందించేందుకు కోస్ట్ గార్డ్ కట్టుబడి ఉందని సదస్సులో పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వాణిజ్య శాఖ అధికారులతో కలిసి ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్పాదకత సేవల పరిధిని మెరుగుపరచడం కోసం వివిధ శాఖల మధ్య సహకారాన్ని పెంచడం, సంస్థాగత సామర్థ్యాలు బలోపేతం చేయడం మొదలైన అంశాలపైన ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా చర్చించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఏర్పాట్లను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో సమీక్షించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమై 13వ తేదీ వరకు కొనసాగుతాయి. రాబోయే సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు షెడ్యూల్ చేసిన శాసనసభాపరమైన పనులపైన సమగ్ర సమీక్ష నిర్వహించామని, అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా జారీ చేశామని మంత్రులు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అందరికీ ఆరోగ్య రక్షణ కల్పించడంలో సాంకేతికత ఒక శక్తివంతమైన

0: ಇದನ್ನು ಸಾಧನಂಗಾ ಉಪಯೋಗಪಡಾಲನಿ ಕೇಂದ್ರ ಆರೋಗ್ಯ ಕುಟುಂಬ ಸಂಕ್ಷೇಮ ಶಾಖಾ ಮಂತ್ರಿ ಜಗತ್ ಪ್ರಕಾಶ್ ನಡ್ಡಾ ಚೆಪ್ಪಾರು. ಈರೋಜು ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಡಿಜಿಟಲ್ ಮಿಷನ್ ಪುರೋಗತಿನಿ ಸಮೀಕ್ಷించేందుకు ಮಿಷನ್ ಸ್ಟಿಯರಿಂಗ್ ಗ್ರೂಪ್ 3వ ಸಮಾವೇಶానికి ನಡ್ಡಾ ಅಧ್ಯಕ್ಷತೆ ವಹಿಸಿದರು. ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಡಿಜಿಟಲ್ ಮಿಷನ್ ಪ್ರಪಂಚಲೋನೇ ಅತಿಪೆದ್ದ ಡಿಜಿಟಲ್ ಆರೋಗ್ಯ ಪರ್ಯಾವರಣ ವ್ಯವಸ್ಥೆಲ್ಲೋ ಒಕ್ಕಟಿಗಾ ಅವತರಿಸಿದನಿ, ದೀನಿಕಿಂತ దాదాపు 94 కోట్ల ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నంబర్లు సృష్టించారని, 105 కోట్ల ఆరోగ్య రికార్డులు అనుసంధానించారని ఈ సమావేశంలో గుర్తించారు. అలాగే జాతీయ డిజిటల్ ఆరోగ్య రిజిస్ట్రీల్లో 533,000 ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, దాదాపు 10 లక్షల మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని కూడా ఈ సందర్భంగా గుర్తించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ఒక బలమైన డిజిటల్ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల వ్యవస్థ ఏర్పడిందని, దేశవ్యాప్తంగా దీని వినియోగాన్ని గరిష్ట స్థాయికి తీసుకెళ్లడంపై దృష్టి పెట్టాలని నడ్డా చెప్పారు. ఆకాంక్ష బ్లాకుల్లో సమగ్ర గ్రామీణాభివృద్ధిని పెంపొందించడం కోసం నీతి ఆయోగ్ టాటా మోటార్స్ ఫౌండేషన్తో ఒక అవగాహన పత్రంపై సంతకాలు చేస్తుంది. గ్రామీణ సంస్థలను బలోపేతం చేయడం, ప్రభుత్వ పథకాల లభ్యత మెరుగుపరచడం, వ్యవసాయం జీవనోపాధిని పెంపొందించడం, ఆరోగ్యం పోషకాహారాన్ని, విద్యా గ్రామీణ మౌలిక సదుపాయాలను పెంపొందించడం, అలాగే స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల నేతృత్వంలోని జీవనోపాధికి మద్దతు ఇవ్వడంపై ఈ భాగస్వామ్యం ప్రధానంగా దృష్టి సారిస్తుందని నీతి ఆయోగ్ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆస్పిరేషన్ బ్లాకుల్లో విద్యాపరమైన ఫలితాలు బలోపేతం చేయడం కోసం నీతి ఆయోగ్ భారతీయ ఎయిర్టెల్ ఫౌండేషన్తో కూడా ఒక అవగాహన పత్రంపై సంతకాలు చేసింది. ప్రాథమిక అభ్యాసాన్ని బలోపేతం చేయడం, ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంపొందించి డిజిటల్ అభ్యాసాన్ని ప్రోత్సహించడం, పిల్లల కోసం అనుకూలమైన విద్యాభ్యాస వాతావరణాన్ని సృష్టించడం మొదలైన వాటికి ఈ భాగస్వామ్యం మద్దతిస్తుంది. అయోధ్యలోని రామాలయంలో విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారిస్తుంది. రామాలయంలో విరాళాల దొంగతనం ఆరోపణలకు సంబంధించి అరెస్టైన 8 మంది నిందితుల్లో 3కి అయోధ్య కోర్టు జూలై 7వ తేదీన ఒకరోజు పోలీస్ రిమాండ్ మంజూరు చేసింది. స్థానిక కోర్టు గత నెల 29వ తేదీన నిందితులు 8 మందికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. రామాలయానికి వచ్చిన విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణ నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ చేసిన అభ్యర్థన మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గత నెల 13వ తేదీన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. వెనిజులా నుండి భారత బృందం ఈరోజు న్యూఢిల్లీకి తిరిగి చేరుకోవడంతో ఆపరేషన్ అమిస్టాడ్ విజయవంతంగా ముగిసింది. వెనిజులాలో ఇటీవల సంభవించిన భూకంపాల నేపథ్యంలో ఈ మానవీయ సహాయం విపత్తు సహాయక చర్యల మిషన్ను ప్రారంభించారు. భారత్ అందించిన సమయానుకూల సహాయం, మద్దతు, సంఘీభవానికను వెనిజులా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఈరోజు లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్తో తలపడుతోంది. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల టెస్ట్ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. భారత్ ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్లు టెస్టుల్లో తలపడడం ఇది 16వ సారి. గత 15 మ్యాచ్ల్లో ఇంగ్లండ్ కేవలం ఒక్కసారి మాత్రమే విజయం సాధించగా భారత్ 3 విజయాలను తన ఖాతాలో వేసుకుంది. మిగిలిన 11 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. కడపటి వార్తలు అందేసరికి ముందు బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు 3 వికెట్ల నష్టానికి తన మొదటి ఇన్నింగ్స్లో 170 పరుగులు చేసింది. వింబుల్డన్ టెన్నిస్లో బ్రిటిష్ వైల్డ్ కార్డ్ ప్లేయర్ ఆర్థర్ పెరీ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య మొదటి పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్ ప్రస్తుతం కొనసాగుతోంది. 2వ సెమీఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 క్రీడాకారుడు కితన్సారి ఛాంపియన్ అయిన ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్, 7 సార్లు వింబుల్డన్ ఛాంపియన్గా నిలిచిన సెర్బియా ఆటగాడు నొవక్ జోకోవిచ్తో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే 2వ సెమీఫైనల్లో తలపడతారు. విశేషాలు మరొకసారి. న్యూజిలాండ్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆక్లాండ్లో ఘన స్వాగతం లభించింది. దేశంలో అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు అందేందుకు సాంకేతికతను పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. దేశంలో ఆకాంక్ష జిల్లాల్లో అభివృద్ధికి సంబంధించి నీతి ఆయోగ్ టాటా ఎయిర్టెల్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత్ ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య చారిత్రాత్మకమైన ఏకైక టెస్ట్ మ్యాచ్ ఈ రోజు లార్డ్స్ మైదానంలో ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో ఇప్పుడు ఉండండి. శ్రీమతి కె నారాయణమ్మ బృందం.

మీరు ఇంతవరకు పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీమతి కె నారాయణమ్మ బృందం వారు గానం చేసిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 7:45. ఇక ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి.

0: మంత్రిత్వ శాఖ MeTY సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా. ఈ అంశం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం.
1: ఆధునిక సాంకేతిక యుగంలో భారతదేశాన్ని అగ్రభాగాన నిలబెట్టడంతో పాటు అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా కార్యక్రమం ఫలితాల దిశలో ముందుకు సాగుతోంది. కంప్యూటర్ సాంకేతికతతో అనుసంధానమైన అంశాలను క్రోడీకరించడమే డిజిటల్ ప్రక్రియ అంటారు. ప్రభుత్వం అందించే సేవలన్నింటినీ సాంకేతికత ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే డిజిటల్ ఇండియా ప్రధాన లక్ష్యం. దశాబ్ద కాలం క్రితం

2015 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియాని ప్రారంభించి దీన్ని అవసరాన్ని లక్ష్యాలను ప్రజలకు వివరించినప్పుడు ఇదో సాధారణ కార్యక్రమంగా భావించినప్పటికీ ప్రస్తుతం అత్యంత కీలకంగా మారడం విశేషం. కేవలం చదవడం రాయడం మాత్రమే అక్షరాస్యతగా భావించే రోజుల నుంచి డిజిటల్ అక్షరాస్యత దిశగా కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. దేశంలోని ప్రతి ఒక్కరూ తమకు కావలసిన ప్రభుత్వ సేవలన్నింటినీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పొందేందుకు యత్నిస్తున్నారంటే అది డిజిటల్ ఇండియా అమలులో భాగమే. భారతదేశం జనాభా 148 కోట్లు, అంటే ప్రపంచ జనాభాలో ఇది 17.8% అన్నమాట. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జనాభా అభివృద్ధి రేటు 0.86% నుంచి 0.87%గా వార్షికంగా పెరుగుతోంది. ఇందులో యువత కూడా భారీగా పెరుగుతున్నారు. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 37.6% మంది నివసిస్తుంటే మిగిలిన వారంతా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరంతా దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వాస్తవ గణాంకాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 53 కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలో పనిచేస్తున్న 93 ముఖ్య ప్రభుత్వ విభాగాలు అందించే సేవలను జనబాహుళ్య వర్గాలకు, దిగువ తరగతి ఆదాయ వర్గాలకు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తోంది. ఇందుకోసం డిజిటల్ ఇండియాను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం 9 కీలకాంశాలను గుర్తించింది. ప్రజలందరికీ మొత్తం సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావటం, రహదారులన్నింటిపైన బ్రాడ్బ్యాండ్ సేవలు, ఈ గవర్నెన్స్ ద్వారా సాంకేతిక సేవల విస్తరణ, ప్రజలందరికీ మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురావటం, ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియపరిచి వాటిని వినియోగించుకునేలా చేయడం, అరచేతిలో సమాచారం వెల్లువ, ఈ క్రాంతి పథకం కింద ఎలక్ట్రానిక్ సేవలు, దేశవాళీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఉద్యోగ కల్పన, ఐటీ రంగంలో ఉద్యోగావకాశాల విస్తరణ, ఇతర కార్యక్రమాలు డిజిటల్ ఇండియా అమలులో ఉన్నాయి. గత 10 ఏళ్లకు పైగా డిజిటల్ ఇండియా విస్తృత కార్యక్రమాలను చేపట్టడంతో అనూహ్యమైన సాంకేతిక మార్పులు వివిధ రంగాల్లో చోటు చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీయ పర్యవేక్షణలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా ఇప్పటివరకు సాధించిన లక్ష్యాలను గత పార్లమెంటు సమావేశాల వేదికగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమర్పించారు. దేశంలోని వైద్యం, విద్య, ఆర్థిక, ఉద్యోగ, వృత్తి నైపుణ్య, వ్యవసాయ, వ్యాపార రంగాలలో డిజిటల్ ఇండియా తనదైన ముద్ర వేసినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలోని 215,000 గ్రామ పంచాయతీలకు భారత్ నెట్ ద్వారా సేవలు అందుతున్నాయి. వివిధ రంగాలు వృత్తులు నిర్వహించుకునే వారికి 500,000 సర్వీస్ సెంటర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రధానమంత్రి దిశ పథకం కింద దేశంలోని 6 కోట్ల మంది గ్రామీణులు డిజిటల్ అక్షరాస్యత సాధించగలగటం ప్రస్తావించదగ్గ విషయం. గ్రామీణ ప్రాంతాలలో 4.09 లక్షలకు పైగా వైఫై హాట్స్పాట్లు కూడా పిఎం వాణిజ్య కార్యక్రమం కింద ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధునిక యుగంలో సాంకేతికతపై ఆధారపడ్డ మార్పు అనివార్యం కావడంతో డిజిటల్ ప్రాధాన్యత మరింతగా పెరిగింది. అన్ని విషయాలను కంప్యూటర్ లేదా ఫోన్ లేదా ఇంటర్నెట్లో చూడటం, సర్వీసులను పొందటం తప్పనిసరి అయింది. దీనికి కావలసిన బ్రాడ్బ్యాండ్ అవసరాలు కూడా అనూహ్యంగా పెరిగిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించినట్లు డిజిటల్ ఇండియా లక్ష్య సాధన దిశగా ప్రగతి పథంలో కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 80.6 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నట్లు కొన్ని లెక్కలు తెలియజేస్తున్నప్పటికీ ఈ సంఖ్య 100కు పైగా దాటినట్లు అధికారిక సమాచారం కూడా ఉంది. అయితే ఇది 120 కోట్లకు చేరుకుంటుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో వైర్లెస్ కనెక్షన్లు, వాటికి సంబంధించినటువంటి అంశాలు భారీగా ఉండటం మరొక కీలకాంశం. దేశం 5G కవరేజీలోకి వెళ్లిన తర్వాత డిజిటల్ ఉపకరణాలు ప్రజా జీవితంలో విడదీయరాని భాగమైనట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఓ కార్యక్రమంలో ఇటీవల ప్రస్తావించారు. దశాబ్ద కాలంలో డిజిటల్ ఇండియాలో భాగంగా సామాన్యులు, గృహిణులు, వ్యవసాయదారులు, ఇతర చేతి వృత్తి వ్యాపార నిపుణులు, విద్యార్థులు వీరందరికీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి మేలు జరిగింది. అందరికీ కీలకమైనటువంటి ఆధార్ కార్డులను అందజేయడంలో ప్రభుత్వం సఫలమైంది. ఇప్పటివరకు 143 కోట్లు జారీ చేయగా మిగిలినవి పెండింగ్లో ఉన్నాయి. 2026 జనవరి వరకు ఉన్న సమాచారం ప్రకారం యూపీఐ ద్వారా 28.33 లక్షల కోట్ల రియల్ టైం లావాదేవీలు నమోదయ్యాయి. వ్యక్తులకు కావలసిన సమాచారాన్ని వ్యక్తిగత గోప్యత పాటిస్తూ నిల్వ చేసే వ్యక్తిగత సమాచారాన్ని డిజిటల్
యాప్

లో భద్రపరుస్తున్నారు. ఇప్పటివరకు 62 కోట్ల మంది డిజీలాకర్లను వినియోగిస్తున్నారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. జాతీయ వ్యవసాయ మార్కెట్లో భాగంగా రైతులకు మార్కెట్ పరిజ్ఞానం పెరిగింది. మొబైల్ ఫోన్లలో, వాట్సాప్లలో చాటింగు, యూపీఐల ద్వారా క్రయ విక్రయాలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఈ ఏడాది జనవరి నాటికి 23 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో 1.79 కోట్ల మంది రైతులు నేరుగా డిజిటల్ ఇండియా సేవలను వినియోగించుకున్నట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇకపోతే సఖీ, దీనదయాళ్, అంత్యోదయ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, నేషనల్ సోషల్ అసిస్టెన్స్తో పాటు బీబీజీ రామ్జీ పథకం కింద నమోదైన కోట్లాది మంది లబ్ధిదారులు డిజిటల్ సేవలు పొందుతున్నారు. వీటితో పాటు డిజీలాకర్లలో 900 కోట్ల డాక్యుమెంట్లు నిక్షిప్తమయ్యాయి. 20.7 కోట్ల మహిళలు తాము తయారు చేసిన హస్త గృహ ఉత్పత్తులను నేరుగా ఈ కామర్స్ ద్వారా వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా 3.59 లక్షల గ్రామాలకు కిసాన్ సారథి కింద సేవలు అందుతున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారానే ఇదంతా సాధ్యమైందంటే అతిశయోక్తి కాదు. దీక్ష, పోషణ్, మై భారత్ల కింద కోట్లాది మంది రిజిస్టర్ అయి సేవలు పొందడం గమనార్హం. ఉమాంగ్ వంటి యాప్లు కోట్లాది మంది ఉద్యోగులకు వరంగా మారాయి. ఇక రైలు, బస్సు, విమానం వంటి రవాణా సేవలకు డిజిటల్ ఇండియానే దోహదపడుతోంది. ఒకప్పుడు మొబైల్ ఫోన్ను విలాసవంతమైన సమాచార సాంకేతిక ఉపకరణంగా భావించేవారు. ఇప్పుడు ఒక ప్రధాన అవసరంగా అది మారిందని చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు అమ్మే చిరు వ్యాపారుల నుంచి బంగారం అమ్మే విక్రేతల వరకు సెల్ ఫోన్ జీవితంలో ఒక భాగంగా మారినట్లు చెబుతున్నారు. ఇక విద్యాసంస్థలు, విద్యార్థులు తమ అడ్మిషన్లు, కొత్త కోర్సులకు డిజిటల్ సాంకేతికతపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. బ్యాంకులలో ఒకప్పుడు డబ్బు లావాదేవీల కోసం కనిపించే భారీ క్యూలు ఇప్పుడు కనుమరుగవడానికి డిజిటల్ సాంకేతిక ప్రగతే కారణం. ఆసుపత్రులు, వైద్యులు, రోగ నిర్ధారణ సంస్థలు రోగుల వివరాలను, రోగ నిర్ధారణ పట్టికలను డిజిటల్ రూపంలో పంపడం, వాటిని ఫోన్లోనే తెలుసుకోవడం ఇప్పుడు సులభమైనటువంటి ప్రక్రియగా మారింది. యూపీఐ ద్వారా చెల్లింపులు, సోషల్ మీడియా మెసేజ్లు, ఈకామర్స్, ఆహార సరఫరా రంగాల్లో డిజిటల్ విప్లవం చోటు చేసుకుంది. భారతదేశంలో ప్రతి స్మార్ట్ మొబైల్ ఫోన్లో 33 నుంచి 50 వరకు యాప్లు డౌన్లోడ్ చేసుకునే వీలు ఉండటంతో స్టార్టప్ల వ్యాపార విస్తరణ అనూహ్యంగా పెరిగింది. డిజిటల్ ఇండియా కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం 4,741 కోట్ల రూపాయలను బడ్జెట్లో ముందు కేటాయించిన తర్వాత మరింతగా పెంపొందించింది. ఈ అంశం చూస్తుంటే సాంకేతిక ప్రగతికి ప్రభుత్వం ఎంతలా కట్టుబడి ఉందో అర్థమవుతుంది. డిజిటల్ అక్షరాస్యత ద్వారా సమాజంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వారసత్వ, చరిత్రాత్మక మార్పులను కూడా కేంద్రం లక్ష్యంగా ఎంచుకుంది. మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో అన్ని కార్యక్రమాలు మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఆశించిన మార్పు తీసుకురావడం హర్షణీయమని కూడా ప్రధానమంత్రి చెబుతున్నారు. గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమానికి వెచ్చిస్తున్న నిధులు, అధికార యంత్రాంగం చేసిన కృషికి దేశంలోని ప్రతిష్టాత్మక ప్రైవేట్ సంస్థలు కూడా చేయూతనివ్వడం వల్లే పరిస్థితి మరింత మెరుగైంది. 2014-15లో జీబీ డేటా ఖరీదు 269 రూపాయల నుంచి ఇప్పుడు 2026 నాటికి అది కేవలం 7.09 రూపాయలకు తగ్గింది. అంటే 97% పైగానే అది తగ్గిందన్నమాట. గతంలో 358 కిలోమీటర్ల పరిధికే పరిమితమైన ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని 692,676 కిలోమీటర్ల పరిధికి అనూహ్యంగా పెంచారు. మొబైల్ కనెక్టివిటీ గ్రామీణ ప్రాంతంలో కూడా అనూహ్యంగా పెరిగింది. బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు భారీగా పెరిగారు. అంటే 400% దాకా పెరిగినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. డిజిటల్ ఇండియాలో భాగంగా కార్యక్రమాల అభివృద్ధితో పాటు కొన్ని సవాళ్లు కూడా ప్రభుత్వానికి ఎదురవుతున్నాయి. వాటిని కూడా ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోంది. డిజిటల్ లావాదేవీలకు సైబర్ నేరగాళ్ల ముప్పు ఉండటంతో ప్రభుత్వం, పోలీసులు, సమాచార వ్యవస్థల ద్వారా డిజిటల్ నేర నియంత్రణ కార్యక్రమాలు చేపట్టారు. డేటా ప్రైవసీతో పాటు భాషాపరమైన సమస్యలను సాంకేతికంగా అధిగమించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా చూస్తే భారత జీడిపిలో 2029-30 నాటికి డిజిటల్ ఎకానమీ భాగస్వామ్యం 20%కు పైగా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

0: దేశ పురోభివృద్ధికి డిజిటల్ ఇండియా మరింత కీలకం. అందుకు ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు ప్రజల క్రియాశీలక భాగస్వామ్యం కూడా అత్యంత కీలకంగా మారింది.
1: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ MEITY సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా ఈ అంశం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక పాట.

శ్రోతలు, రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, పెద్ద ఆంజనేయులు, వన్నమ్మ వీరంతా, వీరి కుటుంబ సభ్యులంతా కోరుతున్న పాట శ్రీసాయి మహిమ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి.

పాట విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి. అనంతపురం రాణి నగర్ నుంచి కోరుతున్న

అభిలాష కార్యక్రమంలో తర్వాత వినండి. అనంతపురం జిల్లా సింగనమల గ్రామం నుంచి లక్ష్మీనారాయణ, నాగమునెమ్మ, రవికుమార్, భారతి వీరంతా కోరుతున్న పాట టక్కరిదంగా చక్కని చుక్క. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాటను కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

నడకలు చూస్తే మనసవుతుంది, కుల్లు కుల్లు చూస్తే మదిపోతుంది. ఆహా ఓయబ్బో ఏమి సింగారం ఓయబ్బో.

చూడు ఇటు చూడు భగవాడు కాడు జతగాడు. నవ్వు అర నవ్వు రతనాల పెదవి పైరు ఒక కంట మంటలను మెరిపించు, ఒక కంట మంటలను మెరిపించు, కానీ ఒక కంట మల్లెలను కురిపించు. ఓయబ్బో ఏమి చెల్లి సొగసు, ఓయబ్బో ఏమి తల బిరుసు, ఓయబ్బో ఏమి చెల్లి సొగసు, ఓయబ్బో.

0: చేసిచ్చేవు కానీ ఆ పైన నన్ను ప్రేమించేవు. ఓయబ్బో ఏమి ఆ విరుపు, ఓయబ్బో ఏమి ఆ మెరుపు, ఓయబ్బో ఏమి ఆ విరుపు, ఓయబ్బో ఏమి ఆ మెరుపు. నీ నడకలు చూస్తే మనసవుతుంది, కుల్లు కుల్లు చూస్తే మతిపోతుంది. ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో లేత బంగారం, ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో లేత బంగారం.
1: శ్రోతలు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. తర్వాత వినండి తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జానకంపేట నుంచి కోరుతున్న శ్రోతలు చిలక నారాయణ, అనసూయ, యమున వీరి కుటుంబ సభ్యులు. వీరంతా కోరుతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సంబరాల రాంబాబు చిత్రం నుంచి పాట కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట

0: తర్వాత వినండి. అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలం అక్షయ కాలనీ నుంచి బడిగించుల అన్నయ్య, చోడమ్మ, లక్ష్మి, కుమారి, రామాంజనమ్మ, శ్రీనివాసులు, ఇంకా పూజారి తిరుపతయ్య, దుగ్గి నాగేశ్వరయ్య, విశ్వేశ్వరయ్య వీరంతా కోరుతున్న పాట ప్రేమనగర్ చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాటను కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.
1: తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మరిచిపోతే తాగగలను, మరువనివ్వదు.

సత్యసాయి జిల్లా ధర్మవరం తాలూకా సీసీ కొత్తకోట గ్రామం నుంచి భాస్కర రెడ్డి వారి కుటుంబ సభ్యులు. వీరంతా కోరుతున్న పాట గుండమ్మ కథా చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాటను కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట.

అభిలాష కార్యక్రమంలో చివరిగా వినండి. నేరం నాది కాదు ఆకలిది ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, సాహిత్యం దక్షిణారాయణ రెడ్డి, సంగీతం సత్యం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామన్నకోట గ్రామం నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, చింటూ, ధరణి, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తీకేయ, బుజ్జి, సాత్విక్ మరియు యంగముని వీరందరి కోసం నేరం నాది కాదు ఆకలిది చిత్రం నుంచి ఈ పాట.

అభిలాష కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 8:30 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను ప్రవాస భారతీయులు బలోపేతం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మస్కట్లో ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆరోగ్య వ్యవస్థలలో ఒకటని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. వెనిజులాలో ఇటీవల సంభవించిన భూకంపాల నేపథ్యంలో భారత్ అందించిన సహాయానికి ఆ దేశ

తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ధన్యవాదాలు తెలిపారు. వార్తల వివరాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను ప్రవాస భారతీయులు బలోపేతం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2 రోజుల న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ఆక్లాండ్ చేరుకున్నారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ సాయంత్రం ఆక్లాండ్లో జరిగిన స్వాగత కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ భారతదేశపు సాంస్కృతిక వారసత్వపు వేడుకలను వీక్షించారు. ఇవి పంజాబ్ తమిళనాడు సంస్కృతులను, కర్ణాటక హిందుస్థానీ శాస్త్రీయ సంగీత సమ్మేళనాన్ని, అలాగే వందేమాతరం గీతాన్ని ప్రదర్శించాయని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. ప్రజలను ఏకం చేసే విశిష్ట శక్తి సంగీతానికి ఉందని, నేటి ప్రదర్శన భారత్ న్యూజిలాండ్ స్నేహంలోని ఆత్మీయతను, గాఢతను ప్రతిబింబించిందన్నారు. కాగా ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలలో సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై ఇద్దరు నాయకులు చర్చించనున్నారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో మస్కట్లో ఈరోజు సమావేశమై ఇరు దేశాల మధ్య సహకారానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, అనుసంధానం, సముద్రయానం, సాంకేతికత, రక్షణ, సైబర్, ఏఐ రంగాలపై ప్రధానంగా చర్చలు జరిగాయని జయశంకర్ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. గల్ఫ్లోని తాజా పరిణామాలు, ఆ ప్రాంతంలో శాంతి స్థిరత్వాన్ని నెలకొల్పే ప్రయత్నాలపై కూడా ఇరువురు నాయకులు పరస్పరం అభిప్రాయాలను తెలియజేసుకున్నారు. ఈ చర్చలు భారత్ ఒమన్ల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యంలోని విశ్వాసాన్ని, బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని జయశంకర్ ఉద్ఘాటించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఏబీడీఎంలో 94 కోట్ల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా నంబర్లు నమోదు చేయబడ్డాయని, 105 కోట్ల ఆరోగ్య రికార్డులు అనుసంధానం జరిగిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఏబీడీఎం మిషన్ స్టీరింగ్ గ్రూప్ 3వ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ మిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆరోగ్య వ్యవస్థలలో ఒకటిగా నిలిచిందన్నారు. ఏబీడీఎం కింద ఒక పటిష్టమైన డిజిటల్ ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంటూ, దేశవ్యాప్తంగా దీని వినియోగాన్ని గరిష్ట స్థాయికి పెంచడంపై దృష్టి సారించాలని సూచించారు. సార్వత్రిక ఆరోగ్య పరిరక్షణ వెసులుబాటు సాధించడానికి సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా కొనసాగాలని కేంద్రమంత్రి సూచించారు. కాగా డిజిటల్ ఆరోగ్య వినియోగాన్ని విస్తృతం చేయడం, కృత్రిమ మేధతో సహా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ఉపయోగించుకోవడం, సంస్థాగత సామర్థ్యాలను బలోపేతం చేయడం మొదలైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. వెనిజులాలో ఇటీవల సంభవించిన భూకంపాల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆపరేషన్ అమిస్టాడ్ పేరిట ప్రారంభించిన సహాయ విపత్తు ప్రతిస్పందన మిషన్ విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా భారత్ సకాలంలో అంది

చెందుతున్న సాంకేతికతలను ఉపయోగించుకోవడం, సంస్థాగత సామర్థ్యాలను బలోపేతం చేయడం మొదలైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. వెనిజులాలో ఇటీవల సంభవించిన భూకంపాల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆపరేషన్ అమిస్టాడ్ పేరిట ప్రారంభించిన సహాయ విపత్తు ప్రతిస్పందన మిషన్ విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా భారత్ సకాలంలో అందించిన సహాయం, మద్దతు, సంఘీభావానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 26వ తేదీన వైమానిక దళానికి చెందిన 2 C-17 గ్లోబ్ మాస్టర్ 3 విమానాలు పారాఫీల్డ్ హాస్పిటల్ యూనిట్కు చెందిన 41 మంది సభ్యుల బృందాన్ని వెనిజులాకు తీసుకువెళ్లాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా స్వచ్ఛ ఇంధనం ద్వారా తీర్చడం రెండవసారి జరిగిందని నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఈ నెల 6వ తేదీన విద్యుత్ సరఫరాలో పునరుత్పాదక వనరుల వాటా 50.2% నమోదైందని ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో ఈరోజు వెల్లడించారు. భారతదేశ స్వచ్ఛ ఇంధన వ్యవస్థ బలోపేతం అవుతోందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం దృఢ సంకల్పంతో వేగంగా సుస్థిర వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అధిక ఆల్కహాల్ను కలిగి ఉన్న ఔషధ ఫార్ములేషన్ల నియంత్రణను పటిష్టం చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 1945 నాటి ఔషధ నిబంధనలను సవరించింది. ఈ మేరకు ఇథైల్ ఆల్కహాల్ను కలిగి ఉన్న ఫార్ములేషన్లకు లైసెన్సింగ్ అవసరాల నుండి ప్రస్తుతం ఉన్న మినహాయింపును కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తొలగించింది. 30 మిల్లీలీటర్ల కంటే అధిక పరిమాణంలో ప్రతి ఘన పరిమాణానికి 12% కంటే ఎక్కువ ఇథైల్ ఆల్కహాల్ను కలిగి ఉన్న అన్ని ఫార్ములేషన్లు ఇకపై షెడ్యూల్ కే కింద వాటికి అందించిన మినహాయింపు పరిధిలోకి రావని, అటువంటి ఉత్పత్తులు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 కింద అవసరమైన లైసెన్సులను పొందవలసి ఉంటుందని మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ జోరమ్ అనియా యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి సింధ్యా మెక్కాఫ్రే బృందంతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. బాలల కేంద్రీకృత అభివృద్ధి, పాఠశాల విద్య, మానవ అభివృద్ధి రంగాలలో సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ఈ సమావేశంలో ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకులలో

0: భద్రత, డిజిటల్ భద్రత వంటి అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బాలల సంక్షేమం, విద్యా ఫలితాలను మెరుగుపరచడంలో సాక్ష్యాధారిత విధాన రూపకల్పన, సామాజిక భాగస్వామ్యం, విపత్తులను తట్టుకునే సామర్థ్యం, మహిళా స్వయం సహాయక బృందాల పాత్రల ఆవశ్యకతను డాక్టర్ జోరం అనియా వివరించారు. ఛత్తీస్గఢ్లోని బలోద్ జిల్లా గత సంవత్సర కాలంలో సుమారు 285,000 నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణాలను ఏర్పాటు చేసిందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. క్యాచ్ ది రెయిన్ ఉద్యమ వేగాన్ని కొనసాగించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ జల్ సంచయ్ జన భాగీదారీ 2.0 కింద సామూహిక నీటి సంరక్షణకు ఇది గొప్ప ఉదాహరణగా నిలిచిందని పేర్కొంది. గ్రామ పంచాయతీలు, స్థానిక సంఘాలు, జిల్లా యంత్రాంగం భాగస్వామ్యంతో బలోద్ జిల్లా విస్తృత శ్రేణిలో వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల సంరక్షణ కార్యక్రమాలను అమలు చేసింది. జల్ సంచయ్ జనభాగీదారీ 1.0 కింద ఈ జిల్లాకు 100,000కు పైగా నీటి సంరక్షణ నిర్మాణాలను ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో 3వ స్థానాన్ని, తూర్పు జోన్లో 1వ స్థానాన్ని కైవసం చేసుకుంది. పచ్చదనాన్ని విస్తరించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ, సుస్థిర పట్టణాభివృద్ధి దిశగా ఒక కీలక ముందడుగని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తాకు లేఖ రాస్తూ 70,00,000కు పైగా వాతావరణ మార్పులను తట్టుకోగల చెట్లను నాటే ప్రతిపాదనను, 70కి పైగా జలాశయాల అభివృద్ధిని, దాదాపు 6,000 హెక్టార్ల భూమిని అటవీ ప్రాంతంగా నోటిఫై చేయడాన్ని ప్రశంసించారు. ఈ చర్యలు ఢిల్లీ పర్యావరణ భద్రతను బలోపేతం చేయడంతో పాటు పట్టణ గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. ప్రతిపాదిత 8 అడవులలో కనీసం 20% వాటాను ఔషధ మొక్కల జాతులకు కేటాయించాలని, లేదా ప్రత్యామ్నాయంగా కనీసం 2 అడవులను ప్రత్యేక ఔషధ మొక్కల అడవులుగా అభివృద్ధి చేయాలని ప్రతాప్రావు జాదవ్ సూచించారు. అయోధ్యలోని రామమందిరంలో విరాళాల దుర్వినియోగంపై నిష్పక్షపాతంగా కాలపరిమితితో కూడిన విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ నెల 13వ తేదీన విచారించనుంది. రామమందిరానికి అందిన విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ అభ్యర్థన మేరకు గత నెల 13న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఎస్ఐటీను ఏర్పాటు చేసింది. కాగా విరాళాల చోరీ ఆరోపణలకు సంబంధించి అరెస్టైన 8 మంది నిందితుల్లో 3 ఈ నెల 7వ తేదీన అయోధ్య కోర్టు ఒకరోజు పోలీసు రిమాండ్ మంజూరు చేసింది. గత నెల 29న స్థానిక కోర్టు ఆ 8 మంది నిందితులను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను ప్రవాస భారతీయులు బలోపేతం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మస్కట్లో ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఒక పాట.

0: పాట విన్నారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, పుణ్యగిరి శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం, రూపకం నిర్వహణ శ్రీ జీవీ రావు.

భూమి మీద జీవకోటి ఆవిర్భావము, మానవుని అవతరణ, అభివృద్ధి ఒక కాలంలో జరిగినవి కావు. ఇది భూమి ఏర్పడిన తరువాత కొన్ని వేల సంవత్సరాలలో జరిగిన

0: మార్పుల ఫలితం. ఆదిమ మానవుడు తొలుత గుహలలోను, కొండలలోను, అడవులలోను నివసిస్తూ కాలానుగుణంగా అనేక మార్పుల పర్యవసానంగా ప్రస్తుత ఆధునిక దశకు చేరుకున్నాడు. ఆదిమ మానవుని అలవాట్లు, జీవన విధానము ప్రస్తుత అలవాట్లు, జీవన విధానానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉన్నప్పటికీ కొన్ని మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో అతి ముఖ్యమైనది మతం. మనకు తెలియనటువంటి అన్ని పనులకు, మనకు సాధ్యం కానటువంటి అన్ని పనులకు మూలాధారంగా ఏదో ఒక మానవాతీతమైన శక్తి ఉన్నదని, అదే దేవుడు లేదా దేవత అని ఆదిమ మానవుని నుంచి నేటి వరకు ఎక్కువ మంది ప్రజలు నమ్ముతున్న, ఆరాధిస్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇక మన దేశ విషయానికి వస్తే, చరిత్రకు అందినంత వరకు సింధు నది లోయ నాగరికతతో మన చారిత్రక ఆధారాలు లభిస్తున్నాయి. సింధు ప్రజలు కూడా అమ్మతల్లిని, రాళ్లను, రప్పలను, చెట్లను, పాములతో పాటుగా పశుపతి అనే దేవుణ్ణి కూడా ఆరాధించారు. ఎక్కువ మంది చరిత్రకారులు పశుపతి యొక్క తర్వాత మార్పునే శివుడిగా పేర్కొంటున్నారు. దక్షిణ భారతదేశంలో హైందవ మతం, ఆళ్వార్లు, నయనార్లు కృషి ఫలితంగా అనేక దేవాలయాలు నిర్మించడానికి అవకాశం ఏర్పడింది. వీరి బోధనల వలన ప్రేరేపితులైన వాకాటకులు, శాతవాహనులు, పల్లవులు, చాణిక్యులు, రాష్ట్రకూటులు, చోళులు, విజయనగర రాజులు అనేక దేవాలయాలను నిర్మించారు. కంచిలోని కైలాసనాథ దేవాలయంతో పాటు ఎల్లోరలోని కైలాసనాథ దేవాలయం కూడా ప్రసిద్ధి చెందింది. ఆంధ్ర విషయానికి వస్తే, త్రిలింగాలుగా పేరుగాంచిన శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం ప్రసిద్ధ శైవ క్షేత్రాలు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, పంచదార్ల శివక్షేత్రాలు కూడా ప్రసిద్ధి చెందినవే. వీటంతటి ప్రాముఖ్యం లేకున్నను ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చినటువంటి శ్రీ ఉమాకోటి లింగేశ్వర స్వామి దేవాలయం పుణ్యగిరిపై స్థాపించబడింది. విశాఖపట్నం అరకు మార్గంలో శృంగవరపుకోటకు 4 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉన్న శ్రీ ఉమాకోటి లింగేశ్వర స్వామి దేవాలయం ఇటీవల నిర్మించబడినప్పటికీ ఆ ప్రదేశం మాత్రం ఎంతో పురాతనమైనది. కొత్త వలస, కిరణ్డూన్ రైలు మార్గం పునరుద్ధరించిన తర్వాత ఈ ఆలయానికి ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ ఆలయం అర్చకులుగా పనిచేస్తున్న శ్రీ లట్టా వెంకట సూర్య సుబ్రహ్మణ్య శర్మ ఆలయం గురించి.
1: యానికాంజి పాపాన్ జన్మాంతృకృతాంజా తాంతాన ప్రణశింది ప్రదక్షిణ పది పది పాపోహం పాప కర్మం పాపాత్మా పాపసంభవ త్రాహిమాన్ కృపయాదేవా శరణాగత వస్త్ర అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం తస్మాత్ కరుణ్యభావేన రక్ష రక్షో మహేశ్వర పురసా సరసా దృష్ట్యవద్యాంకరాభ్యాంకరణాభ్యాం ప్రణామోష్టాంగముచిరే నమస్కారం తోర్పే నమస్కరోమి నమస్కారం తోర్పమి లంపలేసుకోండి. అపరా సహస్రాన్ని క్రియంతే క్షణసమయ దాసోహం మితవాన్ త్వా క్షమస్వ పరమేశ్వర అపరాధ నమస్కారం తోర్పమి. భగవంతుడిని ఒకసారి మనసులో ధ్యానం చేసుకోండి. శాంతం పద్మాసనస్థం శశిధరమకటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ గడ్గం పరసమభైదం దక్షభాగే వంతం నాగపాసాం చ ఘంటాం ప్రళయతుమంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం పార్వతీపదే హరర మహాదేవ శంభో. మంత్రతంత్రవరాక్షరవర్ణద్రవిళాసక్తి గాయత్రీ మహామంత్రజపం కరిషే. ఒక 10 సార్లు ఓం నమశివాని మనసులో అనుకోండి. ఓం భవం దేవం తర్పయామి, శర్వం దేవం తర్పయామి, ఈశానం దేవం తర్పయామి, రుద్రం దేవం తర్పయామి, పశుపతిం దేవం తర్పయామి, ఉగ్రం దేవం తర్పయామి, భీమం దేవం తర్పయామి, మహాంతం దేవత తర్పయామి, భవస్త్రం తర్పం తర్పయామి, సర్వస్య దేవం తర్పం తర్పయామి, ఈశానం దేవస్తర్పం దేవం తర్పయామి, పశుపతిం దేవస్తర్పం తర్పయం తర్పయామి, ఉగ్రం దేవస్థనం తర్పయం తర్పయామి, భీమం దేవస్థనం తర్పయం తర్పయామి, మహాంతం దేవస్థనం తర్పయం తర్పయం తర్పయామి. ఉమాకోటిలింగేశ్వర ప్రసాదం సరసా గృహ్ణామి. హర హర రమృతాభిషేకోసు నారికేకోసు జలాభిషేకోసు జీరాభిషేకోసు పంచామృతాభిషేకోసు. నా పేరు లట్టాల వెంకట సూర్య సుబ్రహ్మణ్య శర్మ అండి. నా పేరు మణిస్వామి అంటారండి. ఇక్కడ నేను 27 సంవత్సరాలు బట్టి పూజారిగా పనిచేస్తున్నానండి. ఇంతకు మునుపు ఇక్కడ దేవాలయానికి ఆదరణ ఏది కూడా లేదండి. నేనే ఇదే 1st సారి రావడం అండి. ఈ దేవాలయానికి ఇంత మునుపు కూడా ఎవరూ కూడా పూజారులు ఎవరు లేరండి. పూర్వం శివరాత్రి కార్తీక మాసం వచ్చేదండి. దానికి ఆ శివరాత్రి 3 రోజులు, కార్తీక మాసం 4 సోమవారాలు వచ్చి ఎవరి మటుకు వాళ్ళు దండం పెట్టుకోవడం వెళ్ళిపోవడం చేసేవారండి. నేను ఇక్కడ మాకు వేపాడ మండలం గుడివాడ గ్రామంలో ఉండేవాడిని నేనండి. నేను అక్కడి నుంచి 27 సంవత్సరాల నుండి పుణ్యగిరి దేవస్థానానికి వచ్చానండి. ఈ పుణ్యగిరి చాలా పవిత్రమైన క్షేత్రం అండి.

0: ఈ క్షేత్రంలో అసలు ఈ శివలింగం కిందన పాలరాజు శివలింగం ఉన్నది వెలిసేయండి. ఆ లింగం మీద నుంచి అభిషేకం చేసుకొని వస్తుందండి నీరు, దాన్నే పుట్టుధార అంటారండి. దీనికి ఎదురుగుండా ఒక ధార ఒకటి ఉందండి, ఆ ధారని పార్వతీధార అంటారండి. ఈ కిందని మెట్లు దిగిన వెంటనే ఎడంచేత పక్కని త్రిమూర్తుల గృహ అనేసి ఒక గృహం ఉందండి. ఆ గృహలో మూడు శివలింగాలు ఉంటాయండి. మూడు శివలింగాల మీద మూడు ఆవురములు ఉంటాయండి. ఆవురములోంచి ఒక్కొక్క చుక్క నీరు పడుతూనే ఉంటుందండి అక్కడ ఎప్పుడూ కూడా. ఇది పాండవులు అజ్ఞాతవాసం చేసేవారనేసి మన పెద్దలు చెప్తుంటారండి. ఇక్కడ అర్జునుడు పాశుపతాసురం కోసం తపస్సు చేసేటప్పుడు మూకాసురుడైన రాక్షసుడు పంది రూపంలో వచ్చాడండి. పంది రూపంలో వచ్చేటప్పుడు ఈశ్వరుడు అర్జునుడు బాణం వేసేటప్పుడు ఆ పంది చనిపోతుంది. చనిపోతున్న టైంలో అప్పుడు ఈశ్వరుడు వరవచ్చాడు, ఇక్కడ ఎవరు చనిపోయినా సరే ఎవరు అస్థికలు కలిపినా సరే కైలాసానికి వెళ్ళమని వరమిచ్చాడండి. అందుచేత అక్కడ అస్థికలు కలుపుతుంటారండి. దాన్నే ఈశ్వరుడు కోటిలింగ రూపంలో వెలిసాడండి. ఇది 1969 ప్రారంభించారండి. అప్పటి నుంచి 73 ఈ దేవాలయం పూర్తయ్యిందండి. 73 నేను ఇక్కడ ప్రవేశించానండి. ఇక్కడ మొట్టమొదట్లోనూ 1969 ఇక్కడ సర్వీర్గా పనిచేసిన ఒక 5 భక్తులు ఉండేవారండి. వాళ్ళు మామూలుగా ఇక్కడికి వచ్చి అయితే అందులో ఒక అతనికి దేవుడంటే నమ్మకం లేదండి. అతనికి వీళ్ళందరూ కూడా వచ్చి ధారలో స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకున్నారు. అతన్ని మట్టికి స్నానం చేయమంటే అతను స్నానం చేయకుండా కూర్చున్నాడు. అతనికి భగవంతుడు సంకల్పించి ఆ అండర్వైర్ తోటి అలాగే వెళ్ళి స్నానం చేసి దేవుడి దగ్గర అలా కూర్చున్నాడండి. అప్పుడు ఈ దేవాలయానికి కోవులు ఇలాగ ఉండేది కాదండి, చాలా చిన్న గుడి అమ్మవారి గుడిలాగా ఉండేదండి. ఇక్కడ పెద్ద నంది దగ్గర పెద్ద మామిడి చెట్టు ఉండేదండి. ఆ మామిడి చెట్టు కొమ్మ పడిపోయి ఆ శిఖరం విరిగిపోయిందండి. శిఖరం విరిగిపోతే అప్పుడు దేవుడు వర్షానికి తడిసి ఎండకి ఎండేవాడండి. అందుచేత ఆయన ఎప్పుడైతే ఈ భగవంతుడు ఈయనకి సంకల్పించాడో వెంటనే అలా కూర్చున్నాడు. అప్పుడు సాగి సూర్యనారాయణ రాజు గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారండి. అయితే ఆయన కూడా వచ్చి ఏమైనా కూర్చున్నామంటే నాకు ఇక్కడ గుడి కడితే నేను లేస్తాను, అంతవరకు లేవననిసి ఆయన చెప్పాడండి. అప్పుడు ఈ గుడి ప్రారంభించి 73 పూర్తి చేశారండి.
1: ఈ ఆలయం సందర్శించినప్పుడు ప్రవేశంలోనే మార్గానికి కుడివైపున దార గంగమ్మ ఉన్న లోయ కనిపిస్తుంది. ఇంకా కొద్దిగా ముందుకు వెళితే మార్గానికి ఎడమవైపున అస్థికల నిమజ్జన ప్రదేశం కనిపిస్తుంది. ఇచ్చట కొండ మీద నుండి సన్నని తుంపరులుగా ప్రవహిస్తున్న నీరు చెట్ల ఆకుల నుండి క్రిందకు జారుతూ కనిపిస్తుంది. ఇదే మార్గాన మరికొంత దూరంలో ఉమాకోటి లింగేశ్వర స్వామి ఆలయానికి దగ్గరగా కొండల లోపల నుండి నీటి ప్రవాహం ధారగా ప్రవహిస్తూ కనిపిస్తుంది. దానికి ఎదురుగా పార్వతీ ధార, ఇచ్చటకు సమీపంలోని త్రిమూర్తుల గుహ కనిపిస్తాయి. ఈ పుణ్యగిరి గురించి అతడు పూజారిని అడిగినప్పుడు,
2: పూజారి గారు, ఈ దేవాలయానికి ఉన్నటువంటి చరిత్ర ఇంకేమైనా ఉందా?
0: ఇక్కడ అమ్మవారు విగ్రహం వెలిసిందండి. ఆ కిందని దారగంగమ్మ లోయ అంటారని దాన్నే. అక్కడ పూర్వం ఈ గ్రామదేవత పండుగ చేసేవారండి. ఎప్పుడు కూడా ఆ గ్రామదేవత పండుగకి ఇక్కడికి ఈ లోవలోకి తీసుకొచ్చేవారండి అమ్మవారిని ఎప్పుడు కూడా. ఇక్కడ పూర్వం నుంచి కూడా 90 ఒక నారాయణం భజాగరం సుఖయోగి ఆ లోవు నుండి కాశీ వెళ్ళి గంగాజలం తీసుకుని వచ్చేవారనేసి మన పెద్దలు చెప్తుంటారు.
2: ఈ దేవాలయంలో అంటే శ్రీ ఉమాకోటి లింగేశ్వర స్వామి దేవస్థానం ఈ పుణ్యగిరిలో పూజా కార్యక్రమం ఎలా జరుగుతాయి?
0: రోజు కూడా ఉదయం మేము వచ్చి అభిషేకం చేస్తుంటామండి. మహాశివరాత్రి పర్వదినాల్లో కూడా చాలా జనాలు వస్తుంటారు. వారి వారి గోత్రనామాలతో మేము అభిషేకం చేస్తుంటామండి. శివ కార్తీక మాసంలో కూడా అలాగే జరుగుతుంటాయండి.
2: ఈ దేవాలయ పోషణ అంటే భక్తులు ఏ సమయాల్లో ఎక్కువగా వస్తూ ఉంటారు, సంవత్సరంలో ఏ కాలంలో ఈ యొక్క దేవాలయానికి ఎక్కువ రద్దీ ఉంటుంది, అలాగే దీనికి సంబంధించిన పోషణ సంబంధించి ప్రభుత్వం నుంచి కానీ ప్రైవేట్ వ్యక్తుల నుంచి కానీ మీకు ఏమైనా సహాయ సహకారం లభిస్తున్నాయా?
0: ఈ దేవాలయం కార్తీక మాసంలో 4 సోమవారాలు, 4 ఆదివారాలు, 2 ఏకాదశులు ఎక్కువ ప్రాముఖ్యత జనం వస్తుంటారండి. తర్వాత ప్రతిరోజు కూడా పిక్నిక్ అనేసి కొంతమంది వస్తుంటారండి. అప్పుడు ఎక్కువ జనం వస్తుంటారు. దీనికి అప్పుడు మేము 2 రూపాయల దర్శనం టికెట్టు, 3 రూపాయల అభిషేకం టికెట్టు, అస్థికలు కలిపినట్టయితే 4 రూపాయల టికెట్టు, అలాగే టికెట్ పెట్టి టికెట్ రూపంలో ఇక్కడ వసూలు చేస్తుంటామండి. ఆ డబ్బుతోటి దీన్ని దేవాలయం అభివృద్ధి చేస్తుంటామండి. అలాగే శివరాత్రికి కూడా

0: దీనికి ప్రాముఖ్యత ఎక్కువ ఉంది. ఆ ప్రాముఖ్యతకి అప్పుడు కూడా దీనికి మహాశివరాత్రి నాడు రాత్రి 12 గంటలకి లింగోద్భకాలంలో అభిషేకం చేస్తుంటాం అండి. అభిషేకం చేసేటప్పుడు ఎవరైనా భక్తులు మామూలుగా అభిషేకం చేసుకుంటూ ఉంటారండి.
1: ఈ మార్గంలోనే అంటే ప్రవేశ ద్వారం దగ్గరే కుడి చేతి పక్కగా మాకు దార కనిపించిందండి, దారగంగమ్మ లోయ అని. దాని యొక్క ప్రాముఖ్యతను చెప్తారా?
0: దారగంగమ్మ లోయ అన్నది ఇక్కడ అసలు గ్రామదేవత అండి. ఈ ఊర్లో ఎప్పుడు కూడా పూర్వం చాలా తాతల నుంచి కూడా పండుగ ప్రతి సంవత్సరం పండుగ చేసేవారండి. పండుగ చేసి ఇక్కడ తీసుకొచ్చి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ అనిపివారండి. అనిపినప్పుడు ఒక నాయుడి గారికి అమ్మవారు అక్కడ మర్చం మర్చిపోయారండి. మర్చం మర్చిపోతే ఆ మర్చింపు కోసం అనేసి మంత్రిని పంపించారండి. మంత్రిని పంపించి సరికల్లా ఈవిడి దారగంగమ్మ ఏడుగురు అప్పజల్లకి పోతురాజుకి కూడా భోజనం పెడుతుందటండి. ఆ భోజనం పెట్టేటప్పుడు ఈ మంత్రి చూశాడు, ఏమన్నా వచ్చావనేసి అడిగితే, అమ్మా నేను ఇక్కడ మర్చం మర్చిపోయి పట్టుకెళ్ళడానికే వచ్చానమ్మా అని సరికల్లా, నాయనా నువ్వు భోంచేయనేసి చెప్పి ఆ భోజనం పెట్టిందండి. భోజనం కడుపు నుండి ఆ భోంచేసి ఆ ఉన్న కొద్ది బూర్లు కొంచెం మూట కట్టుకుని బయలుదేరాడండి. నేను ఈ చెంబు ఎక్కడైతే ఉంటుందో అక్కడే గుడి కట్టి అక్కడే పండుగ చేయండి అనేసి అమ్మవారు చెప్పిందండి.
2: పురాణ కాలంలో పాండవులు అజ్ఞాతవాసంలో భాగంగా కొంత సమయం ఇక్కడ గడిపారని, ఆ సందర్భంగానే ఇక్కడ శివ పూజ జరిగిందని, ఆలయ నిర్మాణానికి ముందు కూడా మతపరంగా ఇది ప్రసిద్ధి చెందిన శివక్షేత్రమని చెప్పబడుతున్నప్పటికీ దీని యొక్క ప్రాముఖ్యత అభివృద్ధి ఈ ప్రాంతానికి దగ్గరగా రైళ్లు రోడ్డు మార్గాలు ఏర్పాటు చేసినప్పటి నుండి మాత్రమే అని చెప్పాలి.
3: బ్రహ్మర్షి రాజర్షి దిక్పాల గంధర్వ యక్షాది భిర్వంద్యమానాగ్రి నీరేజ.
4: పుణ్యగిరి శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం రూపకం విన్నారు. నిర్వహణ శ్రీ జీవీరావు, వ్యాఖ్యానం శ్రీ ఏ రామస్వామి.
5: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

తర్వాత నళినీకాంతరాగంలో మనవే ఆలకింపరాదా ఆదితాళం రచన త్యాగరాజస్వామి.

కార్యక్రమంలో చివరిగా వినండి, నానాటి బ్రతుకు. రేవతీరాగం ఆదితాళం, రచన అన్నమాచార్య.

0: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ టి కళ్యాణ్ గారిచే సాక్సోఫోన్ వాయిద్యం విన్నారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా విందాం ఒకే ఒక్కడు చిత్రం నుంచి వసుంధర దాస్ ప్రవీణ్ మణి దేవన్ పాడిన పాట.
2: Shakalaka baby, shakalaka baby.

0: Joya. Adiós, amigo.
1: కార్యక్రమంలో తర్వాత వినండి. 16 20 చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట

మీరు వింటున్న పాట అల్లరల్లడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట.

మీరు విన్న పాట ఇద్దరు ఇద్దరి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట అది. శ్రోతలు ఇంద్రదినస్సు కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు, తర్వాత వినండి. నాటకాలు రాయడు చిత్రం కోసం పి సుశీల పాడిన పాట.

ఇంద్రధనస్సు కార్యక్రమంలో శ్రోతలు సినిమా పాటలు వింటున్నారు. తర్వాత వినండి లక్ష్మీ పూజ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం, సంగీతం సత్యం.

మీరు వింటున్న పాట నాగజ్యోతి చిత్రం కోసం చిత్రా బృందం పాడిన పాట అది. సాహిత్యం జొన్నవిత్తుల, సంగీతం విద్యాసాగర్.

మీరు విన్న పాట మా ఇద్దరి కథా చిత్రం కోసం. పి సుశీల బృందం పాడిన పాట అది. డాక్టర్ శ్రీనారాయణరెడ్డి సాహిత్యం సంగీతం చక్రవర్తి. కార్యక్రమంలో తర్వాత వినండి. మావదిన చిత్రం కోసం పి సుశీల పాడిన పాట. సాహిత్యం దాశరథి, సంగీతం అశ్వత్థామ.

మీరు విన్న పాట ఆవిడ మా ఆవిడ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర స్వర్ణలతా బృందం పాడిన పాట. అది సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం కోటి. ఇంద్రధనస్సు కార్యక్రమంలో వినంతవరకు సినిమా పాటలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి ప్రసార వివరాలు, రేపు ఉదయం ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రవర్తి వింటారు. 6:30 శ్రీ శ్రీమతి సి పద్మావతమ్మ గారు వినిపించిన వినదగ మాట. 6:35 సిద్ధశుద్ధులు కార్యక్రమంలో ద్రాక్షల్లో సూక్ష్మ పోషకాలు యాజమాన్యం వివరాలు వింటారు. 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాసంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. అనంతరం ఆలోచనాలోచనం 6వ భాగం, రచన డాక్టర్ ధన్వంతరి ఆచార్య. చివరిగా మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం, నిర్వహణ కె శృతి ప్రియాంక, సహకారం శ్రీమతి పి అనురాధ. 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్. 8:35 హలో అభిలాష, శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు. 9:30 ఏకచిత్ర గానం శీర్షికన మైత్రి మూవీ మేకర్స్ వారి వాల్తేరి వీరయ్య చిత్రం నుంచి పాటలు వింటారు. 10:00 వసుదైక కుటుంబం వింటారు. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 నుండి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 2:00 ఆంగ్లంలో వార్తలు, అనంతరం హిందీలో వార్తలు. 2:30 నుండి సాయంత్రం 5 వరకు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు 10వ సంచిక కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి కళామండలం విమలా మీనన్ గారి గురించిన వివరాలు వింటారు. కథనం శ్రీమతి అరుణకుమారి, నిర్వహణ వి హారిక. అనంతరం యుక్త వయస్సు నుంచి స్త్రీలు పాటించవలసిన పరిశుభ్రతా నియమాలు శ్రీమతి జి కాంచనమాల్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వరరాణి. 6:30 చిత్రసీమ కార్యక్రమం. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో చేనీ తోటలలో సస్యరక్షణ. సత్యసాయి జిల్లా ధర్మవరం ఉద్యానవనాధికారిని శ్రీమతి బి అమరేశ్వర్ గారి ప్రసంగం వింటారు. 7:45 లలిత సంగీత కార్యక్రమంలో ఆకాశవాణి కళాకారులు పాడిన లలిత గీతాలు వింటారు. 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:45 శ్రీమతి డి జైనాబి గారు పాడిన జానపద సంగీతం. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 10:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. స్టూడియోల సమయం 11:02 దాటి 50 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 101.7 MHz. రేపు ఉదయం 5:55 మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటున్నది వై రామంజనరెడ్డి. నమస్తే. జై హింద్.